పోయే పరిపాటయిపోయను దుష్కృతంబిలను.

0: భక్తిరేవం పరమోక్షకారిణి, భక్తిరేవం పరమార్థదాయిని, పరమార్థదాయిని. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: పరమార్థ మార్గమునకు భగవంతుని భక్తియే ప్రధానమైన రాజమార్గం.
1: టు రియలైజ్ ద సుప్రీం స్పిరిచువల్ ఆబ్జెక్టివ్, ద పాత్ ఆఫ్ డివోషన్ ఈజ్ ది ఓన్లీ వన్ లెఫ్ట్.
0: రాయల్ రోడ్,
1: పాత్ ఆఫ్ డివోషన్ ఈజ్ ది ఓన్లీ రాయల్ రోడ్.
0: భక్తి రేవ పరరోగనాశిని. జనన మరణాది రోగములకు, ఈ ప్రాకృతమైనటువంటి జీవిత చింతనలకు, ఈ భౌతికమైనటువంటి యొక్క చింతనలకు నివారణ గావించేటువంటి యొక్క దివ్య ఔషధమే భగవద్భక్తి.
1: Our devotion to God is only cure and the remedy for the disease of birth and death, and is only a remedy for all the worries and anxieties in this world.

0: There's no other royal road other than one of devotion. There's no other path in spiritual field other than devotion.
1: Prachina kalam nundi Bharatiya samskruti yandu Upanishadulu pradhanamainatuvanti vedantamuluga prabodhinchi pracharinchi prabodhinchi pracharam salipinatuvanti yokka divyamainatuvanti bhavyamainatuvanti navyamainatuvanti yokka desamu ee Bharata desamu.
0: Bharat is the land of the teaching of Upanishads that taught all the novel, which is evergreen and the unique doctrine of divinity.
1: ఈ ఉపనిషత్తునందు ఈశావాస్యం విదం సర్వం, ఈ ఒక్క మంత్రము భారతీయుని హృదయమునందు పరిపూర్ణ విశ్వాసంతో నిలుపుకున్నప్పుడు భారతదేశమునకు ఎట్టి బాధలు కూడా సంభవించవు.
0: There will be no worry or any problem to this country, Bharat, if only they have full faith in this declaration of Upanishad that says that God is everywhere. Ishavasyam idam sarvam.
1: Ishavasyam idam jagat. Sarvatra undinatuvanti daivame anetuvanti sankalpamunu visvasinchinatuvanti manavunaku etti badhalu kuda nu chanta cheravu.
0: The one who has got full faith that God is present everywhere, he will never put to any sort of suffering.
1: Upanishattulu tat tvam asi, adi nene ayi unnanu aneetuvanti satyam kudanu bhakturi yokka hrudayamunandu paatukoni povali.
0: This should be implanted in the hearts of the devotees. Tatvam asi, that thou art.
1: Aham బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మనై ఉన్నాను అనేటువంటి ఈ నిత్య సత్యమైనటువంటి పలుకు మానవుడు హృదయం లోపల స్థిరస్థాయిగా నిలిచిపోవాలి.
0: దిస్ ఎటర్నల్ ట్రూత్ షుడ్ బి దేర్, షుడ్ బి స్టడీ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ మ్యాన్కైండ్ దట్ హీస్ ద డివైన్ దట్ ఐఎమ్ బ్రహ్మన్.
1: సర్వం కల్విదం బ్రహ్మ, ఎక్కడ చూసినప్పటికీ బ్రహ్మ యొక్క భావమే బృహత్భావమే ఈ జగత్తునందు ఆవిర్భవించినది ఆవరించినది.
0: ఇట్స్ ఓన్లీ ది డివైన్ థాట్ అండ్ ద డివైన్ విల్ దట్ ఎన్కంపాసెస్ ది ఎంటైర్ యూనివర్స్.
1: అయమాత్మ బ్రహ్మ, ఇదియే తురియా స్థితి.
0: అయమాత్మ బ్రహ్మ ఇస్ ది అల్టిమేట్ తురియా స్థితి.
1: దీనిని ఓంకార శబ్దంతో పోల్చుకోబడినటువంటిది.
0: దిస్ కంపేర్డ్ విత్ ది ప్రైమల్ సౌండ్ ఓంకార.
1: ఈ ఓంకారమున కూడాను ఒక స్పెల్లింగ్ ఉంటున్నది.
0: దిస్ ఓం హ్యాస్ ద స్పెల్లింగ్
1: GOD, గాడ్ అని. గాడ్కు ఏ విధంగా స్పెల్లింగ్ ఉంటున్నదో ఈ ఓము కూడాను అదే విధంగా కొన్ని అక్షరములతో చేరినటువంటి ఒక పదముగా ఉంటున్నది.
0: జస్ట్ యాజ్ ద వర్డ్ గాడ్ హ్యాస్ గాట్ ది స్పెల్లింగ్ GOD, దిస్ వర్డ్ ఓం ఆల్సో హ్యాస్ గాట్ ఇట్స్ స్పెల్లింగ్
1: ఆ ఊ ఉమ్. ఈ మూడు పదముల యొక్క చేరికనే Om.
0: The combination of these three, A, U, M, is Om.
1: దీనినే మహామంత్రంగా ఆనాటి మహర్షులు దివ్యమైనటువంటి ద్వాపర యుగమునందు జగత్తునకు ప్రబోధిస్తూ వచ్చారు.
0: This was the teaching in that age of Dwapara Yuga by all the saints, Treta Yuga, by all the saints and seers of the time.
1: ఆ లక్ష్మణుడు,
0: ఆ ఇస్ లక్ష్మణ,
1: ఊ భరతుడు,
0: ఊ ఇస్ భరత,
1: మా శత్రుఘ్నుడు,
0: మా ఇస్ శత్రుఘ్న.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమైనటువంటి యొక్క ఓం రాముడు.
0: ది యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ, ఆ ఊ ఓం ఇస్ రామ.
1: కనుకనే ఈ మూడింటి యొక్క ఏకత్వంతో కూడినటువంటిదే ఆత్మారామం.
0: దేర్ఫోర్ ద యూనిటీ ఆఫ్ దిస్ ట్రినిటీ is that of the spirit,
1: Atma Rama. Atma anetvanti rameti iti ramaha, raminchetampadinetvanti atma tattvame ramimpabadinetvanti.
0: That which delights, that which draws attention, that which attracts is that of the soul.
1: Ee namamu sankhya shastramulo manam chakkaga vicharam chesinappudu enta antarathamo manaku artham avutundi.
0: The numerology, Sankhya Shastra, also conveys the inner significance.
1: Namam. Namam anaga em?
0: What do you mean? name Namam.
1: Na, A, Ma, Nama.
0: It has three, Na, A, Ma, Nama.
1: Na plus, A plus Ma, Nama.
0: Na plus A plus Ma is equal to
1: Na. Na, Sankhya Shastram was zero, Emi Ledu.
0: In numerology, the number of Na is zero, nothingness.
1: A, number two, rendo number.
0: A stands for number two.
1: Ma, aido number.
0: Ma stands for number five.
1: Zero plus two plus five, seven.
0: Zero,
1: eight outundi.
0: Zero plus two plus five is equal to seven total.
1: Kanukane, ee sapta swaramule, ee yokka ramanamamu, yokka tattvamu.
0: The nature of Rama, the divinity is conveyed by way of this seven,
1: Namamu,
0: seven nodes.
1: Sapta swaramalanu bodhistuntundali.
0: It's a name that spans seven melodies, the seven colors.
1: Sapta samudranu bodhistundali.
0: Seven oceans.
1: Sapta sagaramalanu bodhistundali.
0: And it speaks of all
1: sapta
0: seven oceans.
1: Sapta vishalanu bodhistundali.
0: Stands for seven sages.
1: Sapta aham, sapta aham. Yedu dinamulu matrame sapta aham chestunnaru. Ini karanam emiti?
0: Saptaha is celebrated for a period of 7 days.
1: Namamanu, ee vidhamainatundi saptaham chetane, sapta rishulu yokka bhavam chetane, sapta rangulu chetane, sapta dhvanulu chetane, ee jagattanta kudanu nindi untunnadi.
0: Therefore, as we celebrate Saptaha, a festival for 7 days, singing the glory of God, it amounts to bring out the seven colors, the seven melodies.
1: And seven sounds.
0: And seven sounds.
1: Dirini sa ri ga ma pa da ni. Idi yedu.
0: These are the seven sounds.
1: Sa ri ga ma pa da ni. Ee yedu aksharamulu yende sarva bhavamulu kudunu imidi untunnavi.
0: In these seven letters, all feelings are present there.
1: Dirini sapta swaramulu ani kudanu pilustu vacharu.
0: These are called sapta swara, seven melodies.
1: Sadda brahmamayi.
0: The one of the sound.
1: Chara charamayi.
0: That mobility.
1: Jyotirmayi.
0: Light.
1: Vamayi.
0: The talk.
1: Nityanandamayi.
0: Eternal bliss.
1: Paratparamayi.
0: The supreme deity.
1: Paratparamayi. Ee sapta swaramulato kudinatundi paratparamayi.
0: Paratparamayi is the aspect of divinity that denotes all the seven sounds.
1: Kanukane Rama anetvuddhani kundaru. Ra plus Ma, Rama.
0: Ra plus Ma is Rama.
1: Ra, rendu number.
0: Ra stands for number
1: Ma,
0: two.
1: Ma, aidu number.
0: Ma, five.
1: Rendu cherthi yedu number.
0: Both make a total of seven.
1: Kanukane Rama nama saptaham jarugutunnamani prapanchamlo bodhistuntaru.
0: You hear this, that Saptaha, 7 day celebration, where the glory of Rama is sung
1: Kanuk
0: every day.
1: Yedu anetvintadi, ee Bhagavat yokka sarupamto kudinetvinti yokka sapta swaramule.
0: Therefore, number seven are divine, and it speaks of
1: ee namamuni yendu kosam manam uchcharinchali.
0: Why should we repeat, sing God's glory?
1: Yenduku manam prarthana cheyali?
0: Why should we pray?
1: Ee vishalamainatvinti yokka prapanchamunu srushtinchi,
0: having created this vast world,
1: inta anantamainatundi jagattunandu aneka jeevarasulanu kudanu srushtinchi,
0: having created infinite number of creatures,
1: ee jeevarasulaku samaya santarbhanusaranga viniyogamantamainatundi yokka padarthamulanu kudanu srushtinchi,
0: creating all appropriate resources for utility,
1: tinutaku tindi peechukunutaku gali tragutaku neeru kudanu andinchi,
0: providing the food, air and water to drink,
1: sarva vidhamulainatundi samayamu kudanu సమస్త పదార్థములు కూడాను సమకూర్చినటువంటి యొక్క భగవంతునకు కొంత కృతజ్ఞత చెప్పనక్కర్లేదా?
0: Should we not express gratitude to God who has given us all these conveniences in daily needs?
1: నీ కర్చీఫ్ నీకు కింద పడిపోతే ఎత్తి ఎవరైనా నీ చేతికి ఇస్తే థ్యాంక్స్ అంటాం.
0: If you drop your kerchief, if anyone picks it up and gives you back, you say thanks.
1: నీ విధములైనటువంటి యొక్క మానవునికి సమస్త పదార్థములు కూడాను సమకూర్చి అందించినటువంటి భగవంతునికి ఇంత థ్యాంక్స్ చెప్పనక్కర్లేదా?
0: గాడ్ హ్యాస్ గివెన్ us ఆల్ దిస్ నేచురల్ రిసోర్సెస్, షుడ్ వి నాట్ ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్?
1: ఆ యొక్క థ్యాంక్స్ ఆ కృతజ్ఞతయే ప్రార్థన.
0: ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఈజ్ ప్రేయర్.
1: ప్రార్థన అనగా ఏమిటి?
0: వాట్ ఈజ్ ప్రేయర్?
1: మానవుని యందు అంతర్భూతమై,
0: దట్ విచ్ ఈస్ ఇమ్మనెంట్,
1: అగోచరమై,
0: non-apparent,
1: అప్రమాణమై,
0: that is beyond all measure,
1: అతీతమై ఉండేటువంటి యొక్క దివ్య శక్తిని మేల్కొలపటమే ప్రార్థన.
0: The transcending, latent divinity is awakened.
1: దీనిని ఉపనిషత్తులు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్య బోధత.
0: That's what Upanishad says. Arise, awake, stop not till the goal is reached.
1: Lemmu, lemmu, lemmu. Ajnana nidram nundi melkomu.
0: Upanishad says, get up from sleep and slumber of ignorance.
1: Neevu ananda pipasini.
0: You're the one of bliss.
1: Nee jeevitamanta anandamayame.
0: Your life is full of bliss.
1: Ekkada chuchina anandame.
0: Everywhere there's bliss.
1: Nee jeevitame anandamai undaga inka anandam nu vetikete ekkada.
0: When your life itself is all blissful, why are you in search of it?
1: కనుకనే మానవుడు తన స్వస్వరూపాన్ని తాను విస్మరించాడు.
0: సో మ్యాన్ హాస్ ఫర్గాటన్ హిస్ ఓన్ నేచర్.
1: ఆనంద నిమిత్తమై బహిర్ ప్రపంచం నందు రాకులాడుతున్నాడు.
0: హీ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ బ్లిస్ అవుట్ సైడ్ వరల్డ్.
1: అన్వేషణ జరుపుతున్నాడు.
0: హీ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్.
1: ఇది అజ్ఞానం.
0: దిస్ ఇస్ ఇగ్నోరెన్స్.
1: తనకు కావలసిన ఆనందం తన యందే ఉంటున్నది.
0: ద నీడెడ్ బ్లిస్ ఇస్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్.
1: భగవంతుని పరిపూర్ణంగా ప్రేమించి,
0: విత్ టోటల్ లవ్ ఇన్ గాడ్,
1: భగవంతుని యొక్క పరిపూర్ణ తత్వాన్ని అనుభవించడమే ప్రేమ. అది ఏ భక్తి?
0: టు ఎక్స్పీరియన్స్ టోటల్ డివినిటీ ఈస్ డివోషన్ లవ్.
1: అట్టి ప్రేమతత్వాన్ని అభివృద్ధి పరుచుకునే నిమిత్తమే ప్రార్థన అత్యవసరము.
0: టు డెవలప్ లవ్ టువర్డ్స్ గాడ్ దిస్ ప్రేయర్ ఈస్ ఎసెన్షియల్.
1: ఈ ప్రార్థన కూడాను కేవలము పెదవుల నుండి ఉద్భవించిన ప్రయోజనం లేదు.
0: ద ప్రేయర్ షుడ్ నాట్ బి ద వన్ ఆఫ్ లిప్ సర్వీస్.
1: హృదయం నుండి ఆవిర్భవించాలి.
0: ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ హార్ట్.
1: రావణుడు అనేక విధములైనటువంటి తపస్సులు ఆచరించాడు.
0: రావణ డిడ్ పెనెన్స్.
1: నిరంతరము కూడా పంచాక్షర నామమైనటువంటి ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉంటుంటాడు.
0: హీ రిపీటెడ్ చాంటెడ్ ద ఫైవ్ లెటర్డ్ మహామంత్ర ఓం నమశివాయ.
1: కానీ తన రాక్షస గుణము మారలేదు.
0: బట్ హిస్ డెమోనిక్ నేచర్ హాస్ నాట్
1: కారణం ఏమిటి?
0: వై?
1: ఆ యొక్క ఉచ్చరించేటువంటి నామము హృదయపూర్వకంగా రావటం లేదు, భగవత్ ప్రీతిపూర్వకంగా అర్పితంగా ఆవరించడం లేదు.
0: వాట్ హీ సేస్ అవుట్ వర్డ్ ఈజ్ నాట్ అవుట్ ఆఫ్ హిస్ హార్ట్. ఇట్ డజంట్ ప్లీజ్ హిమ్.
1: భగవత్ ప్రేమను ఏ రీతిగా తాను అందుకోగలడు?
0: హౌ కెన్ హీ రిసీవ్ గాడ్స్ లవ్?
1: ఏదైనా ఒకదాన్ని మనం అందించినప్పుడే ఇంకో దాన్ని మనం అందుకోవడానికి అర్హుడం అవుతాం.
0: అన్లెస్ యూ గివ్, యూ డిజర్వ్ టు రిసీవ్.
1: ఒక షాప్కైనా మనం వెళ్లి 10 రూపాయలు ఆ షాప్ కీపర్ కి ఇచ్చినప్పుడే ఒక కర్చీఫ్ మన మొహాన్ని కొడతాడు.
0: If you pay 10 rupees to a shopkeeper, he will give in turn the kerchief.
1: Neeva 10 rupayalu shopkeeper ki andinchinappudu andinchakalenappudu aa yokka kerchief nee chethiki andinchadu.
0: When you do not pay 10 rupees, you don't get the kerchief.
1: Adiye vice chancellor cheppadu. Upanishattulanta kudanu enta sulabhanga manaku prabodhisthu vachayi.
0: That's what vice chancellor said. Upanishads teaches you in a subtle,
1: simple way. Nee nee prapanchamlo prapancham barabattuku andinchanakkaraledu.
0: You don't need to give anything in this world.
1: Patramu,
0: a leaf.
1: Pushpamu,
0: a flower.
1: Phalamu,
0: a fruit.
1: Choyamu,
0: water.
1: Bhakti galigina vaniki vasudavaguta satyameni.
0: If it were to be true that you will submit yourself to one of devotion,
1: dolati dalamunaku tubudugaka,
0: you will certainly balance to
1: patramo,
0: a leaf.
1: Ye maredu patro, ye billo patro, ye tulasi patro kaadu.
0: Is not leaf plants like maredu or tulasi?
1: Ekkada maredu chettu untundadi, ekkada tulasi chettu untundadi, ekkada billo chettu untundadi nee vetakanakkarledu, shravapadanakkarledu.
0: You don't need to strain yourself to search for tulasi plant, bilwa or maredu.
1: దేహమే మనకు ఒక పత్రము.
0: ద బాడీ ఈజ్ ద లీఫ్.
1: పుష్పము,
0: ఎ ఫ్లవర్.
1: ఈ పుష్పము ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్?
1: హృదయ పుష్పమే. ఈ పుష్పమును కూడా నీవు ఎక్కడ వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్.
1: ఏ శ్రమకు నీవు గురి కానక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్.
1: ఫలము,
0: ఆర్ ఫ్రూట్.
1: మనోఫలము,
0: ఇట్స్ ది ఫ్రూట్ ఆఫ్ యువర్.
1: ఆ మనోఫలము ఏ రీతిగా ఉండాలి?
0: In what form should it be?
1: భగవంతునికి అర్పించేటువంటి పుష్పము ఏ రీతిగా నీవు అర్పిస్తున్నావు?
0: In what way you offer it to God?
1: చిక్కిన పుష్పములంతా కూడా నువ్వు భగవంతునికి పూజ చేయటం లేదు.
0: You don't take every flower and offer it to God.
1: ఆ పుష్పమును తీసుకుని,
0: you take
1: ఆ పుష్పం పైన వారినటువంటి కామ క్రోధ లోభ మోహం మార్చడం ఈ క్రిములంతా కూడా నువ్వు చక్కగా పరిశుద్ధం చేసి,
0: You pick up flowers and remove all the insects of anger, greed, lust, and make them fresh. And you offer such flowers to God. What sort of fruit should you offer? Not any fruit that's available. You should pick up that fruit which is fully ripe and sweet. You should be
1: అది ఏ ప్రేమ ప్రేమతో కూడినటువంటి ఫలము నీవు అందించాలి.
0: యూ షుడ్ ఆఫర్ ద స్వీట్ ఫ్రూట్ టు గాడ్, ద ఫ్రూట్ ఆఫ్ లవ్ ఆర్ వాటర్.
1: తోయం, ఏ ట్యాప్ వాటరో, ఏ గ్యాంజెస్ వాటరో, ఏ వెల్ వాటరో, ఏ రివర్ వాటరో కాదు.
0: ఇట్స్ నాట్ ట్యాప్ వాటర్, గ్యాంజెస్ వాటర్ ఆర్ రివర్ వాటర్ ఈదర్.
1: నీ ఆనంద భస్మమే తోయము.
0: This water is a tear of joy.
1: దీనికి నీవు శ్రమపడనక్కర్లేదు.
0: You don't need to strain or exert.
1: అనేక మందిని మీరు చూచి ఉంటారు.
0: You might have seen many.
1: అమితమైన ఆనందం వచ్చినప్పుడు కంటిలో నీరులు కారుతుంటాయి.
0: When one is blissful state or ecstatic,
1: అమిత దుఃఖాన్ని పొందే సమయంలో కంటిలో నీరు రావు.
0: You don't find that even in times of misery.
1: ఆ నీటికే నారములు అని ఉపనిషత్తు చెప్తూ వచ్చింది.
0: That water in Sanskrit is called నారము.
1: నారములు, నారములు ప్లస్ నయనములు, నారాయణములు. ఈ నారములు అనేటువంటి జలము నయనములతో నారాయణ అర్పించాలి అని.
0: నారము ఇస్ ద వాటర్, నయన ఇస్ ది ఐ. ఇఫ్ యు షెడ్ దిస్ టియర్ ఆఫ్ జాయ్, కన్ను నుంచి నారాయణ
1: రాకూడదు.
0: యు షుడ్ నాట్ షెడ్ టియర్స్ ఫర్ వాటర్.
1: ఎవరికి రావాలి? నారాయణకు అర్పించేటప్పుడు మాత్రమే ఈ నీరు రావాలి.
0: యు షుడ్ షెడ్ టియర్స్ యాజ్ యు ఆఫర్ టు గాడ్.
1: కనుకనే మానవత్వం లోపల దివ్యమైనటువంటి యొక్క ప్రపంచమంతా కూడా ఇమిడి ఉంటున్నది.
0: So in human life there is divinity all over.
1: Ade aham brahmasmi.
0: That is here in this declaration.
1: Ayamatma brahma, ade turiya avastha.
0: Ayamatma brahma is the ultimate turiya.
1: Anaga emiti? Ayam atma, ayam brahma, ide ayamatma brahma.
0: Ayamatma brahma means I am atma, I am brahma.
1: Ilanti bhavanni manam nirantaram kudanu smaristu undinappudu brahmavit brahmaiva bhavati. తానే బ్రహ్మగా మారిపోతాడు.
0: వీ షుడ్ పాండర్ ఓవర్, రిఫ్లెక్ట్ అపాన్ దిస్ థాట్. సో
1: ఈ దేహము కేవలం ఒక క్షేత్రమే. ఈ దేహం ఒక క్షేత్రమే.
0: దిస్ బాడీ ఈజ్ క్షేత్ర, ద ఫీల్డ్.
1: అయితే క్షేత్రజ్ఞుడు లోపల ఉన్నాడు.
0: బట్ దేర్ నోవర్ విత్ హిమ్.
1: గుడి లేకుండా దేవుడు లేడు.
0: వితౌట్ ద టెంపుల్ దేర్ ఇస్ నో డెడ్.
1: కరెంటు లేని వైరు,
0: ఎ వైర్ వితౌట్ కరెంట్,
1: నీరు లేని పైరు,
0: అండ్ ద ఫీల్డ్ విత్
1: వాటర్, పంపులు లేని బడి,
0: అండ్ స్కూల్ వితౌట్ టీచర్,
1: దేవుడు లేని గుడి,
0: అండ్ ద టెంపుల్ వితౌట్ గాడ్ ఆర్ యూస్లెస్.
1: దేవుడు లేని గుడిని ఎవరైనా మొక్కుతారా?
0: విల్ ఎనీ వన్ గో దేర్?
1: పంతులు లేని బడి ఎవరైనా పెడతారా?
0: విల్ యూ ఫైండ్ ఎ స్కూల్?
1: కరెంట్ లేని వైర్ ఏం ప్రయోజనము?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ద వైర్ వితౌట్ కరెంట్?
1: కనుకనే మనము ప్రపంచం లోపల ఈ ఒక్క తీయము మధురమైనటువంటి ఒక భావంతో నీ హృదయాన్ని పరమాత్మకు అర్పితం గావించాలి.
0: దేర్ఫోర్ విత్ ఆల్ ది నెక్టరైన్ ఫీలింగ్స్ యూ షుడ్ ఆఫర్ టు గాడ్.
1: ఇది ఏ నిజమైన ప్రార్థన?
0: దిస్ ఇస్ ట్రూ ప్రేయర్.
1: సుతరేయ రాగతాళములతో కూడినటువంటిది కాదు.
0: Is not the one of tune and rhythm.
1: Yedo yavaku rama rama ani marokaru paata paadutunte veedu mundu raaboyetundi paataku suti chusukuntuntadu.
0: As one starts singing rama song,
1: indulo rendu rakamainti aanandamu
0: sing later.
1: Keertanam sankirtanam anundali.
0: Keertanam sankirtanam chorus together singing.
1: Keertanam lopala kevalamu oka vidhamainti swartham maatrame untadi.
0: In the individual solo there is a trace of selfishness.
1: Adi vaari yokka peru pratishthana nimittamai gauravam maryadala nimittamai aa yokka keertanalu vaaru upayogistuntaru.
0: As if it is a solo, it brings a good name and fame.
1: Vaariki bhavam le maatram akkaraledu.
0: They are not mindful of the thought or
1: feeling behind. They
0: only think of the tune and the rhythm and the beat.
1: సంకీర్తనం అది ఆనందాన్ని అందించేటువంటిది.
0: సంకీర్తనం, ద కోరస్ గివ్స్ యూ ద జాయ్.
1: ఎట్ల సమ్యక్ కీర్తనం ఇది సంకీర్తనం. నీ గొంతు యొక్క దీనిని నువ్వు చూసుకోవద్దు.
0: Don't be bothered with the voice.
1: పది మంది వింటున్నారే అనేటువంటి విచారణ చేయవద్దు.
0: Don't think whether all listen to you.
1: పరిపూర్ణ ప్రేమ చేతనే సమ్యక్ కీర్తనం స్వేచ్ఛగా నీవు గానం చేయి.
0: విత్ టోటల్ లవ్ సింగ్ ఫ్రీలీ.
1: ఆ భగవత్ ప్రేమతో నీవు గానం చేసినప్పుడు ఆ స్వరం కూడాను తమంతట తామే సుస్వరంలో ప్రవేశిస్తుంది.
0: యాజ్ యు సింగ్ ఫ్రీలీ విత్ టోటల్ లవ్ ద ట్యూన్ ఇన్ ద రిథమ్ ఇస్ ఆటోమేటిక్ ఫాల్.
1: దేశం యొక్క ఆ విధంగా ఉంటుంది.
0: దట్ ఈస్ ది పొజిషన్ ఇన్ యాక్చువల్.
1: ఈ దేశం యొక్క పేరే ఆ విధమైనటువంటి యొక్క స్థుతిలే రాగతాళంతో కూడినటువంటిది.
0: ఎవరీ నేమ్ ఆఫ్ దిస్ కంట్రీ స్పీక్స్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్.
1: భారత,
0: భారత
1: భా భావ
0: భా భావ ఫీలింగ్
1: రా రత
0: రత
1: భా భావ
0: భా భావ ఫీలింగ్
1: రా రాగ
0: రా రాగ
1: తాళ
0: తాళ ది బీట్
1: భావ రాగ తాళ సమ్మిళితమే భారతం అన్నారు.
0: భారతం ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద ఫీలింగ్ విత్ ద ట్యూన్ అండ్ ద రిథమ్.
1: కనుక మనం సర్వ పనులు కూడాను భావ రాగ తాళంతోనే కూడి ఉంటాయి.
0: సో ఆల్ ఓవర్ దీస్ షుడ్ క్యారీ విత్ దెమ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్.
1: కానీ ఇది హృదయానికి కనెక్షన్ చేయాలి, సంబంధం చేయాలి.
0: బట్ యూ షుడ్ హావ్ కనెక్షన్ విత్ అవర్ హార్ట్.
1: కేవలం రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని పెదవులతో మాత్రమన్నంత మాత్రమే టేప్ రికార్డ్ పలికినట్టుగా ఉంటాయి.
0: బట్ ఇఫ్ యూ సీ మియర్లీ లిప్ సర్వీస్ రామ్ రామ్, ఇట్ ఇస్ లైక్ ఎ టేప్ రికార్డ్.
1: హృదయం నుంచి రావాలి ఆ భావం చేత కూడా నువ్వు కలగాలి.
0: ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్
1: హార్ట్ అన్నారు.
0: దట్ ఈస్ వాట్ ఇస్ కాల్డ్ ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
1: థాట్స్ వర్డ్స్ యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
0: దట్ ఇస్ ద హార్మోనీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
1: అది ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: దట్స్ వాట్ ఈస్ సెడ్, ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: కనుకనే అట్టి మ్యాన్కైండ్ రావాలి మనలో.
0: వీ షుడ్ హ్యావ్ ద స్పిరిట్.
1: అప్పుడే భగవంతుడు కదులుతాడు కదులుతాడు కరుగుతాడు.
0: దెన్ ఓన్లీ గాడ్ మూవ్స్ అండ్ మెల్ట్స్ అండ్ స్టార్ట్ అప్రోచింగ్ యూ.
1: భగవత్ ప్రేమను పొందే నిమిత్తమై,
0: టు ఎర్న్ గాడ్స్ గ్రేస్,
1: భగవత్ యొక్క అనుగ్రహాన్ని అందుకునే నిమిత్తమై,
0: టు రిసీవ్ గాడ్స్ గ్రేస్,
1: ప్రార్థన చేయాలి.
0: వీ షుడ్ ప్రే.
1: అంతేకాని పది మంది మెప్పుల కోసం కాదు.
0: నాట్ టు బి ప్రేజ్డ్ బై అదర్స్.
1: ఆ విధమైన సుస్వభావాన్ని మనసులో నింపుకోవాలి.
0: వి షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ సచ్ గుడ్ ఫీలింగ్స్.
1: లోకములో అనేక విధములైనటువంటి యొక్క సమస్యలు జరుగుతూ ఉంటున్నాయి.
0: ఇన్ దిస్ వరల్డ్ యూ ఫైండ్ మెనీ ప్రాబ్లమ్స్.
1: ఎక్కడ చూసినా కూడా అశాంతి.
0: ఎవ్రీవేర్ దేర్ఇస్ రెస్ట్.
1: ఎక్కడ చూసినా కల్లోలము.
0: ఎవ్రీవేర్ అజిటేషన్.
1: ఎక్కడ చూసినా కలహములు.
0: దేర్ ఫైట్స్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: కేవలము స్వార్థము మితిమీరిపోయింది.
0: బికాస్ దిస్ సెల్ఫిష్నెస్ ఈజ్ ఆన్ ద రైజ్.
1: కీర్తి మర్యాదలు అనేటువంటి దాన్ని విస్మరించినారు.
0: దే హావ్ ఫర్గాటన్ ద కర్టెసీ.
1: మానవత్వాన్ని మర్చిపోయారు.
0: దే హావ్ ఫర్గాటన్ ద హ్యూమన్
1: క్వాలిటీ. మానవతా విలువలను పూర్తి విసర్జించారు.
0: ద హ్యూమన్ వాల్యూస్ ఆర్ టోటలీ గివెన్ అప్.
1: కనుకనే ఈనాడు ప్రతి పదార్థమునకు విలువ ఉన్నది కానీ మనిషికి విలువ లేకపోతున్నారు.
0: టుడే ఎవ్రీ మెటీరియల్ ఆబ్జెక్ట్ హెస్ గాట్ వాల్యూ బట్ మ్యాన్ హెస్ నో వాల్యూ.
1: కానీ మానవునికి ఉన్నంత విలువ ఎవరికీ లేదు.
0: బట్ ది హ్యూమన్ వాల్యూస్
1: సరిగా మానవునిగా మనం జీవించాలి.
0: వీ షుడ్ లివ్ ది లైఫ్ ఆఫ్ ఎ మ్యాన్.
1: విలువైనటువంటి రత్నానికి ఎవరు విలువిస్తున్నారు?
0: హూ అటాచెస్ వాల్యూ టు ఎ డైమండ్?
1: మానవుడే విలువ కడుతున్నాడు.
0: ఇట్స్ ఓన్లీ మ్యాన్ హూ అటాచెస్
1: విలువైన బంగారుకి ఎవరు విలువ కడుతున్నాడు?
0: హూ అటాచెస్ వాల్యూ?
1: మానవుడే విలువ కడుతున్నాడు.
0: ఇట్స్ ఓన్లీ మ్యాన్.
1: మానవుడే లేకపోతే డైమండ్ కు విలువ లేదు, బంగారుకు విలువ లేదు.
0: When there's no man, gold has no value, diamond has no value.
1: కనుకనే ఇంత విలువనిచ్చేటువంటి మానవునికి నాడు విలువ తగ్గిపోయింది.
0: Man who attaches value has lost his own
1: ఈ
0: value.
1: ఈ సత్యాన్ని విద్యార్థులు చక్కగా గుర్తించి వర్తించాలి.
0: Students should know this truth and conduct
1: themselves. Men are more valuable than all the wealth of the world. బంగారు కాదు విలువైనటువంటిది.
0: Is not the gold.
1: డైమండ్ కాదు విలువైనటువంటిది.
0: Not the diamond.
1: మనిషి విలువైనటువంటి వాడు.
0: మ్యాన్ ఇస్ మోస్ట్ వాల్యూ.
1: మనిషి నివసించేటువంటి పట్టణం లోపల ఒక గజానికి 1000 రూపాయలని వెలువిస్తున్నారు.
0: జస్ట్ ఎ యార్డ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ది సిటీ ఇస్ వెరీ హై ఇన్ ఇట్స్ ప్రైస్.
1: అదే అడవికి పోతే ఒక 10 రూపాయలు ఇస్తే ఒక ఎకరం ఇస్తారు.
0: దేర్ ఇన్ ఎ ఫారెస్ట్ ఇట్ ఇస్ అవైలబుల్ వెరీ.
1: కారణం ఏమిటి? అక్కడ మనుషులు సంచారం లేదు.
0: బికాస్ దేర్ ఇస్ నో హ్యూమన్ హ్యాబిటేషన్.
1: మనుషులు లేని దగ్గర విలువ లేకుండా ఉంటుండాలి.
0: వేర్ దేర్ ఇస్ నో హ్యూమన్ హ్యాబిటేషన్
1: విలువగా పెరుగుతుండాలి.
0: వేర్ దేర్ సొసైటీ.
1: ఈ విలువ దేని వల్ల పెరిగింది? మనిషి నుంచి పెరిగింది.
0: ద వాల్యూ ఇస్ బికాస్ ఆఫ్ మ్యాన్ కైండ్.
1: ఈ సత్యాన్ని మనం క్షణ క్షణము కూడా మర్చిపోకుండా చూసుకోవాలి.
0: వీ షుడ్ రిమైండ్ అవర్ సెల్ఫ్ ఆఫ్ దిస్ ట్రూత్ ఎవ్రీ టైం.
1: నేను విలువైనటువంటి వాడను.
0: ఐఎమ్ వాల్యుబుల్.
1: నేను కేవలం చీప్ మనిషిని కాదు.
0: ఐఎమ్ నాట్ ఏ చీప్ మ్యాన్.
1: ఐఎమ్ చీప్.
0: ఐఎమ్ నాట్ చీప్ బట్ ఐఎమ్ చీప్. చీప్
1: కనుక నేను చాలా గొప్పవాణ్ణి.
0: ఐఎమ్ గ్రేట్.
1: అదే అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి.
0: దట్స్ వాట్ యూ సెడ్. అహం బ్రహ్మాస్మి ఐఎమ్ బ్రహ్మన్.
1: అది మాత్రమే స్వార్థం అయిపోతుంది. నేను బ్రహ్మం నేను బ్రహ్మం అనుకుంటే
0: ఈవెన్ దట్ అమౌంట్స్ టు సెల్ఫిష్నెస్.
1: దీనికి తదుపరి కూడా నువ్వు వేదాంతం చెప్పింది.
0: బట్ వేదాంత ఎక్స్ప్లెయిన్స్ గోస్ ఎ స్టెప్ ఫర్దర్.
1: మమాత్మ సర్వభూతాంతరాత్మ. నా ఆత్మనే అందరి అందు ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఇన్ మీ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: అందువల్ల నిన్ను ఎదుటివాడి గౌరవిస్తాడు, ఎదుటివాడిని నీవు గౌరవిస్తావు.
0: You respect the other man and the man respects you in turn.
1: ఇది ఏ మొట్టమొదటి కృష్ణుడి భగవద్గీతలో ప్రబోధించినటువంటి.
0: This is the first teaching of Krishna in Bhagavad.
1: మమాత్మా సర్వభూతాంతరాత్మ.
0: Is only my atma present in all creatures.
1: నా ఆత్మనే నీవు, నీ ఆత్మనే నేను.
0: The atma in you and in me are same.
1: నేనే లేవు.
0: There are no two.
1: ఒక హాల్ లోపల.
0: There in a hall.
1: మట్టి పాత్రలో ఒక 100 పెట్టావు.
0: You bring an earthen pot.
1: పిత్తాడి పాత్రలో ఒక 100 పెట్టావు.
0: An enamel pot.
1: రాగి పాత్రలో ఒక 100 పెట్టావు.
0: And copper vessel.
1: ఇంకా అనేక రకమైనటువంటి యొక్క ఉలోహముల యొక్క పాత్రలు పెట్టావు.
0: అండ్ యూ హ్యావ్ ద పార్ట్స్ ఆఫ్ కానీ మెటల్స్.
1: ఒక సూర్యుండు సమస్త జీవులకు ఒక్కొక్కడై తోచే.
0: బట్ ఓన్లీ వన్ సన్ అపియర్స్ టు బి సెపరేట్ ఇన్ ఇండివిజువల్
1: పాత్ర లోపల కూడా ఒకే సూర్యుని ప్రతిబింబం కనిపిస్తుంది.
0: ఓన్లీ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద సేమ్ సన్ యూ ఫైండ్ ఇన్ ఆల్ ఆఫ్ దీస్ పార్ట్స్.
1: గోల్డ్ వెసల్ వెలువగా వేరుగా ఉండొచ్చు.
0: గోల్డ్ వెసల్ వాల్యూ మే బి
1: మట్టి దీనికి వేరు విలువగా ఉండవచ్చు.
0: దట్ వర్దన్ పాట్ డిఫరెంట్.
1: కాపర్ వెసల్ కు వేరే విలువగా ఉండవచ్చు.
0: వాల్యూ కాపర్ వెసల్
1: అన్నిటి ఎందుకు కనిపించేటువంటి ప్రతిబింబానికి ఒకే విలువే.
0: బట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ the sun in all these vessels is one and the same value.
1: అంటే ఆత్మ అనేటువంటిది ఈ దేహమనే పాత్ర లోపల, మనస్సు అనేటువంటి జలం లోపల ప్రతిబింబిస్తూ ఉంటుంది ఈ ఆత్మతత్వం.
0: Therefore ఆత్మ is the sun, mind is the water, body is the vessel where you find the reflection.
1: ఈ మైండ్ అనేది కదిలినప్పుడు ఆ సన్ కూడా కదిలినట్టుగా కనిపిస్తుంది.
0: As the water the mind tilts starts to move, you find also the reflection
1: sun
0: moving.
1: కదలడు.
0: But the sun doesn't move.
1: ఏ సన్? S-U-N sun, not S-O-N sun.
0: What sun? S-U-N but not S-O-N.
1: ఎప్పుడు కూడా కదలడు.
0: He will not move.
1: కానీ కదిలేది మన యొక్క మనసే.
0: దట్ విచ్ మూవ్స్ ఇస్ అవర్ మైండ్.
1: మనసు కదలటం చేతనే,
0: బికాస్ ద మూవ్మెంట్ ఆఫ్ మైండ్,
1: దైవం కూడా కదిలినట్టుగా కనిపిస్తుండాలి. ఆత్మ కూడా చలించినట్టుగా ఉంటుండాలి.
0: ఇట్ అపియర్స్.
1: అనేక మంది అజ్ఞానులు నా ఆత్మ చంచలంగా ఉంటుండాలి అంటారు.
0: ద ఇగ్నోరెంట్ పీపుల్ సే దట్ మై ఆత్మ ఇస్ వేవరింగ్.
1: ఆత్మకు చంచలత్వమే లేదు.
0: ఆత్మ హ్యాస్ నో వేవరింగ్.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం. అలాంటి ఆత్మతత్వాన్ని చంచలత్వం అని చెప్పుకోవటంలో ఎంత అజ్ఞానం.
0: ఇఫ్ యూ సే దట్ యువర్ ఆత్మ ఇస్ వేవరింగ్, ఇట్ ఇస్ ఎ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: కాదు కాదు, అది కదిలేటువంటిది కాదు.
0: ఇట్ డజంట్ వేవర్.
1: మారేటువంటిది కాదు.
0: ఇట్ డజంట్ చేంజ్.
1: మెదిలేటువంటిది కాదు.
0: ఇట్ డజంట్ గ్రో.
1: కరిగేటువంటిది కాదు.
0: ఇట్ డజంట్
1: కఠినమైనది కాదు.
0: ఇట్ నాట్ స్ట్రాంగ్ ఈదర్.
1: అది సర్వ మధురమైనటువంటిది.
0: ఇట్ ఇస్ స్వీట్.
1: రమ్యమైనటువంటిది.
0: ఇట్ అట్రాక్టివ్.
1: ఆకర్షణీయమైనటువంటిది. ఆనందమయమైనటువంటిది. ఆహ్లాదమయమైనటువంటిది.
0: ఇట్ గివ్స్ యు డిలైట్ అండ్ జాయ్.
1: అమృతమయమైనటువంటిది.
0: ఇట్స్ నెక్టరైన్.
1: అట్టి ఆత్మతత్వాన్ని గుర్తించుకోలేక
0: you are not able to know
1: the bhautikam bhautikam bhaagupainatundi yokka ee prakrutamaiti yokka padarthamulu nimittamai prakulaadutunnavu.
0: But you struggle for worldly possessions, comforts and conveniences.
1: Dehaanni aadharam teeskovali.
0: You have to take the body into
1: deham dwaraane daivani chudali.
0: With this body only you can see God.
1: Deham oka chariot.
0: Body is a chariot. Body is a chariot.
1: ఈ రథము ద్వారానే మనం ప్రయాణం చేయాలి.
0: You can travel in this chariot.
1: ఈ రథములో నీవు కూర్చొని డ్రైవ్ చేస్తున్నావు.
0: You are seated there in the chariot and you drive the chariot.
1: కాని ఆ రథము నీవు కాదు.
0: But you are not the chariot.
1: రథానికి నీవు డ్రైవర్ మాత్రమే.
0: You are only charioteer, driver.
1: రథము వేరు, డ్రైవర్ వేరుగా ఉంటున్నాడు.
0: Chariot and the driver.
1: కాబట్టి దేహం అనేటువంటిది ఒక రథము.
0: So body is a chariot.
1: ఈ రథమునే నేనని నీవు భావిస్తున్నావు, అక్కడే పెద్ద పొరపాటు.
0: You identify yourself with the chariot. That's the mistake.
1: కాదు, ఈ రథాన్ని తోలేటువంటి డ్రైవర్ ఒకడు ఉన్నాడు లోపల.
0: But there is a driver different from that.
1: స్టీరింగ్, యాక్సిలేటర్, క్లచ్ అన్ని అతని స్వాధీనంలోనే ఉంటాయి.
0: స్టీరింగ్, క్లచ్, యాక్సిలేటర్ or under his control.
1: కనుకనే దేహం అనేటువంటిది రథము.
0: సో బాడీ ఇస్ ఎ
1: చారియట్. ఇది ఒక కారు.
0: దిస్ ఇస్ ఎ కార్.
1: ఈ కారుకు ధర్మ, అర్థ, కామ, మోక్షము ఈ నాలుగు కూడా నాలుగు పురుషార్థములు టైర్స్ గా ఉంటున్నాయి.
0: దిస్ హ్యూమన్ బాడీ, ది కార్ హ్యాస్ గాట్ ఫోర్ టైర్స్. ది ఆబ్జెక్టివ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: గాలి ఉండాలి.
0: దేర్ షుడ్ బి ఎయిర్ ఇన్ దిస్ టైర్స్.
1: ఈ గాలి ఏమిటి?
0: వాట్ ఇస్ దిస్ ఎయిర్?
1: అదే కాన్ఫిడెన్స్, నమ్మకము.
0: దిస్ ఎయిర్ ఆఫ్
1: ఈ నాలుగు టైర్ లోపల ధర్మ, అర్థ, కామ అన్నిటిందు నమ్మకం ఉంటుండాలి.
0: ఇన్ దీస్ ఫోర్ టైర్స్ ఆఫ్ హ్యూమన్ ఆబ్జెక్టివ్స్ దేర్ షుడ్ బి ఎయిర్.
1: ఇక్కడ మైండ్ స్టీరింగ్.
0: మైండ్ ఇస్ ది స్టీరింగ్.
1: బుద్ధి స్విచ్.
0: ఇంటెలెక్ట్ ఇస్ స్విచ్.
1: స్టమక్ ఇంజన్.
0: స్టమక్ ఇస్ ది ఇంజన్.
1: మనం తినేటువంటి ఆహారమే దీనికి పెట్రోల్.
0: The food that we partake is the petrol.
1: Vichannam deharachattam vastram sita nivaranam. Mana tiffin e deeniki oil.
0: And is the tiffin that we take is oil.
1: Deenni ekkada neeku prayanam cheyalante akkada ee mind nu turn cheyali.
0: In whichever direction you want to go, you should turn your mind.
1: Tyres bayata unnai kaani tyres unnatte povu.
0: Tyres are present outside.
1: తిరిగేటువంటి టైర్స్ మనకు కనిపిస్తున్నాయి.
0: యు సీ ద టైర్ దట్ మూవ్.
1: కానీ లోపల ఉండే తిప్పేటువంటి స్టీరింగ్ అతని చేతిలో ఉంటుండాలి.
0: బట్ ది స్టీరింగ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మూవ్మెంట్ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ద డ్రైవర్.
1: ఎక్కడ నీవు పోవాలంటే అట్లా నీవు స్టీరింగ్ తిప్పితే ఆ వైపున టైర్లు వెళ్ళిపోతాయి.
0: యూ కెన్ టర్న్ ద స్టీరింగ్ ఇన్ విచ్ ఎవర్ డైరెక్షన్.
1: ధర్మార్థ కామ మోక్షములు అన్ని కూడా నువ్వు కేవలం జడమైన టైర్స్ మాత్రమే.
0: దేర్ ఫోర్ ధర్మార్థ కామ మోక్ష ఆబ్జెక్టివ్స్ ఆర్ ఇనర్.
1: ఈ టైర్స్ లోపల కూడా నువ్వు కాన్ఫిడెన్స్ అనేటువంటి ఎయిర్ ఉండాలి.
0: సో ద టైర్స్ మస్ట్ బి ఫిల్డ్ విత్ ది ఎయిర్ ఆఫ్ కాన్ఫిడెన్స్.
1: అప్పుడే ఈ టైర్స్ కూడా నువ్వు సరి అయిన మార్గంలో ప్రయాణం చేస్తాయి.
0: దెన్ ఓన్లీ దే విల్ బి ఏబుల్ టు మూవ్ ఇన్ ద కరెక్ట్ పాత్. స్టూడెంట్స్
1: కారు కదా అని ఎట్టంటే ఎట్లా ఏదో రోగులు మార్గం నీవు దీన్ని ప్రవేశపెట్టకూడదు.
0: ఫర్ ద సింపుల్ రీజన్ ఇట్స్ ఎ కార్, యూ కెనాట్ డ్రైవ్ యాజ్ యు లైక్.
1: ఆ రోడ్డు యొక్క ఎచ్చు పల్లములు గమనించుకుని నీవు ప్రయాణం చేసుకోవాలి.
0: యు ఆల్సో నో ది అప్స్ అండ్ డౌన్స్. దేహాన్ని
1: కూడా నువ్వు ఏ సమాజంలో ఏ పరిస్థితి నందు ఏ ప్రభావం నందు ఏ వయసు నందు ఏ విధంగా నడుచుకోవాలి అనేటువంటి యొక్క నిత్యానిత్య విషయాన్ని పరిశీలన చేసి నీవు జీవించడానికి ప్రయత్నించాలి.
0: వీ మస్ట్ ఆల్సో టేక్ ఇన్ ది కాగ్నిసెన్స్ ద పొజిషన్ అండ్ ది ఏజ్ అండ్ సర్కమ్స్టాన్సెస్ as you make use of this body.
1: కారుని ఎట్టంటే అట్ట మనం డ్రైవ్ చేయడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ డ్రైవ్ ద కార్ యాజ్ యు లైక్.
1: పెద్దల దగ్గర ఏ విధంగా వినయంగా ఉండాలి?
0: ఇన్ వాట్ వే యూ షుడ్ బి హంబుల్.
1: టీచర్స్ దగ్గర ఏ విధంగా మనం గౌరవాన్ని అందించాలి?
0: ఇన్ వాట్ వే యూ షుడ్ రెస్పెక్ట్.
1: తల్లిదండ్రులను ఏ విధంగా ప్రేమించాలి?
0: హౌ యూ షుడ్ లవ్ యువర్ పేరెంట్స్.
1: దైవాన్ని ఏ విధంగా ప్రార్థించాలి?
0: హౌ షుడ్ యూ ప్రే.
1: మన ఉద్యోగాన్ని ఏ విధమైన మార్గంలో మనం సక్రమంగా దీన్ని అభివృద్ధి చేయాలి?
0: ఇన్ వాట్ వే షుడ్ వీ డిశ్చార్జ్
1: ఈ కర్తవ్యాన్ని ఏ విధంగా నిర్వర్తించాలి?
0: హౌ టు డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీ.
1: డిస్క్రిమినేషన్ దీన్నంతా చక్కగా గుర్తించినప్పుడే ఈ కారు ప్రమాదం లేకుండా చక్కగా రాజమార్గంలో ప్రవేశిస్తుంది.
0: ఇన్ ఫుల్ సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ డిస్క్రీషన్ యూ కెన్ డ్రైవ్ యువర్ కార్ అలాంగ్ ద రైట్ రాయల్ రోడ్.
1: దీనికి ఆహారము కావాలి.
0: ద ఫుడ్ ఈజ్ ఎసెన్షియల్.
1: దీనికి తగినటువంటి హెల్త్ ఉండాలి.
0: హెల్త్ ఈజ్ నీడెడ్.
1: దీనికి సరైనటువంటి శక్తి సామర్థ్యం కలగాలి.
0: షో ద స్ట్రెంగ్.
1: శరీరాన్ని కూడా నువ్వు ఒక అలక్ష్యం చేయకూడదు.
0: యూ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ యువర్ బాడీ.
1: ఎందుకనగా
0: వై?
1: ఈ శరీరం ద్వారానే మన ప్రయాణం జరుగుతుండాలి.
0: యూ ఓన్లీ ట్రావెల్ ఇన్ దిస్ బాడీ.
1: దేహం అనేటువంటిది ఎంతో పవిత్రమైనటువంటిది.
0: బాడీ ఇస్ సీక్రెట్.
1: భగవంతుని చూపించేటువంటిది దేహమే.
0: ఇట్ ఇస్ ఓన్లీ ద బాడీ దట్ డైరెక్ట్స్ యూ టువర్డ్స్ గాడ్.
1: శరీరం ఒక టెంపుల్ వంటిది.
0: బాడీ ఇస్ ఎ టెంపుల్.
1: శరీరం ఒక రథం వంటిది.
0: బాడీ ఇస్ ఎ చారియట్.
1: శరీరం ఒక క్షేత్రం వంటిది.
0: బాడీ ఇస్ ఎ ఫీల్డ్.
1: క్షేత్రజ్ఞ చాపిమాన్ విద్యే అది కూడా నేనేను అన్నాడు కృష్ణుడు.
0: అండ్ కృష్ణ సేడ్ ఐఎమ్ ద బాడీ ది క్షేత్ర అండ్ ద నోవర్ ఇన్ సైడ్.
1: దేహో దేవాలయం ప్రోక్తో జీవో దేవ సనాతన. దేహం ఒక పెద్ద దేవాలయం.
0: బాడీ ఇస్ ఎ బిగ్ టెంపుల్.
1: ఈ దేవాలయమును ఎంత పవిత్రంగా చూస్తామో అప్పుడు దైవం యొక్క పవిత్రత కూడాను మనంత అభివృద్ధి చెందుతుంది.
0: యూ షుడ్ కీప్ దిస్ టెంపుల్. ద బాడీ ఇస్ సీక్రెట్.
1: అయితే ఈ దేహాన్ని దైవ విషయంలో మనం అర్పితం చేయాలి.
0: హౌఎవర్ యు హావ్ టు సరెండర్.
1: ఏ కార్యం చేసినప్పటికీ ఇది దైవ కార్యంగా నీవు విశ్వసించాలి.
0: ఎనీ వర్క్ యు డు టేక్ ఇట్ ఇస్ గాడ్.
1: ఎక్కడ నీవు ప్రయాణం చేసినప్పటికీ దైవం దగ్గర ప్రయాణం చేస్తున్నా అనుకో.
0: వేర్ ఎవర్ యు మే గో కన్సిడర్ దట్ యు ఆర్ గోయింగ్ టు గాడ్.
1: కారణం ఏమిటి? విశ్వం విష్ణుమయం జగత్ అంతా భగవంతుని యొక్క స్వరూపమే.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
1: తాను లేని స్థానం కాని తనది కాని నామం కాని జగత్తులో కానరాదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ ఆర్ నేమ్ వేర్ హీ ఇస్ మిస్సింగ్.
1: కనుకనే భగవద్గీత సర్వత పాడిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృత్తిష్టతి. అంతా తానే అయి ఉంటున్నాడు.
0: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
1: మేము జీవుడు తాను దేవుడు అనేటువంటి భావం ఉన్నంత వరకు నీవు జీవుడు జీవుడే దేవుడు దేవుడే.
0: Never consider that you are an individual soul and God is different from you.
1: జీవుడే దేవుడు అనేటువంటి యొక్క పరమ విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
0: Have the supreme faith that the individual is divine himself.
1: దేవునికి జీవునికి ఏ విధమైనటువంటి ప్రత్యేకతను మనం చేయకూడదు.
0: దేర్ ఇస్ నో సెపరేషన్, దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్.
1: ఈ విధమైనటువంటి యొక్క దీనిని మనం చేసుకోవడం చేతనే మనం అనేక విధమైనటువంటి అశాంతికి గురి అయిపోతున్నాం.
0: బికాస్ ఆఫ్ దిస్ బైఫర్కేషన్ డైకాటమి వీఆర్ రెస్ట్లెస్.
1: ఆ ఏకాత్మ భావాన్ని మనం విశ్వసించాలి.
0: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: నీవు చేయవలసినటువంటి పనులు నీవు చేసుకో, తప్పులేదు.
0: అండ్ డూ యువర్ జాబ్.
1: ఈ దైవ భావంతో నీవు చేసినప్పుడు అక్కడ ఏ విధమైనటువంటి దోషములు కలగవు.
0: విత్ ది డివైన్ థాట్ అండ్ ద ఫీలింగ్ దేర్ విల్ బి నో మిస్టేక్.
1: దైవం నాలో ఉన్నాడు అనుకున్నప్పుడు నీవు దోషానికి ఏమాత్రం పాల్పడవు కదా.
0: దెన్ వన్స్ యు ఆర్ కన్విన్స్డ్ దట్ గాడ్ ఇస్ ఇన్ మీ, యు నెవర్ కమిట్ ఎ మిస్టేక్.
1: ఇతరులను నీవు ఏమాత్రం హింసించవు కదా.
0: యు విల్ నెవర్ హర్ట్ ఎనీబడీ.
1: ఇతరులను ఏమాత్రం బాధించవు కదా.
0: యు విల్ నెవర్ పుట్ ఎనీబడీ.
1: కారణం ఏమిటి?
0: వై?
1: దైవం ప్రేమస్వరూపం.
0: బికాజ్ గాడ్ ఇస్ లవ్.
1: ఈ ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ ఎవరికి నీ హింస కలగదు.
0: Where there is love, there is no violence.
1: ఆ ప్రేమ లేని హృదయంలోనే ద్వేషం ప్రవేశిస్తుంది.
0: When there is no love, there is hatred.
1: ఈ ద్వేషం ప్రవేశించినప్పుడే ఈ దుర్మార్గమైన క్రియల్లో ప్రవేశిస్తుంది.
0: Where there is hatred, there will be wicked action.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: అందరూ ఐకమత్యంగా అన్యోన్యతగా ప్రేమభావంతో పలా ఏకాత్మ భావాన్ని మనం ప్రతిష్ఠించుకోవాలి.
0: Therefore, students develop the spirit of unity and cooperation and sense of oneness.
1: ఆ యూనిటీ అనేటువంటిది చేరినప్పుడే
0: when once there is unity
1: మన హృదయం purity గా ఉంటుంది.
0: And the heart symbolizes
1: ఈ యూనిటీ లేనప్పుడు ఆ స్థానం ఖాళీగా ఉంటుంది.
0: When there is no unity, that is empty, that position.
1: కాబట్టి దక్షిణమే ఎనిమిటీ వచ్చి ప్రవేశిస్తుంది.
0: There comes the enmity.
1: ఈ ఎనిమిటీ ప్రవేశించక పూర్వమే
0: before the enmity steps in
1: డివినిటీలో మనం చేరిపోవాలి.
0: Merge in the divinity.
1: Unity ప్యూరిటీ డివినిటీ
0: యూనిటీ ప్యూరిటీ అండ్ దెన్ ది డివినిటీ
1: కానీ దురదృష్టవశాత్తు
0: ఈనాడు
1: నో యూనిటీ
0: నో
1: ప్యూరిటీ
0: నో
1: డివినిటీ
0: నో డివినిటీ
1: కమ్యూనిటీ ఎనిమిటీ ఈ రెండు మాత్రమే దేశంలో అభివృద్ధి అవుతున్నాయి
0: బట్ టుడే ఇన్ ద కంట్రీ నో ప్యూరిటీ నో యూనిటీ నో
1: డివినిటీ చెప్పండి సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చితే అందరికీ మనం నమస్కారం చేయాలి
0: కారణం
1: అందరి యందు ఉన్నటువంటి దైవం ఒక్కడే
0: గాడ్ ఈజ్ వన్ ఇన్ ఆల్
1: ఇలాంటి ఏకాత్మ భావం చేతనే మానవుడు ఎంతైనా కూడా దైవత్వాన్ని పొందవచ్చును
0: విత్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ కెన్ అటైన్ డివినిటీ
1: ఈ ఏకాత్మ భావాన్ని ఏనాడు మనం విస్మరిస్తామో అప్పుడే పశుపతిగా మారిపోతాం పశువుగా మారిపోతాం
0: ద డే వెన్ యు ఫర్గెట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యు బికమ్ ఎన్ అనిమల్
1: కనుక మనము అనిమల్ నుంచినే వచ్చాం
0: వి హావ్ కమ్ ఇవాల్వ్
1: దీని మనం విమర్శించకూడదు ఫ్రంట్ కు పోవాలి
0: వి షుడ్ ప్రొసీడ్ అహెడ్ మార్చ్ ఫార్వర్డ్
1: కనుకనే ఈ విధమైనటువంటి జీవితాన్ని మనం గడుపుకొని జగత్తును కంత ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక విద్యార్థులుగా తయారు కావాలి
0: వీ షుడ్ లీడ్ లైఫ్ ఇన్ దిస్ వే
1: ఈనాడు లోకంలో అనేక మంది ధనముకు బానిసలవుతున్నారు అధికారానికి బానిసలవుతున్నారు అహంకారానికి బానిసలవుతున్నారు కీర్తి ప్రతిష్టలకు బానిసలవుతున్నారు కానీ మన విద్యార్థులు దానికి కాదు బానిసలు కావాల్సింది ఆదర్శానికి బానిసలు కావాలి
0: టుడే ఇన్ ద వరల్డ్ మెనీ హ్యావ్ బికమ్ స్లేవ్స్ టు మనీ positions, authority, name and fame. But our students should be the slaves of ideals. You should be ideal boys.
1: Ideal boys.
0: Ideal boys.
1: అదే మనం ఈనాడు నేర్చుకోవాల్సినటువంటిది.
0: That's what we should
1: call. ఎలాంటి ఐడియల్?
0: What sort of ideal?
1: పవిత్రమైనటువంటివి.
0: Sacred ideals.
1: శక్తివంతమైనటువంటివి.
0: Powerful.
1: పరులకు అనుకూలం చేసేటువంటివి
0: పరులకు
1: ఆనందం కలిగించేటువంటి
0: ఆదర్శము దాట్స్ ఐడియలిజం
1: ఉత్తమమైనటువంటి ఊర్ధమూలం మతశాఖ ఉత్తమమైనటువంటి ఆదర్శాన్ని అందించాలి
0: ద నోబుల్ ఐడియల్స్ యూ షుడ్ కల్టివేట్
1: ఆ ఒక్క పేరు తెచ్చుకుంటే చాలు
0: ఇఫ్ యూ గెట్ దట్ గుడ్ నేమ్
1: తల్లిదండ్రులు ఆనందిస్తారు
0: పేరెంట్స్ విల్ బి హ్యాపీ
1: సొసైటీ ఆనందిస్తుంది
0: సొసైటీ విల్ బి హ్యాపీ
1: సమాజంలో ఒక్క వ్యక్తి చక్కగా ఉంటే సొసైటీ కూడా చక్కగా అయిపోతుంది
0: వెన్ వన్ ఈస్ పర్ఫెక్ట్ ది హోల్ సొసైటీ వుడ్ బి పర్ఫెక్ట్
1: కనుకనే విద్యార్థులారా
0: స్టూడెంట్స్
1: మీరు ఈ లేత వయస్సు నుండే
0: నైతిక
1: ధార్మిక ఆధ్యాత్మిక శక్తులను మీలో ప్రవేశపెట్టుకుని ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా మీరు తయారు కావాలి
0: రైట్ అట్ దిస్ టెండర్ ఏజ్ కల్టివేట్ మోరల్ ఎథికల్ స్పిరిచువల్ వాల్యూస్ అండ్ సెట్ అన్ ఐడియల్ టు ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్
1: అది అన్ని పురాణముల యొక్క సారం ఒక్కటే
0: దట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది ఎపిక్స్
1: అది హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్
1: ఈ రెండింటినీ మనం దృష్టి అందించుకుంటే మనం ఏమాత్రం కూడా జగత్తునకు అన్ని సేవలు చేసిన వారం అయిపోతాం
0: విత్ దీస్ టూ ప్రిన్సిపల్స్ ఇన్ యువర్ ఎయిమ్
1: కేవలం నీ ఇంటికి మాత్రమే నీవు చేసుకోవటం కాదు జగత్తుకే నీవు ఒక ఆదర్శవంతమైన రూపాన్ని అందిస్తావు
0: యూ షుడ్ బి అన్ ఐడియల్ టు ది ఎంటైర్ వరల్డ్ నాట్ మీ ఓన్లీ టు యువర్ హౌస్ ఆర్ ఫ్యామిలీ
1: కనుక జగత్ అంతా కూడా దైవ స్వరూపంగా మనం భావించాలి
0: సో కన్సిడర్ ద యూనివర్స్ అస్
1: ఆ దైవం యొక్క ప్రేమకు మనం పాత్రలయ్యేటువంటి యొక్క విధానాన్ని మనం తెలుసుకోవాలి
0: డిజర్వ్ గాడ్స్ లవ్ అండ్ నో ద
1: ప్రార్థన అనగా కేవలము ఏ దైవమా నన్ను రక్షించు ఇది కాదు ప్రార్థన
0: ప్రేయర్ ఇస్ నాట్ మీ
1: అఖండమైనటువంటి భగవత్ ప్రేమను అనుభవించాలి అదే ప్రార్థన
0: ఎంజాయ్ ది ఇన్ఫినిట్ గ్రేస్ అండ్ లవ్ ఆఫ్ గాడ్
1: అది ఒక్కటి ఉంటే ఏ కొరత ఉండదు
0: దాట్ దేర్ ఇస్ నో షార్టేజ్
1: అదే త్యాగరాజు కూడా చెప్పాడు
0: రామా
1: రామా నీ అనుగ్రహ బలం ఒక్కటి ఉంటే నాకు ఈ నవగ్రహాలు ఏం చేస్తాయన్నాడు
0: ఇఫ్ ఐ గాట్ దట్ స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ గ్రేస్ ఐ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై అదర్ ప్లానెట్
1: ఎందుకోసం నాకు ఈ కన్నును ఇచ్చావని తులసిదాస్ కూడా చాలా బాధపడ్డాడు
0: తులసిదాస్ ఆల్సో క్వశ్చన్ వై యూ హావ్ గివెన్ మీ

భక్తికి మించినటువంటి మరొక మార్గము, ఈ పరతత్వమునకు బోధించేటువంటి మరి ఒక మార్గము ఈ జగత్తునందు కానరాదు.

0: స్వామి, నేను ఒక కేవలము అంగహీనుడను అన్నాడు.
1: స్వామి, ఐఎమ్ హ్యాండిక్యాప్డ్. వాట్ ఫార్ ఆర్ ది ఐస్, వాట్ ఫార్ ఆర్ ది లుక్?
0: చేతులున్నాయి, కాళ్ళు ఉన్నాయి, సర్వము ఉన్నాయి, ఎందుకు అంగహీనుడు అంటున్నావు?
1: ఐ హావ్ లెగ్స్ అండ్ హ్యాండ్స్, హౌ డు యు సే ఐ యామ్ హ్యాండిక్యాప్డ్?
0: అప్పుడు చెప్పాడు తులసిదాసు,
1: నేను తులసిదాసు,
0: చేతులు ఉన్నాయి,
1: ఐ హావ్ హ్యాండ్స్,
0: కానీ నీ సేవలు చేయలేకపోతున్నాను, కాబట్టి ఇవి అంగహీనమే.
1: So I am not able to serve, therefore I am amputated.
0: చేతులు లేని వాడిని నేను.
1: I am amputated, I don't have.
0: కన్నులు ఉన్నాయి,
1: I have eyes,
0: కానీ నిన్ను చూడలేకపోతున్నాను,
1: but I am not seeing.
0: కాబట్టి నేను గుడ్డివాడిని,
1: therefore I am blind.
0: చెవులు ఉన్నాయి,
1: I have ears,
0: కానీ నా చెవులు నీ యొక్క మేలుగానమును వినలేకపోతున్నాను.
1: I am not able to listen to melodious music.
0: అంగహీనుణ్ణి,
1: therefore I am dumb.
0: కాబట్టి నేను అంగహీనుణ్ణి స్వామి అన్నాడు.
1: Therefore I am handicapped, oh God.
0: ఈ విధంగా ప్రతి అంగమును కూడాను భగవత్ ఉపయోగార్థమై భగవత్ యొక్క ఆనందాన్ని అనుభవించే నిమిత్తమై సద్వినియోగం చేయాలి.
1: We have to make proper use of every limb, every organ of the body.
0: మానవత్వంలో ఉండినటువంటి గొప్ప విశిష్టత,
1: దట్ ఇస్ ది గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఇన్ ది హ్యూమన్ లైఫ్.
0: ఉత్కృష్టత, సౌజన్యత, సౌశీల్యత ఇందులోనే ఉంటున్నాయి.
1: ద నోబ్లెస్ట్ థింగ్ ఇస్ దిస్, ద రియలైజేషన్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్ ఇస్ దిస్.
0: అందువల్లనే త్యాగరాజు కూడాను ఎంత ప్రేమతోనే పిలిచాడు, నా ఇంటికి రారా రామా.
1: Chagras also sang this song, inviting Rama.
0: Intinaga.
1: He prayed to Rama to
0: Rama
1: come to his house. He wanted him to come close to his house.
0: Sukumara neeke mrukkeda Rama intinaga.
1: Oh beautiful Lord, come home, come home.
0: Rara,

0: O Rama, the son of King Dasharatha, I cannot bear the pangs of suffering.
1: Dasharatha Kumara, nan melu kora, netala lera.
0: O Rama, the son of King Dasharatha, you protect me, you take care of me.
1: Rama intidaka.
0: He invited him to visit his house.
2: Oka vaipuna ninnu vidichi nenu undalenani antunnadu. Maroka vaipuna rara, old friend maadiri sambhashana chestunnadu. Rara rara ani cheptunnadu.
0: On one hand he says,
2: anaga emiti aadhyatmika margam lopala ekavachaname tappa bahuvachanam ledu.
0: In spiritual field, you address people in singular number.
2: Nenu plus nenu.
0: I plus I.
2: Nemu.
0: We.
2: Vadu plus vadu.
0: He plus he.
2: Varu.
0: They.
2: Anta akkada ekavachaname vastaa undi.
0: You find only single number there.
2: Kanukane rara maa inti daaka.
0: So address him so.
2: ఈ భగవంతుని ఏకవచనంగానే అనుభవిస్తున్నాడు.
0: హి అడ్రెస్ గాడ్ ఇన్ సింగులర్ నంబర్.
2: కారణం ఏమిటి?
0: వై?
2: ఓల్డ్ ఫ్రెండ్.
0: బికాజ్ గాడ్ ఈజ్
2: పాతవాడిని రారా పోరా అని మనం సంభాషించుంటాము.
0: దేర్ఫోర్ వి కన్వర్స్.
2: కొత్త వారెవరు వచ్చిన రండి పోండి దయచేయండి అని ఈ నూతనమైనటువంటి పదాలు ఉపయోగపెడుతుంటాం.
0: బట్ వి ఎక్స్టెండ్ ఆల్ కర్టసీస్ టు ఎ న్యూ ఫ్రెండ్.
2: ఈ నూతన పదములు ఉపయోగపెట్టేంత వరకు వాడు కొత్తవాడే, నీవు కొత్తవాడే.
0: Until this hospitality and courtesy extended, your the person is
2: పాతవాడు అనుకున్నప్పుడు ఫ్రీగా ఉండాలి.
0: If you consider him as your old friend,
2: Adi, the end of wisdom is freedom.
0: The end of wisdom
2: the
0: is
2: end
0: freedom.
2: Of culture is perfection.
0: The end of culture
2: the
0: is perfection.
2: The end of knowledge is love.
0: The end of knowledge
2: the end of
0: is
2: education
0: love.
2: Is character.
0: The end of education is character.
2: Adiye, nijamainatuvanti friendship.
0: That is the true friendship.
2: కనుకని భగవంతుణ్ణి సొంతవాణిగా నీవు అనుభవించాలి.
0: ఎక్స్పీరియన్స్ గాడ్ యాజ్ యువర్
2: భగవంతుని పాతవాడు కాదు.
0: గాడ్ ఈజ్ నాట్ న్యూ ఎనీవే.
2: పాతవాడు కాదు.
0: యు ఆర్ నాట్ న్యూ ఎనీవే.
2: ఇంతని అప్పటికప్పటికే మీరు పూర్తి ఒక్కరే.
0: యు ఆర్ వన్ ఓన్లీ.
2: రెండు లేనే లేవు పాత కృత.
0: దేర్ ఆర్ నో టూ న్యూ అండ్ ఓల్డ్.
2: ఒక్కడే.
0: ఓన్లీ వన్ గాడ్.
2: ఒక్కడే.
0: ఓన్లీ వన్.
2: ఏకం సత్ విప్రా బహుదా వదంతి. బహుదా వదంతి. Crores, millions, millions, millions and apadikini vakkate.
0: God is one, there may be millions and millions of beings.
2: Mathematics lo number one ikkada.
0: In mathematics number,
2: number
0: one there.
2: Number nine ikkada.
0: Nine over there.
2: Ye number peddadi ani evaru nenu pillalu adigina apadikini chaduvurani vaadu kudunu tomido number peddadi antadu.
0: If you ask which number is big, even illiterate would say number nine is big.
2: Kaadu kaadu vakkate peddadi.
0: No, one is a big
2: one
0: number.
2: Plus one plus one plus one plus one plus one plus one plus one plus one plus nine, I think.
0: So if you go on adding 1 plus 1 plus
2: 1
0: plus
2: 9 ledu.
0: Without 1 there's no 9.
2: One is hero.
0: One is hero.
2: World is zero.
0: World is zero.
2: Hero becomes zero if he forgets God annaru.
0: Hero becomes zero if he forgets God.
2: Kanukane daivanni marchinappudu manam hero kudunu zero aipothamu.
0: So if you forget God, even a hero becomes a zero.
2: Kanuka manam eppudu kudunu heroes heroes heroes ga tayar kavali.
0: So we should be heroes all the time.
2: కనుకనే ప్రేమ చేత ఈ హీరో తత్వాన్ని మనం అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: మెయింటైన్ ద స్పిరిట్ ఆఫ్ రిమైనింగ్ ఎ హీరో.

మధుర మధుర

God is on.

పండించుకొనుచున్న వాడే క్రైస్తవుండు వాడే సిక్కు. హృదయమందు ప్రేమ పండించుకొనుచున్న వాడే క్రైస్తవు వాడే సిక్కు. వాడే హైందవుండు వాడే హైందవుండు వాడే ముస్లిము కూడా వాడే మానవుండు. వసుదలోనే

0: The one who cultivates the harvest of love in the field of heart, he is a true Christian, he is a Sikh, he is a Hindu, and a Muslim too. He is a true human on earth who cultivates this love in the field of his heart.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Premane Manavani Yokka Pranam.
0: Love is the life of man.
1: Premane Jeevula Yokka Chaitanyam.
0: Love is this awareness of the beings.
1: Premane Jeevuni Yokka Gamyam.
0: Love is the goal of life.
1: Sarvamu Premamayamaipitide Manava Jeevitam.
0: Human life is full of love.
1: Kani Atti Satya Nityamainatuvanti Prema Tattvanni Manavudu Gurtinchukolaleka Laukikamaina Bhautikamaina Prakrutamaina ee Bhautika Chintana Cheta Kuminipothunnadu Manavudu.
0: Man is not able to experience, understand this eternal principle of love, which is all truth. But he ruins himself and totally frustrated by this fleeting, physical, ephemeral, transient, sensual pleasure.
1: Prati manavuni garbhamanandu kudanu hiranya garbhudu hitamainatuvanti yokka matalu cheta sannihitamainatuvanti yokka sambandham cheta divyatvanni nirupistu vastunnadu.
0: Within the man, there lies the Hiranyagarbha, who expresses, manifests himself through this intimate, pleasing, sweet talk.
1: Kani Atti Hiranyamunaku Aneka Vidamalainatuvanti Yokka Nirupayogamainatuvanti Yokka Lohamunu Cherchinappudu Aa Hiranyam Yokka Swarupame Roopam Maaripothundi.
0: Such
1: Dani Yokka Viluva Kudanu Cheeninchipothundi.
0: Such gold within the man, if it's mixed with other materials and the metals, it loses its shining brilliance and also its value.
1: Parishuddhamaina, pavitramaina, bangaru yandu, kunta kalam tarvata, kunta ragi kalipinapudu, aa bangaram yokka roopu marpu chendutundi.
0: When we mix copper in gold, which is pure, naturally it forms and its shining changes, it diminishes.
1: Mari kunta kalam em jarigina tarvata aa yokka suvarnam nandu kunta vendini kalipinappudu aa yokka suvarnam yokka roopamu marinta marpu chendutundi.
0: Later, if you mix silver there in the gold, it forms changes further.
1: మరి కొంతకాలం జరిగిన తర్వాత ఆ సువర్ణమునందు వెండిని చేర్చినప్పుడు ఇది మరింత మార్పు చెందుతుంది.
0: There's further change more and more because of silver mixed there in the gold.
1: మరి కొంతకాలమునకు పిత్తాడి చేర్చినప్పుడు బ్రాస్ కానీ ఆ యొక్క బంగారు స్వరూపమే రూపు మారిపోతుంది.
0: And when once the brass is mixed there in the gold, the very form of the gold changes totally.
1: కేవలం రూపు మార్పటమే కాకుండా విలువ కూడాను క్షీణించిపోతుంది.
0: Not only shining changes, it loses its value too.
1: అప్పుడు ఆ యొక్క పదార్థమును ఏ లోహమని కూడాను చెప్పుటకు వీలు కాదు.
0: At that juncture, you cannot decide what metal it is.
1: ఇది వెండియా లేక కాపరా లేక బ్రాసా లేక ఏ విధమైనటువంటి యొక్క పదార్థము అనేటువంటి దాన్ని నిర్ణయం చేసుకోవడానికి సాధ్యం కాదు.
0: At that point of time, it is not possible to decide whether this metal is silver, copper, or brass, or gold.
1: ఈ విధమైనటువంటి మార్పుల చేతనే స్వచ్ఛమైనటువంటి యొక్క అపరంజి అనేక విలువలను కోల్పోయి తన సస్వరూపాన్ని కూడా కోల్పోయి ఏ రూపము కాకుండా ఏ విలువ కూడా లేకుండా పోతుండదు.
0: That shining, brilliant gold, with all its latent shining and its value, loses its form because of so many changes as it's mixed with other metals.
1: అదే విధముగానే ఈనాటి మానవ జీవితం లోపల విలువలేనిటువంటి మానవుడుగాను ప్రకాశము లేనిటువంటి మానవుడుగాను ఈనాడు జీవిస్తున్నాడు.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ నో డౌట్ ఈస్ హైలీ వాల్యుబుల్ బట్ మ్యాన్ ఈస్ లీడింగ్ ఎ వాల్యూలెస్ లైఫ్ టుడే వితౌట్ ఎనీ బ్రిలియన్స్.
1: హిరణ్యమయం ఏమిటి, తన హృదయమునందు అనేక విషయవాంఛలను చేర్చుకోవటం చేత ఈ హిరణ్యమయమైనటువంటి ఒక స్వరూపము మార్పు చెందుతూ ఉండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ద హ్యూమన్ హార్ట్ ఈజ్ గోల్డెన్ బికాస్ ఆఫ్ సెన్సువల్ ఫ్లీటింగ్ ప్లెజర్స్ ఇట్ హెస్ అండర్ గాన్ చేంజ్.
1: కానీ ఈనాటి మానవుడు అనిత్యమైన అశాశ్వతమైన అసత్యమైనటువంటి ఈ లౌకిక వాంఛలైనటువంటి లోహములు చేర్చుకోవటం చేతనే మానవుని యొక్క స్వరూపమే నిరూపణ కాకుండా పోతుండాలి.
0: The very human nature, the form, the golden form, has undergone changes because of the metals which are like falsehood, the temporary, which are ephemeral, have been mixed over there.
1: ఈ అనేక లోహములు చేరినప్పుడు ఇది బంగారు, వెండి, కాపర్, పిత్తళ అని చెప్పడానికి ఏ విధంగా సాధ్యం కాదో అదే విధంగానే మానవుని యందు విశేష సంబంధమైనటువంటి యొక్క లోహమును చేర్చినప్పుడు ఇతను మానవుడా లేక దయ్యమా లేక భూతమా లేక రాక్షస అనేటువంటిది ఏది కూడా నిర్ణయించలేకపోతున్నారు.
0: జస్ట్ యాజ్ వెన్ వీ మిక్స్ సో మెనీ మెటల్స్ దేర్ ఇన్ ద గోల్డ్ ఇట్ దేర్ కమ్స్ అ స్టేజ్ దట్ విల్ నాట్ బి ఏబుల్ టు డిసైడ్ వాట్ మెటల్ ఇట్ ఈస్ ఇస్ దట్ ద గోల్డ్ ఆర్ సిల్వర్ ఆర్ బ్రాస్ ఆర్ కాపర్ లైక్లీ సేమ్ వే ద హ్యూమన్ హార్ట్ విచ్ ఇస్ గోల్డ్
1: కనుకనే పవిత్రమైనటువంటి ప్రేమతత్వమైనటువంటిది ఈనాడు కనిపించటమే లేదు.
0: దట్ విల్ నాట్ బి ఏబుల్ టు సే వెదర్ వేర్ డెమన్ ఆర్ ఎనీ అదర్వైజ్ అదర్ క్రీచర్ దేర్ఫోర్ దేర్ ఇస్ నో లవ్ ఎట్ ఆల్ టుడే ఇన్ మ్యాన్ కైండ్.
1: ప్రేమ లేనిటువంటి ఒక జీవితము రాక్షస జీవితమా లేక పిశాచి జీవితమా లేక దయ్యపు జీవితమా ఏమని జీవితం అని చెప్పాలో అర్థం కాకుండా పోతుండాలి.
0: హౌ ఆర్ యూ గోయింగ్ టు డిస్క్రైబ్ ది లైఫ్ బిరెఫ్ట్ ఆఫ్ లవ్ ఈస్ దట్ ద లైఫ్ ఆఫ్ ఎ డెమన్ ఆర్ ఎనీ అదర్ ఈవిల్ స్పిరిట్.
1: రాక్షస గుణములు దేవతా గుణములు లేక దయ్యపు గుణములు పిశాచపు గుణములు అన్నీ చేరినప్పుడు ఇది మానవుడిని ఏ విధంగా చెప్పడానికి వీలవుతుంది.
0: When there are evil qualities there, like there are demon and evil spirits, how do we decide that is a human?
1: Satya margame, nitya margame, prema margame, shanti margame, dharma margame, aneetvantide telikunda manavudu kevalamu dayam vale jeevisthunnadu daivam vale kaakunda.
0: Man is leading the life of a demon, not aware of the path of truth, not aware of the path of eternity, not aware of the path of love and righteousness.
1: ఈ దయ్యములు అనేటువంటిది కానీ భూతములు అనేటువంటిది కానీ జగత్తులో సృష్టింపబడలేదు.
0: In this world there are no creatures such as demons and the evil spirits.
1: కానీ మానవుడు తనకు తానే సృష్టించుకొనుచున్నాడు.
0: They are the creation of man all by himself.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: For this a small example.
1: పాండవులు అరణ్యవాసం చేసే సమయమునందు వారి యొక్క స్థితిగతులను గురించి వారి యోగక్షేమం గురించి తెలుసుకోవాలని కృష్ణుడు బయలుదేరాడు.
0: When Pandavas went through the period of exile to know their welfare and the conditions, Krishna visited them.
1: వారితో ఒక రాత్రి గడుపుతూ వచ్చాడు.
0: He spent one night with them in their company.
1: ఆనాడు పాండవుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుండాలి?
0: What was the plight of Pandavas then?
1: అనేక రాక్షసుల చేత అనేక విధమైనటువంటి బాధలు పడుతూ వచ్చారు.
0: దే వెన్ త్రూ బౌండ్ ద సఫరింగ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది ఫర్ దిస్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: పాండవులు అరణ్యవాసం చేసే సమయమునందు వారి యొక్క స్థితిగతులను గురించి వారి యోగక్షేమం గురించి తెలుసుకోవాలని కృష్ణుడు బయలుదేరాడు.

0: ద్రౌపది ఉంటున్నది.
1: హౌఎవర్ దేర్ ఇన్ దేర్ మిడ్స్ట్ ఇస్ ఎ వుమన్ బై నేమ్ ద్రౌపది.
0: ఈ పంచ పాండవులు కూడాను పాంచాలని రక్షించే నిమిత్తమై ప్రతి దినము కూడాను ఒక్కొక్క గంట వారు పారా చేసుకుంటూ వస్తున్నారు. ఇది వారి యొక్క డ్యూటీ.
1: ద ఫైవ్ పాండవర్స్ వర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద్రౌపది, ఇన్ టర్న్స్ టేకింగ్ కేర్ ఆఫ్ వన్ అవర్ ఈచ్.
0: ఆనాడు కృష్ణుడు ధర్మజునితో మాట్లాడుతూ, బావా ఏమిటి మన బ్రదర్స్ ఏం పనిచేస్తున్నారు అన్నారు.
1: కృష్ణ ఆస్ ధర్మజ, బ్రదర్ నౌ వాట్ ఇస్ దట్ యువర్ బ్రదర్స్ ఆర్ డూయింగ్ నౌ?
0: అప్పుడు నకులుడు, సహదేవుడు, భీముడు వారి డ్యూటీస్ అయిపోయింది.
1: బై ద టైమ్ నకుల, సహదేవ, భీమ కంప్లీటెడ్ దేర్ టర్న్ ఆఫ్ వర్క్.
0: ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క గంట తామున్నటువంటి పర్ణశాలను చుట్టుతూ సంరక్షిస్తూ వస్తూ ఉన్నారు.
1: ఈచ్ వన్ వాజ్ డూయింగ్ సెక్యూరిటీ డ్యూటీ వన్ అవర్ ఈచ్.
0: అప్పుడు కృష్ణుడు అడిగాడు, బావా నాకు కూడా ఈ డ్యూటీలో ఒక భాగం అందిస్తారా అన్నాడు.
1: కృష్ణ దెన్ ఆస్ బ్రదర్ లవ్, వుడ్ యు ఆల్సో గివ్ మీ దిస్ డ్యూటీ ఆఫ్ సెక్యూరిటీ డ్యూటీ?
0: అప్పుడు కృష్ణుడిని ధర్మజుడు నవ్వుతూ, కృష్ణ ఈ తుచ్చమైనటువంటి ఒక వాంఛ నీకెందుకు పుట్టింది?
1: దెన్ ధర్మజ ఆస్ కృష్ణ, వాట్ ఈస్ దట్ యు హావ్ సచ్ ఎ లో డిజైర్?
0: సర్వలోకమును సంరక్షించేటువంటి నీవు ఈ పర్ణశాలను రక్షించడానికి ఒక సేవను కోరుతున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ ది ప్రొటెక్టర్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్ ఇన్ ది వరల్డ్, బట్ యూ వాంట్ ది సెక్యూరిటీ సర్వీస్ ఆఫ్ టేకింగ్ కేర్.
0: కానీ ఈ అడవి లోపల ఒక భయంకరమైనటువంటి ఒక దయ్యం ఉంటున్నది.
1: హియర్ ఇన్ దిస్ ఫారెస్ట్ లైస్ ఎ వెరీ క్రూయల్ వికెడ్ డెమన్.
0: ప్రతి దినము కూడా నా సోదరులు చూస్తున్నారు, నేను చూస్తున్నాను, నాతో మాట్లాడుతున్నాడు. అది మాతో ఫైట్ చేయడానికి, అనగా యుద్దం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటుండాలి.
1: దేర్ ద డెమన్ వీ వాచ్ ఆల్ ఆఫ్ us saw that is ready to attack any moment of time.
0: కనుక మీరు ఈ పనికి పోనక్కర్లేదు స్వామి అన్నారు.
1: స్వామి యూ డోంట్ నీడ్ టు డూ ది సెక్యూరిటీ డ్యూటీ.
0: మేము మానవులం, మాకు ఎట్టి కష్టములు నష్టములు జరిగినప్పటికీ మేము సవరించుకుంటాము, ఏదో ఒక విధంగా దానిని సంరక్షించుకుంటాము.
1: వీఆర్ హ్యూమన్స్ ఎనీవే, వీఆర్ రెడీ టు రెసిస్ట్ అండ్ ఫేస్ ఆల్ ద ప్రాబ్లమ్స్, ద సఫరింగ్ అండ్ ద లాసెస్.
0: మీరు ఈ దయ్యం చేత బాధపడకుండా ఉంటుండాలి. మమ్మల్ని యోగక్షేమాన్ని చూచే నిమిత్తమై ఇక్కడికి వచ్చారు, కాబట్టి ఈనాడు మీరు క్షేమంగా ఆనందంగా నిద్రించండి అని కోరుకున్నాడు ధర్మజుడు.
1: ధర్మజ ప్రేయర్, స్వామి వీ డోంట్ వాంట్ యూ to suffer in the hands of the demon. In fact, you have come here to visit us and find out our welfare.
0: అప్పుడు కృష్ణుడు, ధర్మజ ఇంత కాలమైనప్పటికీ నన్ను ఇంత మాత్రమేనా తెలుసుకున్నావు?
1: Then Krishna says, Dharmaja, is this that you have known, spending a lot of time?
0: ఒకవైపు నా లోక సంరక్షకుడు అంటున్నావు.
1: On one hand, you say that you protect the whole world.
0: ఒకవైపు నన్ను నేను రక్షించుకోలేనిటి అభరుణుడిగా భావిస్తున్నావు.
1: Another time you also feel that I am not able to protect myself against the attack of the devil.
0: నా సత్య స్వరూపాన్ని ఇంత మాత్రమేనా నీవు తెలుసుకోవటము?
1: Is that your estimate of my form of truth?
0: ఆ దయ్యము నన్ను ఏమి చేస్తుందో, ఏ విధమైన బాధలకు గురి చేస్తుందో అని నీవు భయపడుతున్నావు.
1: In fact, you are afraid of the situation that I would be put to suffering by this demon.
0: ఏ దయ్యము, ఏ భూతము, ఏ దయ్యము నన్ను ఏ మాత్రము చేరదు, నన్ను ఏమాత్రము బాధ పెట్టవు.
1: నో డెమన్, నో ఈవిల్ స్పిరిట్ కెన్ ఎవర్ అటాక్ మీ అండ్ పుట్ మీ టు సఫరింగ్.
0: కనుక అందరూ చేసినట్టుగా నేను కూడా ఒక గంట ఈ పర్ణశాలను సంరక్షించడానికి డ్యూటీ తీసుకుంటానన్నాడు.
1: సో లైక్ ఎనీ వన్ ఫర్ దట్ మ్యాటర్ ఐఎమ్ రెడీ టు డూ సెక్యూరిటీ సర్వీస్ వన్ అవర్.
0: సరే, డ్యూటీ ఇచ్చారు. ఆ ఒక్క గంట కూడాను చుట్టూ తిరిగాడు. ఒక రాతి పైన కూర్చొని నవ్వుతూ ఉన్నాడు.
1: He accepted the security service given to him of taking care of the hermitage for an hour, sitting on a stone over there smiling.
0: Inka Arjuna duty vachindi.
1: Thereafter it was Arjuna's turn.
0: Arjunudu bhayapadutu velladu.
1: Arjuna was afraid of the situation.
0: Krishnudu ee dayam enni badhalu pettindo emto, ee vidhanga kashtapadutunnado emo ani parigettukoni poyadu Arjunudu.
1: Arjuna ran the long distance thinking that Krishna must be suffering a lot at the hands of the demon.
0: తాను ఒకటి తలచిన దైవం ఒకటి తలుచున్నట్టుగా అర్జునుడు ధర్మజుడు ఈ విధంగా భావించినప్పటికీ కృష్ణుడికి ఏ బాధలు లేవు. రాతిపైన కూర్చొని చిరునవ్వు నవ్వుతూ ఉన్నాడు.
1: దో అర్జున హ్యాస్ బిన్ ఫీలింగ్ సో, yes, Krishna was all the time ecstatic, sitting there smiling on that boulder there.
0: అర్జునుడు పరిగెత్తుకుని పోయి పాదముల పైన పడివి, స్వామి ఈ దయ్యము మిమ్మల్ని ఎంత బాధ పెట్టి

0: రాత్రి ఆమెను అతమార్చినారా కనుకనే మీరు సంతోషిస్తున్నారు అని ప్రశ్నించాడు.
1: అర్జున ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ కృష్ణ అండ్ సెడ్, యూ మస్ట్ హావ్ సఫర్డ్ ఎ లాట్ ఎట్ ది హ్యాండ్స్ ఆఫ్ దిస్ డెమన్, పర్హాప్స్ యూ మస్ట్ హావ్ కిల్డ్ ఇట్ అండ్ దేర్ఫోర్ యు ఆర్ హ్యాపీ స్మైలింగ్.
0: అర్జున, నా సృష్టిలో దయ్యములు భూతములు అనేటువంటివి నేను సృష్టించలేదు.
1: అర్జున, ఐ హావ్ నాట్ క్రియేటెడ్ డెమన్స్ అండ్ ఈవిల్ స్పిరిట్స్ ఇన్ దిస్ క్రియేషన్.
0: నేను దయ్యములు ఈ యొక్క అడవిలో ఏ విధంగా ప్రవేశిస్తాయి?
1: How do you expect these demons to step into this forest?
0: అది దయ్యమే కాదు.
1: It's no demon at all.
0: మీ యందున్నటువంటి ఒక ద్వేషము, అసూయ, చెడ్డ గుణములే ఈ దయ్య స్వరూపాన్ని ధరిస్తున్నాయి.
1: In fact, the hatred and the jealousy within you are the very demons within your heart.
0: నీ కోపమే నీకు ఒక దయ్యంగా రూపొందుతుండున్నది.
1: Your anger has manifested in the form of the demon.
0: దానిని చూచుకొనేది నీ కోపం మరింత పెరిగిపోతుంటుండాలి.
1: And the anger is rising more and more as you think of it.
0: నీ కోపం బలపడే కొలది ఆ దయ్యం యొక్క స్వరూపం కూడా నువ్వు పెంచుకుంటుండాలి.
1: As your anger strengthened, the moment to my moment, the anger is also gaining strength. So there is no devil as such in your anger.
0: Manavuni endunnatundi durgunamule, duracharamule, durbhavamule, dayyamu, ee vidhamainatundi roopani dharistu, pichachanga manam baadapedutunnayi.
1: All the wickedness, wicked behavior, the cruel thoughts are the very demons and the evil spirits within man.
0: Kanaka ee naati manavudu దయ్యములు భూతములు అనేటువంటి బాధిస్తున్నాయని భావించుకోవటం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ ఫర్ ద మ్యాన్ టుడే టు థింక్ ఆఫ్ ఈవిల్ స్పిరిట్స్ అండ్ ద డెవిల్.
0: ఇవన్నీ కూడా మానవుని యందు ఉన్నటువంటి దుర్గుణములు, క్రోధములు, ఈ అసూయనే తనకు దయ్యములుగా రూపొంది తనను భక్షిస్తున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆర్ ద వెరీ రిఫ్లెక్షన్స్ ఆఫ్ హిస్ యాంగర్ అండ్ ద జెలసీ పుట్టింగ్ మ్యాన్ కైండ్ టు సఫరింగ్.
0: ఈ ద్వేషములు, అసూయలు పెరిగే కొలది కూడాను ఆ దయ్యపు యొక్క స్వరూపాన్ని కూడా పెంచుకుంటూ ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ది డెవిల్, the demon is gaining his strength because of the hatred and the jealousy.
0: Ivannikudunu imagination ne psychological ga vacheetvanti yokka swaroopamle ivanni.
1: All this is simply psychological, the mental imagination.
0: Lokamlo janminchinatvanti yokka manavunaku baadincheetvanti yokka rakshasulu ga unnaru kaani dayyamulu ga ekkada kanipinchadaniki veelledu.
1: In fact, it is only man who will put another man to suffering. There's no demon as such.
0: Na srishti ende ee dayyamulu levu, bhootamulu levu.
1: There are no evil spirits and the demons in this creation.
0: They are
1: only of your mental makeup that have manifested this way.
0: Aa yokka matala cheta Arjunudu chakka dhairyam techukoni satyanni gurtinchukoni ekkada chusina kaani ee dayyamu kanipinchaledu.
1: By these words Arjuna picked up courage, understood the truth behind it, and he was not afraid
0: Krishna,
1: anymore.
0: Idi manavulu yokka pratibimbamle ee dayyamu.
1: This devil's
0: ఈనాడు నేను ఈ సత్యాన్ని గుర్తించుకున్నాను.
1: కృష్ణ, ఐ హావ్ అండర్స్టూడ్ దీస్ ఆర్ ది రిఫ్లెక్షన్స్ ఆఫ్ మ్యాన్.
0: ఈ సత్యాన్ని మాకు బోధించే నిమిత్తమై ఈనాడు మీరు అరణ్యంలో ప్రవేశించారు.
1: యు హావ్ కమ్ టు దిస్ ఫారెస్ట్ ఇన్ ది ప్రిటెక్స్ట్ టు విజిట్ us, టు టీచ్ us ది ప్రిన్సిపల్స్.
0: ధన్యులము, ధన్యులమని పాదాలపైన నమస్కరించుకుని కృష్ణంతో కూడి తిరిగి తెల్లవారేటప్పటికి పర్ణశాల చేరుకున్నారు.
1: They were highly grateful for Krishna's visit, fell at his feet and expressed their thanks and gratitude to Krishna.
0: ee naati manavuni endunnatundi durgunamule manaku aneka rakamulaina rakshasulaga kudanu roopondutu unnai.
1: And the evil qualities in man are the demons.
0: Manchi cheddulu manavuni yokka gunamule tappa marokarivi kaadu.
1: Good and bad depends upon our own qualities.
0: Ide oka samayam nandu buddhudu sanyasamulu dharinchi అరణ్యంలో సంచరిస్తూ వచ్చాడు.
1: బుద్ధ వాస్ మూవింగ్ అబౌట్ ఇన్ ద ఫారెస్ట్ యాజ్ అ రెనన్షియంట్.
0: అతను చక్కని యవ్వనుడు.
1: హి వాస్ యంగ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం.
0: తేజస్సు ఉట్టి పడుతుంటుండాలి.
1: హిస్ ఫుల్ ఆఫ్ రేడియన్స్, బ్రిలియన్స్.
0: చాలా అందమైనటువంటి తేజస్సుగా ఉంటుండాలి.
1: హి వాస్ వెరీ హ్యాండ్సమ్ విత్ ఆరా అరౌండ్ హిమ్.
0: అలాంటి స్వరూపాన్ని చూచి అనేక మంది ఆశ్చర్యపడుతూ వచ్చారు.
1: సీయింగ్ ద బ్యూటిఫుల్ ఫార్మ్ ఆఫ్ బ్రిలియన్స్ ఆఫ్ బుద్ధ, మెనీ వర్ సర్ప్రైజ్డ్.
0: యువకుడు చక్కని రూపం గలవాడు, రాజకుమారునిగా కనిపించుతున్నటువంటి వాడు, ఇతను ఈ సన్యాస వస్త్రం ధరించడం లోపల ఉన్నటువంటి రహస్యం ఏమిటి అని అనుకునేటువంటి వారు.
1: దే వర్ థింకింగ్ విత్ ఇన్ దెమ్సెల్వ్స్ వాట్ మేడ్ బుద్ధ వేర్ ది ఆకర్ రోప్స్ అండ్ ది లీడ్ ది లైఫ్ ఆఫ్ ఎ రెనన్షియంట్ బీయింగ్ ఎ ప్రిన్స్ అండ్ సో హ్యాండ్సమ్ ఎట్ ఎన్ యంగ్ ఏజ్.
0: ఆ సమయం లోపల ఎవరికి వారే తమకు తాము సమాధానం చెప్పుకుంటూ జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
1: However, each one was trying to find an answer to one's own self.
0: ఒకనాడు బుద్ధుడు ఒక పట్టణంలో ప్రవేశించాడు.
1: One day Buddha stepped to a town there.
0: మార్గమును నడుస్తూ పోయినప్పుడు అతని తేజస్సు అంతకుడును ఒక పెద్దగా కాంతిగా కనిపిస్తూ వచ్చాడు.
1: On his way while he was passing through that path, they could find the aurora, the brilliance around.
0: అంబశాలి అనేటువంటి ఒక స్త్రీ ఆ రూపాన్ని చూచింది.
1: One woman by Ambashali saw that form.
0: ఆమె భరించుకోలేక ఎదురునకు వెళ్లి, అయ్యా మీరెవరో రాజకుమారుడిగా కనిపిస్తున్నారు.
1: She could not bear that light there, the effulgence, and said, "You seem to be very noble one, the great."
0: Maha prakashavantuduga neevu kanipistunnavu.
1: You are the one of light and effulgence.
0: Ilanti prakashavantudu, ilanti yavvanudu, rajakumarudu ainatundi neevu ee sanyasamunu dharinchutunlo unnatundi rahasyam emiti annadu.
1: What is the secret behind this that you have worn this ochre robes, being a prince at an engage?
0: Amma, నేను మూడు రహస్యాలను తెలుసుకోవాలని ఈ సన్యాసాన్ని ధరించానన్నాడు.
1: అండ్ హి సెడ్, ఐ హావ్ అక్సెప్టెడ్ ది స్టేట్ ఆఫ్ సెలిబసీ రెనన్సియేషన్ టు ఫైండ్ త్రీ ఇంపార్టెంట్
0: సీక్రెట్స్. ఇంత ఆనందముగా ఉండినటువంటి నా స్వరూపము వార్ధక్యము పొందటం లోపల ఉన్నటువంటి కారణం ఏమిటి, ఇది వార్ధక్యాన్ని ఏ విధంగా పొందుతూ ఉండాలి, దాన్ని తెలుసుకోవాలని నేను ధరించానన్నాడు.
1: ఐ వాంట్ టు నో హౌ వన్ వుడ్ అటైన్ ఓల్డ్ ఏజ్ లూజింగ్ ది హ్యాండ్సమ్నెస్ ఎర్లియర్.
0: ఇంత అందమైనటువంటి దేహము రోగములకు గురి కావటము నీకు కారణమేమిటి అని రెండవ రహస్యం తెలుసుకోవాలని.
1: ఐ వాంట్ టు నో ద సెకండ్ రీజన్ వై మ్యాన్ సఫర్స్ బికాస్ ఆఫ్ సమ్ సిక్నెస్ హావింగ్ బీన్ సో స్ట్రాంగ్ నౌ.
0: ఇంత పుష్టిగాను సంతుష్టిగాను ఉండినటువంటి మానవుడు మరణించడానికి ఉన్నటువంటి కారణమేమిటి అని తెలుసుకోవాలన్నాను.
1: హీ వాంట్స్ టు నో ద సీక్రెట్ ఆఫ్ డెత్ బీయింగ్ సో స్ట్రాంగ్ సో హ్యాండ్సమ్ టుడే.
0: రోగములకు మరణమునకు ఏది కారణమో నేను గుర్తించాలని సన్యాసాన్ని ధరించానన్నాడు.
1: ఐ హావ్ అక్సెప్టెడ్ ది స్టేట్ ఆఫ్ రెనన్సియేషన్ టు నో ద సీక్రెట్స్ బిహైండ్ ఓల్డ్ ఏజ్ అఫ్లిక్షన్స్ అండ్ డెత్.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి ఆ యొక్క వ్యక్తి అనగా స్త్రీ అంజశాలి.
1: దట్ ఉమెన్ హూ హాజ్ అండర్స్టూడ్ దిస్ ట్రూత్.
0: అప్పుడు స్వామి, ఇలాంటి మహనీయులు ఎంత సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారో తమ జీవితాన్ని కూడా దీనికి దారబోసి సత్యాన్ని గురించి విచారణ చేస్తున్నారు. సత్యాన్వేషకులైనటువంటి మీరు మా ఇంటికి ఈనాడు భోజనానికి రావాలి అని.
1: స్వామి, యు హావ్ బీన్ ఎ ట్రూ సీకర్ ఆఫ్ ట్రూత్. యు హావ్ స్పెంట్ ఆల్ యువర్ టైమ్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్ అండ్ ఇన్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఇన్ ఎక్స్పీరియన్స్. ఐ వాంట్ యు టు విజిట్ అస్.
0: ఈ వార్త కొన్ని క్షణముల లోపల గ్రామమంతా తెలిసిపోయింది.
1: The news has spread all the way, all around the village.
0: Grama prajalu okaru tarvata okaru tarvata okaru vachi aa yokka buddhunu cheri, swami meeku telusuno teliyedo leka meeru vicharincharo ledo teliyakunda ee intiki meeru bhojananiki pothunnaru.
1: All villagers gathered there and said, swami, whether you know it or not, but still you have accepted our invitation to visit.
0: లేక మంచి చెడ్డలు రెండింటిని కూడా సమత్వంగా గుర్తించినటువంటి మహాపురుషులు మీరు.
1: In fact, you are a noble soul who has got that feeling of equanimity.
0: కానీ మా గ్రామంలో ఈమెంత చెడ్డ మనిషి మరొకరు లేరు.
1: Here in our village, she is the worst woman. There is no comparison to her.
0: ఇలాంటి చెడ్డ మనిషి ఇంటికి మీరు భోజనానికి పోవటము మీకు గౌరవం కాదు, మాకు గౌరవం కాదు అని.
1: It's not respectful on your part to visit her. Or for us, for
0: అనేక మంది ఒకరి తర్వాత ఒకరు పెద్దలు చిన్నలు పురుషులు స్త్రీలు వృద్ధులు అందరూ కూడా వచ్చి ఈ విధమైనటువంటి కంప్లైంట్ చేస్తూ వచ్చారు.
1: ఆల్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ది విలేజెస్ దే వెంట్ ఆన్ కంప్లైనింగ్ ఇన్ ద సేమ్ వే ది యంగ్ ఓల్డ్.
0: ఈ కంప్లైంట్స్ అంతా వింటూ బుద్ధుడు చిరునవ్వు నవ్వుతూ కళ్ళు మూసుకున్నాడు.
1: బుద్ధ వాజ్ లిసనింగ్ టు ఆల్ దీస్ కంప్లైంట్స్, క్లోజ్ హిస్ ఐస్, స్మైలింగ్ ఆల్ అలాంగ్.
0: తెరిచి
1: ఓపెన్ హిస్ ఐస్.
0: ప్రజలారా, మీ యొక్క కంప్లైంట్స్ అంతా అయిపోయిందా అని అడిగాడు.
1: ఓ పీపుల్, ఈజ్ యువర్ స్టఫ్ ఎగ్జాస్టెడ్ నౌ?
0: అయ్యో, చెప్పాలంటే కొన్ని నెలలు కావాలి, ఇంకా ఉన్నాయని చెప్తూ వచ్చారు.
1: విలేజర్ సెడ్ వీ నీడ్ మంత్స్ అండ్ మంత్స్ మోర్ ఆఫ్ టైమ్ టు బ్రింగ్ ఫోర్త్ ఆల్ దిస్ కంప్లైంట్స్.
0: చెడ్డదని మీరు విశ్వసిస్తున్నారు.
1: అండ్ యూ థింక్ దట్ షీ ఈజ్ వెరీ బ్యాడ్.
0: ఈ గ్రామం పెద్ద ఎవరు అని అడిగాడు.
1: హీ ఆస్క్డ్ హూ ఈజ్ హెడ్ ఆఫ్ దిస్ విలేజ్.
0: ఒకరిని తీసుకొచ్చారు.
1: One person was brought there.
0: అతని దగ్గరికి పిలిచి బుద్ధుడు అతని కుడిచేయి పట్టుకున్నాడు.
1: He wanted him to come near him and he caught hold of his right hand.
0: అయ్యా పెద్ద మనిషి, ఈమె చెడ్డదని మీరు కూడా అంగీకరిస్తున్నారా అని ప్రశ్న చేశాడు.
1: He said, you are the head of this village. Do you also accept that she is a bad woman?
0: ఒకటూరి కాదు వెయ్యి తూర్లు చెడ్డది అని నేను చెప్పగలను అన్నాడు.
1: హెడ్ ఆఫ్ ది విలేజ్ సెడ్ నాట్ వన్స్ థౌసండ్ టైమ్స్ ఐ వుడ్ సే దిస్ ఇస్ రియలీ ఎ బ్యాడ్ వుమన్.
0: భోజనానికి పోకూడదు అన్నాడు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు గో దేర్ ఫర్ డైనింగ్.
0: అప్పుడు ఒక చేయి పట్టుకున్నాను. నాయన నాకు ఒక సందేహం ఉంటుండాలి.
1: దెన్ బుద్ధ సెడ్ ఐ హావ్ గాట్ వన్ డౌట్.
0: నీవు రాళం కొట్టమని చెప్పని చెప్పాడు.
1: హీ వాంటెడ్ హిమ్ టు క్లాప్.
0: అప్పుడు చెప్పాడు ఆ పెద్ద మనిషి, ఒక చెయ్యి మీ చేతిలో ఉంటుండది, ఒక చెయ్యే ఉంటుండది, నేను దీంతో తాళం ఎట్ట కొట్టేది అన్నాడు.
1: దెన్ హీ సెడ్ వన్ హ్యాండ్ యూ కాట్ హోల్డ్ ఆఫ్ ఇట్, ఐఎమ్ లెఫ్ట్ విత్ ఓన్లీ వన్ హ్యాండ్, హౌ కెన్ ఐ క్లాప్ నౌ.
0: ఒక హ్యాండ్ ఉంది కదా, ఒక చెయ్యి ఉంది కదా, దాంతో నీవు తాళం కొట్టు.
1: Yes, you have got one. You are left with one hand now. Come on, clap.
0: అప్పుడు ఆ పెద్ద మనిషి చెప్పాడు, ఒక చేతితో తాళం కొట్టడానికి సాధ్యం కాదు అన్నాడు.
1: And that elderly person said, it's impossible to clap with one hand.
0: అయ్యా, ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క స్త్రీ ఒక్కతే చెడ్డది కావడానికి ఏ మాత్రం అవకాశం లేదు.
1: Then he said, likewise, this single woman can't be bad all
0: alone. అనేక మంది మీ గ్రామంలో చెడ్డమైన మగవారు ఉండటం చేతని ఈమె కూడా చెడ్డదిగా మారిపోయింది.
1: Because there are many, many bad men in this village, she also has become bad naturally.
0: మీరెవరూ మంచివారుగా ఉంటుంటే, చెడ్డవారు కాకుండా ఉంటే ఈమె కూడా చెడ్డది కావడానికి అవకాశం లేదు.
1: If all of you are good actually speaking, she wouldn't have turned bad.
0: కనుక మీరందరూ చెడ్డవారు.
1: Therefore you are all bad.
0: మీ ధనం కోసము, మీ యొక్క సహాయం కోసమని, మీ బలం కోసమని ఈమె చెడ్డదిగా మారిపోయింది.
1: Because of your money, she wanted some support.
0: మీ ధనమే ఈమెను చెడ్డదిగా మార్చింది.
1: It's only your money that made her mad.
0: మీ బలమే ఈమెను చెడ్డదిగా మార్చింది.
1: It's only your strength that made her mad.
0: కనుక ఈమెను చెడ్డదిగా మార్చింది మీరేనో అన్నారు.
1: Therefore you made her mad.
0: చెప్పి తర్వాత, ఇందులో ఎవరైనా చెడ్డవారు లేనటువంటి వారి పేరెవరైనా చెప్పండి, నేను వారింటికి భోజనానికి వస్తానన్నాడు.
1: Then here in this congregation group, if there is any man who is perfect, I am prepared to visit your house.
0: ఎవరు రాలేదు.
1: Nobody came forward.
0: ఇంతమంది చెడ్డవారి లోపల ఈమె ఒకదాని మాత్రం చెడ్డదని భావించుకోవటం ఎంత పొరపాటు.
1: There are so many bad people all around. How do you declare that she alone is bad?
0: మీరు మగవారులై సత్యాన్ని గుర్తించుకోలేక ఎవరో అవలలని వారిని అనంతగా మీరు నిందిస్తున్నారు.
1: You are all men of strength, but you blame that woman, a weak person.
0: ఒకే స్త్రీ ఉంటుంది, ఆమె చెడ్డది కావడానికి అవకాశం లేదు.
1: Being all alone, she can't be bad herself.
0: మీరందరూ చెడ్డవారితో చేయటం చేతనే ఆమె కూడా చెడ్డదిగా మారిపోయింది.
1: సిన్స్ యూఆర్ ఆల్ బ్యాడ్, షీ టు బికేమ్ బ్యాడ్.
0: మీ కంపెనీ యొక్క బలం చేతనే ఆమె చెడ్డదైపోయింది.
1: ఇట్ ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది బ్యాడ్ కంపెనీ దట్ మేడ్
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని నీవెవరో నీవు చెప్పగలరు.
1: దట్స్ వాట్ ఇస్ మెంట్ బై టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: మీ చెడ్డ కంపెనీతో చేరటం చేత ఆమె కూడా చెడ్డదిగా మారిపోయింది, కానీ మీరే మొట్టమొదటి చెడ్డవారు.
1: బికాస్ షీఈస్ ఇన్ ఎ బ్యాడ్ కంపెనీ, షీ బికేమ్ బ్యాడ్. ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ బ్యాడ్ టు బిగిన్ విత్.
0: సత్యాన్ని గుర్తించినటువంటి ప్రజలందరూ కూడాను బుద్ధిని పాదముల పైన పడి క్షమించి అప్పుడు ఆమె ఇంటికి వారు కూడాను భోజనానికి వెళ్లారు.
1: ఆల్ విలేజర్స్ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ లార్డ్ బుద్ధ, సాట్ హిస్ పార్డన్. దే టు జాయిన్ హిమ్ అండ్ విజిటెడ్ ద రెసిడెంట్.
0: ఆమె తన దోషాన్ని గుర్తించుకుని, ఈ చెడ్డవారి వల్ల నేను చెడ్డదైపోయినాను కదా అని ఈ యొక్క బుద్ధుని యొక్క బోధ చేత ఆమె సన్యాసం స్వీకరించింది.
1: The lady also could realize her mistake, that she turned bad because of the bad company, and since then she has become a renunciant.
0: Pavitramaina divyamaina navyamaina bhaval lopala tana jeevithanni saarthakamga avinchukundi.
1: And she worked for her liberation, redemption of her life, entertaining sacred feelings and sentiments and
0: thoughts. Kanukane manavuni yokka manchi chetalanta kudanu kevalam okaru cheta vachindani kani మరొకరి చేత పోయిందని కానీ మనం భావించడం మంచిది కాదు.
1: సో వీ షుడ్ నాట్ డిసైడ్ వన్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్ బికాస్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్స్.
0: ఎవరు మంచి,
1: హూ ఇస్ గుడ్ అండ్ హూ ఇస్ బ్యాడ్.
0: మొట్టమొదటి నీ యందు ఉన్నటువంటి యొక్క చెడ్డని నీవు తీసి పారవే.
1: ఫస్ట్ గివ్ అప్ ఆల్ దట్ ఇస్ బ్యాడ్ ఇన్ యూ.
0: నీవు మంచి వారితో స్నేహం చేయి.
1: బీ ఇన్ ద కంపెనీ ఆఫ్ గుడ్.
0: నీలో కావాల్సిన చెడ్డనంతా ఉంచుకుని పరుణం చెడ్డవారు చెడ్డవారిని భావించుకోవటము, దూషించటము, ఇది మహాపాపము.
1: విత్ ఆల్ ది ఈవిల్ విత్ ఇన్ యూ, హౌ డు యూ బ్లేమ్ అదర్స్ అండ్ కండెమ్ దెమ్ యాస్ బ్యాడ్.
0: ఈనాటి ప్రపంచమంతా కూడా ఇదే స్థితిలో ఉంటుంది.
1: దిస్ ఇస్ ద ట్రెండ్ ఇన్ ద హోల్ వరల్డ్ టుడే.
0: తమలో ఉన్నటువంటి దోషములు కొండలు కొండలుగా ఉంటున్నప్పటికీ బయట ఉన్నటువంటి అనుసుమాత్రమైనటువంటి దోషాన్ని గురించి అనేకంగా దూషిస్తూ ఉంటారు.
1: Man has forgotten the mistakes of the size of a mountain, whereas he is prepared to find out the mistakes of an atom in others.
0: Jesus kuda oktu cheppadu.
1: This is what Jesus said at one time.
0: Tana kantilo gaadidi pudi porlaartunte kuda kanipinchatam ledita.
1: Though there's a donkey simply there in his eyes,
0: nalusunu chuchi chaala bayapadutunnadu.
1: But he is able to point at the mole in the eye of others.
0: తన ఎందున్నటువంటి దోషములను తాను గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు ఈనాటి మానవుడు.
1: మ్యాన్ టుడే ఇస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు ఫైండ్ అవుట్ హిస్
0: ఓన్ మిస్టేక్. వారు ఎందున్నటువంటి లేని దోషాలను కూడా వెతకడానికి సహస్ర నేత్రములతో చూస్తానికి ప్రయత్నిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ హస్ థౌజండ్ ఐస్ టు సర్చ్ ఫర్ ద మిస్టేక్స్ ఇన్ అదర్ పర్సన్ విచ్ ఆర్ నాట్ దేర్.
0: మానవత్వంలో చేరినటువంటి యొక్క మాలిన్యం.
1: దిస్ ఇస్ ఆల్ ద పొల్యూషన్ టుడే.
0: పవిత్రమైన దివ్యమైనటువంటి యొక్క బంగారు వంటి హృదయం లోపల ఈ అపవిత్రమైనటువంటి భావాలు చేర్చుకోవటం చేతనే ఈ మాలిన్యమంతా ఈ రూపాన్ని ధరించింది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హ్యూమన్ హార్ట్ ఇస్ గోల్డెన్ బికాస్ ఆఫ్ దిస్ పొల్యూటెడ్ మెటల్స్ ఓవర్ దేర్ ఇట్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ ప్రిస్టైన్ గ్లోరీ.
0: ప్రపంచంలో ఎక్కడ చూసినా ఒకరినొకరు దూషించుకోవటమే.
1: ఇన్ దిస్ వరల్డ్ టుడే ఈచ్
0: వన్ విమర్శించుకోవటమే.
1: ఈచ్ వన్ ఇస్ క్రిటిసైజింగ్ ఒకరిలో
0: ఉన్నటువంటి తప్పును ఒకరు కనిపెట్టడమే.
1: ఈచ్ వన్ ఇస్ పాయింటింగ్ అవుట్ అదర్స్ మిస్టేక్స్.
0: తప్పునే వెతుకుతూ పోతున్నారు కానీ మంచిని వెతికేటువంటి మానవుడు ఎక్కడా కనిపించడం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ ప్రిపేర్డ్ టు ఫైండ్ అవుట్ ద మిస్టేక్స్ ఇన్ అదర్స్ and we are not able to find the merits in others.
0: Manchini vetikeetunti manavude nijamainatundi manavudu.
1: In fact you are a true human if you find the merit in others.
0: Prema pantanu pandinchukunu vaade vaade Christu undu.
1: Therefore is a true Christian if he grows and cultivates the harvest of love in the field of his heart.
0: Christian ante vaadu ideal Christian ga tayaru kavali.
1: Therefore a Christian should be an ideal Christian.
0: Anaga appudu tana yokka hrudayamlo prema pantanu pandinchukovali.
1: And then you find the harvest the crop of love.
0: Atane nijamainatvanti Christundu.
1: And he is a true Christian in the spirit.
0: Inka sikkulanaga evaru anukunnaru?
1: Then who are sikkulu?
0: Turban kattukoni gattil pettukoni idiga chesukunnatunti vaadu kaadu.
1: Not the one wearing the turban and having the sword.
0: Tana hrudayamandu prema pantanu pandinchukunnappude
1: he is a true Sikh if he has got this crop in the yield of love in the field of his heart.
0: కనుక సరైనటువంటి సిక్కు ఎవరంటే ప్రేమతో మయమైనటువంటి వాడే.
1: So a true Sikh is full of love.
0: ప్రేమ స్వరూపుడిగా అయినటువంటి వాడే సిక్కు.
1: Sikh is the very embodiment of love.
0: పరులను చంపటము పరులను వెంటే పోవటము పరులను బాధించడము కాదు సిక్కుల యొక్క లక్షణం.
1: It's not the quality of a true Sikh killing the other man and putting the other one to suffer. హిందువులు
0: ఎవరని?
1: Then who are Hindus then?
0: ఆ హిందూ కూడా అతనే.
1: And he is a very Hindu himself.
0: హృదయమందు ప్రేమ పంటను పండించుకుని వాడే హైందవుడు.
1: He is a true Hindu if he cultivates this crop of love.
0: కానీ ఆ ప్రేమ పంట ఎక్కడ లేదు.
1: That crop is not found.
0: ప్రేమ విత్తనాలు కూడా నాటటం లేదు.
1: In fact he is not sowing the seeds of love.
0: పండుతుంది.
1: How do you expect the crop?
0: ఇలాంటి ప్రేమ లేనటువంటి మానవుడు హిందూ అని చెప్పడానికి ఎట్లా సాధ్యమవుతుంది?
1: How do you call him a Hindu if he has no love in him?
0: నేను అప్పుడే చెప్పాను. హెచ్ అనగా హ్యూమానిటీ.
1: హెచ్ స్టాండ్స్ ఫర్ హ్యుమానిటీ.
0: అదే మానవత్వము.
1: దాట్ ఈస్ హ్యుమానిటీ.
0: ఐ ఇండివిజువాలిటీ.
1: ఐ ఇండివిజువాలిటీ.
0: ఎన్ నేషనాలిటీ.
1: ఎన్ నేషనాలిటీ.
0: డి డివినిటీ.
1: డి డివినిటీ.
0: యూ యూనిటీ.
1: యూ యూనిటీ.
0: ఈ ఐదు యొక్క లక్షణములు ఉండినటువంటి వాడే హిందువు.
1: ద వన్ విత్ దీస్ ఫైవ్ క్వాలిటీస్ ఈజ్ ఎ ట్రూ హిందూ.
0: ఈ ఐదు లక్షణములు మన ఎందుకు కనిపించటమే లేదు.
1: These five qualities are not found in us.
0: ఇలాంటి అప్పుడు మనం హిందూ అని ఎట్లా చెప్పుకోగలం?
1: Then how can we call ourselves Hindu?
0: ఇవన్నింటి యందుకును అంతర్వాహినిగా ప్రవహించేటువంటిదే ప్రేమ.
1: In fact it is the love which runs as an undercurrent.
0: కనుక ఇట్టి ప్రేమ తత్వమే మానవుని యందు పండించుకోనకుండా నేను హిందూ హిందూ అనుకుంటే ఎట్లా హిందూ ఒక అర్థం?
1: Without the spirit of love how can you call yourself a Hindu?
0: కనుకనే హిందూ అనేటువంటి వాడు కూడాను ప్రేమతో మయమైనటువంటి వాడే.
1: So a true Hindu should be the embodiment of love.
0: ఇంకా ముస్లిం.
1: Then Muslim.
0: ఈ ముస్లిం కూడా ప్రేమ పంటను పండించుకునేటువంటి వాడే.
1: Muslim also is the recipient of love.
0: ముస్లిం.
1: Muslim.
0: వీరిని దీనికి ఇంకొక అర్థం కూడా ఉంటుండాలి.
1: It has another meaning.
0: వాడు అల్లా అని పిలుస్తాడు.
1: And he calls God as Allah.
0: అల్లా అనగా ఏంటి? దేవుడు అనే అర్థము.
1: Allah means God.
0: Great.
1: Great.
0: అనగా గొప్పవాడు అని. అల్లాహో అక్బర్. అక్బర్ అనగా పెద్దవాడు గొప్పవాడు.
1: అల్లాహో అక్బర్ గాడ్ ద గ్రేట్.
0: గొప్పవాడు.
1: గ్రేటెస్ట్.
0: ఎవడు? భగవంతుడు.
1: గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: భగవంతుడు గొప్పవాడే.
1: గాడ్ ఇస్ గ్రేట్.
0: ఇస్లాం అనగా ఏమిటి?
1: వాట్స్ మీనింగ్ ఆఫ్ ఇస్లాం?
0: శాంతంగా జీవితాన్ని గడిపేటువంటి వాడే ఇస్లాం.
1: Islam wants everyone to lead the life of peace.
0: ఈ శాంతం ఎప్పుడు మనకు ప్రారంభమవుతుంది?
1: When do you remain in peace?
0: ప్రేమతో హృదయం నిండినప్పుడే శాంతం మనలో ఆవిర్భవిస్తుంది.
1: When the heart is full of love, you will be peaceful.
0: కనుకనే ప్రేమనే లేకుండా శాంతి అనేటువంటిది మనకు లభ్యం కాదు.
1: Without love, you cannot be peaceful.
0: కనుక ప్రతి జాతి యందు ప్రతి మతం యందు ప్రతి వ్యక్తి యందు కూడాను ప్రేమమయమైనటువంటి హృదయం కావాలి.
1: Therefore, in every person of any religion, of any caste, of any creed, there
0: should be love. ప్రేమని శివం అన్నారు.
1: This love is శివం.
0: అదే మంగళం.
1: That is auspiciousness.
0: ప్రేమ ఎప్పుడు కూడా ఎవరిని బాధించదు.
1: Love will never hurt anyone.
0: కనుక నేను బాధించినటువంటిదే మంగళకరమైనటువంటిది.
1: That which doesn't hurt is auspicious.
0: అది ఏ శివత్వము అని.
1: That is శివత్వం.
0: ఆ ప్రేమ లేకపోతే వీడు శవస్వరూపుడే.
1: Without love, he is Shiva, the corpse.
0: ప్రేమ ఉండినప్పుడే వీడు శివస్వరూపుడు.
1: The one with love is శివస్వరూప.
0: కనుక నే శివరాత్రి.
1: శివరాత్రి.
0: రాత్రి అనగా ఏమిటి?
1: What do you mean by
0: చీకటితో కూడినటువంటి దాన్ని రాత్రి అంటారు.
1: That which is dark is night.
0: చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత. వేదం నందు కూడా దీన్ని బోధించింది.
1: Veda teaches that the moon is the presiding
0: చంద్రుడు అనగా మనస్వరూపుడు.
1: Moon is the presiding deity of the
0: కాబట్టి మనస్సు అనేటువంటిది ఏ విధంగా ఉంటుండాలి?
1: Mind in what form should it
0: పవిత్రమైన ప్రేమమయంగా ఉండాలి.
1: Mind should be full of sacred love.
0: గుండె యందు ప్రేమ పండించుకొనిచున్న వాడే హిందువు.
1: హీ ఈజ్ ఎ హిందూ. ఇఫ్ హీ హస్ గాట్ దిస్ క్రాప్ ఆఫ్ లవ్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ హిస్ హార్ట్.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని ఈనాడు మానవుడు పూర్తి విస్మరించాడు.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇస్ ఫర్గాటెన్ బై మ్యాన్ టుడే టోటలీ.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఇంకా కొన్ని విషయాలు మీరు చక్కగా గుర్తించాలి పిల్లలు.
1: The students will have to recognize it.
0: ఏదో వేదాంతములని మనకు అర్థం కాని వేదాంతములంతా కూడాను మనం తీసుకుని వేదాంతాలంతా విని కట్టగలిపి కన్ఫ్యూజన్ అనగా తబ్బిబ్బైపోయి ఒక్కదాన్ని కూడా ఆచరించడానికి వీలు కానటువంటి పరిస్థితిలో మనం పడిపోతున్నాం.
1: టుడే వి లిసన్ టు వేదాంత సో మెనీ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ దట్ వీఆర్ లెఫ్ట్ విత్ టోటల్ కన్ఫ్యూజన్.
0: ప్రాచీన కాలమునందు యజ్ఞ యాగాది క్రతువులు సరిపేటువంటి వారు.
1: ఇన్ ద ఎర్లియర్ డేస్ యజ్ఞాస్ అండ్ యాగాస్ సీక్రెట్ రిచువల్స్.
0: ఈ యజ్ఞములు యందు కొన్ని బలి ఇచ్చేటువంటి సాంప్రదాయం ఉంటుండాలి.
1: దేర్ వాజ్ సాక్రిఫైస్, ద ట్రెడిషన్ ఆఫ్ సాక్రిఫైస్ at the time of this
0: ritual. అమాయకులైనటువంటి యొక్క ఒక మేకను,
1: సమ్ గోట్,
0: ఒక తెలివితేటలు లేనటువంటి యొక్క ఒక గొర్రెని,
1: ఆర్ సమ్ షీప్,
0: అజ్ఞానంతో కూడినటువంటి ఒక పశువును,
1: ఆర్ సమ్ కౌ,
0: దీన్ని బలి ఇవ్వటము ఆనాటి వాడుకగా తీసుకున్నారు.
1: దే వర్ సాక్రిఫైస్ ఇన్ దోస్ టైమ్స్ అట్ ది టైమ్ ఆఫ్ ది సేక్రెడ్ రిచువల్స్.
0: మహనీయుడు ఆ దారిని వస్తున్నాడు.
1: ఎ నోబుల్ సోల్ వాస్ పాసింగ్ బై.
0: నాయన, ఎందుకు ఈ యొక్క జీవులంతా కూడా ఇంత ప్రొసెషన్ గా తీసుకెళ్తున్నారు?
1: దెన్ యాస్ వై ఆర్ యు టేకింగ్ ఆల్ దీస్ అలంకారం చేశారు. దే వర్ ఆల్ డెకొరేటెడ్
0: చక్కగా బ్యాండ్ తో తీసుకుని పోతున్నారు.
1: దే వర్ ఆల్ టేకెన్ ఇన్ ఎ ప్రొసెషన్.
0: ఇంత గొప్పగా తనము దీనికి ఇస్తున్నారు.
1: యు ఆర్ సాక్రిఫైసింగ్ దెం.
0: కానీ దేనికోసం ఇస్తున్నారు?
1: వాట్ ఫార్?
0: అంటే దీన్ని పోయి మా దేవునికి బలి ఇవ్వడానికి పోతున్నామన్న.
1: దే సెడ్ వి వాంట్ టు ఆఫర్ దీస్ innocent animals a sacred
0: offering to a deity. What is the result?
1: What's the purpose behind
0: it? Ayya mahaniya, dinini mem bhagavantuniki bali ichinappudu idi mochchani pondutundi annaru.
1: Oh noble man, understand, when once I kill this cow, understand, it will go to the heaven.
0: Oho, chaala goppa sthaname chendipothundadi.
1: So the cow is going to a very exalted place.
0: Yoka meka swaroopani pondinatundi mochchani pondaladanti enta adrushtamu.
1: It's a really good fortune of the goat to go to the heaven.
0: Ayya, yajamanuda, nee talli mochchani kortha undi, nee tandri mochchani korutunnadu, nee bharya mochchani korutundadi, nee kumarudu mochchani kondutunnadu, kabatti veellandari mottamottu bali ivvakuda.
1: Then this nobleman said, your father wants liberation, your mother wants liberation, so also your wife and your son. Why don't you kill them, sacrifice them?
0: Koreetvanti talidannulku mochchan andinchu, kornatvanti amayakulaintundi ee meka guvariki enduku nee mochchan.
1: And in fact, your parents wish that sort of liberation, not the sheep.
0: Meeku nijanga mochchame labhistundi anetundi nammakame untunte ee talidannulku enduku neeku mochchan andinchukodadu.
1: And in fact, by this act of sacrifice, if you think that this liberation is guaranteed, why not you sacrifice your parents?
0: అదే విధంగా ఈనాడు జరుగుతూ ఉంటుందది.
1: Such a thing is happening today.
0: అనేక మంది పూజలు చేస్తే, భజన చేస్తే, సేవలు చేస్తే ఈ పవిత్రమైన స్థితి మనకు లభిస్తుంది.
1: Many people think that they will attain liberation by worshipping.
0: నిజంగా ఆ పవిత్రమైన స్థితియే మీకు లభించినట్టయితే మీరు ఎందుకు చేయకూడదు సేవలు?
1: And if you think that you will reach that exalted place, why don't you do
0: దాన ధర్మాలు?
1: Why don't you do some acts of charity?
0: మీరు ఎందుకు చేయకూడదు యజ్ఞయాగాది కర్తవ్యాలు?
1: Why don't you do these sacred rituals?
0: కానీ చెప్పుట సులభంబు చేయుట కష్టంబు, తాతకైనా వాడి దాతకైనా అని.
1: Therefore, it is easy to say but so difficult to do it, either to Brahma or his grandfather.
0: కనుకనే మనం ఈనాడు చెప్పడం చాలా సులభం.
1: సో ఇట్స్ సో సింపుల్ టు సే టుడే,
0: మోహచ్ఛయమే మోక్షము.
1: The detachment, moha, this moha, the attachment is the cause for suffering. Therefore, we should give up this moha or
0: attachment.
1: This is attachment.
0: We are
1: put to misery because of this attachment. Yesterday was a girl.
0: నీవు ఏదో ఒక గృహం అబ్బాయి.
1: అండ్ యు ఆర్ అ బాయ్ స్టేయింగ్ ఎల్స్వేర్.
0: కానీ ఆ యొక్క అమ్మాయికి అబ్బాయికి ఎట్టి సంబంధము లేదు.
1: దేర్ వాజ్ నో రిలేషన్షిప్ బిట్వీన్ ది టూ.
0: ఆ అమ్మాయికి హై టెంపరేచర్ వచ్చినా కానీ లేక భరించలేనటువంటి బాధ కలిగినప్పటికి నీవేమీ బాధపడవు.
1: When that girl was running high temperature or passing through excruciating pain, you are not bothered.
0: వివాహం జరిగింది మీ ఇద్దరికి.
1: Yes, you got in unison in wedlock.
0: ఆ వివాహం జరిగిన తక్షణమే
1: after that,
0: అమ్మాయికి ఏదో 99 టెంపరేచర్ వచ్చిందంటే అబ్బాయి ఆఫీస్కి పోడు.
1: When the girl runs the temperature of 99, the boy is not prepared to attend his office.
0: ఇంత బాధపడటానికి కారణం ఏమిటి? ఈ అటాచ్మెంటే.
1: Why this boy is suffering? It's
0: పెండి కాక మునుపు వారు ఎంత బాధల్లో ఉన్నారో ఎవరికెవరికి సంబంధం లేదు.
1: Before the wedding, they were not related at all, unmindful of the suffering.
0: ఈమె నా భార్య అనేటువంటి అభిమానం కలిగినప్పుడు ఈ బాధలకంతా గురి అవుతుంది.
1: It's only this attachment that she is my wife.
0: నాది అనేటువంటి అభిమానం కుదిరినప్పుడే దీనిపైన బాధ కలుగుతున్నది.
1: It is only this attachment of mine that the cause.
0: కనుక నీ మోహం అనేటువంటిది మనం పెరిగిపోవటం చేతనే.
1: Because of the attachment that is ever on the rise.
0: ఈ విధమైనటువంటి యొక్క మోక్షం అనేటువంటి దానికి అతి దూరం అయిపోతున్నాం.
1: We are distanced from this liberation.
0: ఉండవలసింది మోహము.
1: Yes, there is attachment.
0: ఈ మోహానికి కూడా ఒక పరిమితి ఉంటుండాలి.
1: Attachment is under certain limits.
0: మానవుడు
1: man
0: నది లోపల మునిగినప్పుడు
1: when he just gets into the river
0: గొంతు వరకు నీరున్నంత వరకు మునిగినా కూడా మాట్లాడవచ్చు.
1: He can continue to speak if he gets drowns himself in the river neck deep.
0: కానీ నీటిలో పూర్తి మునిగిన తర్వాత మాట్లాడడానికి వీలు కాదు.
1: If he drowns himself totally, he can't speak later.
0: అదే విధంగానే
1: likewise
0: దివ్యత్వాన్ని చక్కగా అర్థం చేసుకున్నటువంటి వాడు ఎవ్వడు కూడా ఏ విధంగా మాట్లాడదు.
1: The one who has experienced the divinity in total cannot speak.
0: ఏదో పైపై అలలుగా పై తిరిగినప్పుడు ఈ మాటలు ఈ బోధనలు ఇవన్నీ జరుగుతున్నాయి.
1: Is only at the superficial level of the waves he converses.
0: కనుక మనము పూర్తి మునిగాలి.
1: Therefore, we have to drown ourselves, immerse ourselves.
0: దేంతో మునిగాలి?
1: Where?
0: దివ్యమైన భావాల్లో మనం మునిగాలి.
1: We should drown ourselves in
0: పవిత్రమైన ప్రేమలో మనం మునిగాలి.
1: And immerse in love.
0: ప్రేమకు మించినటువంటి యొక్క బిరుదు మరొకటి లేదు.
1: There is no other title greater than love.
0: ప్రేమ కోల్పోవటం చేతనే
1: as the love is lost today.
0: ఇంటికి ఇంటికి జగడము.
1: There is infighting in every family.
0: ఊరికి ఊరికి జగడము.
1: There is fight between villages.
0: రాష్ట్రానికి రాష్ట్రానికి జగడము.
1: Conflict between
0: దేశానికి దేశానికి జగడము.
1: And countries turn opposite each other.
0: ఇంటికి ఉండినటువంటి మధ్యలో ఉన్నటువంటి జగడమే మనం దూరం చేసుకోలేకపోతున్నాం. రాజ్యానికి పోయినప్పుడు ఈ రాజ్యాన్ని మనం ఏ రీతిగా చేయగలం?
1: When we are not able to solve our own family problems, how do you expect to solve the problems of different nations?
0: కనుక దీనిని పురస్కరించుకుని వేదాంతము నిన్ను నీవు తెలుసుకో అన్నారు.
1: Basing on this Vedanta said, know thyself.
0: నాయనా నీవు ఎవరెవరినో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు.
1: ఓ మ్యాన్, యూఆర్ ట్రైంగ్ టు నో ఎవ్రీ వన్.
0: ఎవరైనా హాల్లో ప్రవేశించడానికి మీరెవరండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి అని ప్రశ్న వేస్తున్నావు. నీవెవరండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి పరులను ఎంక్వైరీ చేసుకుంటూ పోయేటువంటి వాడు ప్రవృత్తి మార్గంలో జీవించిన వాడే.
1: It is the life of external trend, pravruti. If we go on finding out the names of the persons and the places they belong
0: to. Nivruti.
1: Inward path means that one has to find out his own self, the true nature. The one who finds out himself, his true nature, is positive. The effort to know others is negative.
0: ఈనాటి మానవుడంతా కూడా నెగిటివ్ థాట్స్ అంతా హృదయంలో నింపుకొని పాజిటివ్ ఫలితం రావాలంటే ఎట్ట వస్తుంది?
1: మ్యాన్ హ్యాస్ ఫిల్డ్ హిస్ హార్ట్ విత్ ఫుల్ ఆఫ్ నెగటివ్ థాట్స్. హౌ డు ఎక్స్పెక్ట్
0: లోపల దేన్ని ఉంచుకున్నావో అదే నీకు లభ్యమవుతుంది.
1: వాట్ లైస్ విత్ ఇన్ విల్ కమ్ అవుట్ నేచురలీ ఇన్ ద ఫార్మ్
0: ఆఫ్ మామిడి పండు తినేసేసి నీవు దోసకాయ త్రేపు రావాలంటే వస్తుందా?
1: హావింగ్ ఈటెన్ మ్యాంగో ఫ్రూట్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ దాట్ ఆఫ్ కుకుంబర్ బెల్చ్ ఆఫ్ ఎ కుకుంబర్.
0: కనుక నీ మొట్టమొదటి మనలో పవిత్రమైనటువంటి యొక్క పాజిటివ్ థాట్స్ నింపుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ పాజిటివ్ థాట్స్.
0: ఈ పాజిటివ్ థాట్స్ అంటే అవియే దైవతత్వంకు సంబంధించినటువంటి.
1: ది పాజిటివ్ థాట్స్ ఆర్ అబ్సల్యూట్లీ డివైన్.
0: ప్రేమ, సత్యము, సహనము, సానుభూతి, ధర్మము, శాంతము ఇత్యాది పవిత్రమైన గుణములే మన యొక్క పాజిటివ్లు.
1: ద The positive trends, the traits are the truth, compassion, tolerance, forbearance. How do you get them, the positive traits? The originate in our heart.
0: The negative thoughts ఎక్కడి నుంచి వస్తుందది?
1: Negative thoughts, where do you get
0: them? Head నుంచి వస్తుందది.
1: They are the products of the head.
0: కనుకనే ఈనాటి మానవునికి హెడ్ అండ్ హార్ట్ రెండు కూడా చాలా ఇంపార్టెంట్.
1: సో ఫర్ మ్యాన్ కైండ్ ద హెడ్ అండ్ హార్ట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
0: హెడ్ అనేటువంటిది నెగిటివ్ థాట్స్ ఉంటుంది, ప్రాపంచిక సంబంధమైన విషయాలను గుర్తింపజేస్తుంది.
1: హెడ్ ఈజ్ వరల్డ్లీ, టోటలీ నెగటివ్.
0: ఇది కంప్లీట్ సైన్స్.
1: దిస్ ఇస్ దట్ కంప్లీట్ సైన్స్.
0: ఇదే వైజ్ఞాన శాస్త్రము.
1: దిస్ ఇస్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
0: ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం మునిగిపోవటం చేత ఇది ఒక టెక్నాలజీగా మారిపోతుంది.
1: టెక్నాలజీ హ్యాస్ బికమ్ ట్రిక్ నాలెడ్జీ టుడే.
0: ఎందుకంటే మనం పాజిటివ్ వరకు దీన్ని ప్రయాణం చేయటం లేదు.
1: బికాజ్ వీఆర్ నాట్ ట్రావెలింగ్ ఇన్ ద పాజిటివ్ పాత్.
0: తలతో ప్రతి ఒక్కటి కూడా తలతోనే మనం ప్రయత్నం చేస్తున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ యాక్ట్ బేసింగ్ ఇన్ అవర్ హెడ్.
0: ఈనాడు ఇంకా కొన్ని సందర్భాల్లో తలను కూడా మర్చిపోతున్నారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ సమ్ టైమ్స్ వీ ఫర్గెట్ అవర్ హెడ్ ఆల్సో.
0: ఎక్కడైనా రెండు పదార్థాలు మనం కొన్నప్పుడు
1: మెటీరియల్
0: ఒక పదార్థం ఎంత, దీనికి నాలుగు పదార్థములకు ఎంత అవుతుంది అని మనం చక్కగా చెప్పవచ్చు తనతో.
1: వెన్ యూ వాంట్ టు బై ఎనీథింగ్ యూ విల్ ఫైండ్ అవుట్ ఇట్స్ ప్రైస్ ఫస్ట్.
0: ఇది తెలివితేటలు.
1: దిస్ ఇస్ ఇంటెలిజెన్స్.
0: ఈనాడు తెలివితేటలు కూడా పోతున్నాయి.
1: ఈవెన్ ఇంటెలిజెన్స్ ఇస్ గాన్ టుడే.
0: ఒక షాప్ కు వెళ్లి
1: హి గోస్ టు ఎ షాప్.
0: ఒక షర్ట్ ప్యాంట్, షర్ట్ ప్యాంట్ తీసుకున్నావు.
1: He wanted to buy the shirt and pant.
0: ఒక టవల్ తీసుకున్నావు.
1: Also towel.
0: Two handkerchiefs తీసుకున్నావు.
1: Two handkerchiefs.
0: దీనికంటే ఎంత ఏంటంటే క్యాలిక్యులేటర్ వస్తూ కూర్చున్నాడు. తనను కూడా మర్చిపోతున్నాడు వీడు.
1: టు నో ది టోటల్ బిల్ హీ నీడ్స్ క్యాలిక్యులేటర్. హీ హాస్ లాస్ట్ హిస్ మెమరీ అండ్ బేసిక్ ఇంటెలిజెన్స్.
0: కనుక ఇలాంటి తెలివితేటలు ఉంటుంది ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్ టుడే?
0: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు.
1: మ్యాన్ టుడే అక్వైర్డ్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ బట్ హీ హాస్ నాట్ అండర్స్టూడ్ హిస్ ఇన్నర్ నేచర్.
0: చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుడంబు మానలేడు.
1: విత్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ద మీన్ మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు గివ్ అప్ హిస్ లో క్వాలిటీ.
0: తరచి చదువు చదువు తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
1: ఆఫ్టర్ ఆల్ దిస్ నాలెడ్జ్ టేక్స్ యూ టు ఆర్గ్యుమెంటేషన్ బట్ నాట్ టోటల్ కాంప్రిహెన్సివ్ నాలెడ్జ్.
0: చదువు చదివి చావంగనేటికి చావులేని చదువు చదువులేదు.
1: ఆఫ్టర్ ఆల్ హావింగ్ అక్వైర్డ్ ద నాలెడ్జ్ వన్ హ్యాస్ టు అల్టిమేట్లీ డై. వీ షుడ్ స్టడీ టు బి ఇమ్మోర్టల్.
0: కనుక ఈనాడు ఈ చదువులంతా కూడా అధికమైపోవటం చేతనే
1: టుడే దిస్ మోర్ అండ్ మోర్ ఆఫ్ లెర్నింగ్.
0: హృదయం వరకు తన యొక్క భావం ప్రవహించడం లేదు.
1: ఫీలింగ్స్ హావ్ నాట్ గాన్ దట్ డీప్ ఇన్ టు అవర్ హార్ట్.
0: పంట పండని భూమి 10 ఎకరం లేల.
1: వాట్ ఫార్ ద 10 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ దట్స్ బ్యారన్.
0: కొంచెమైన చాలు మంచి భూమి.
1: ఓన్లీ లిటిల్ ల్యాండ్ ఇస్ ఎనఫ్ విచ్ ఇస్ ఫెర్టైల్.
0: నీ హృదయం నుంచి వచ్చేటువంటి ఒక పవిత్రమైన గుణాన్ని ఒక్కదాన్ని నీవు పెంచుకో చాలు.
1: Develop that idea that comes out of your heart.
0: ఈ తన నుంచి వచ్చేటువంటి ఒక పిచ్చి భావాలంత నూర్లకు వచ్చినప్పటికీ ప్రయోజనం లేదు.
1: The mad thoughts that come out of the human brain, hundreds of them, they are useless.
0: ఈనాటి సైంటిస్ట్ అంతా కూడాను తలకు పని చేసుకుంటున్నారు.
1: Scientists today make use of his head.
0: ఈ తలకు అధికంగా పని పెట్టడం వల్ల ఏమైపోతుందంటే మీకు చక్కగా అందరికీ తెలుసు విద్యార్థులు.
1: Students know pretty well what will happen. Your head is put to work more and more.
0: Newton. భూమికి ఆకర్షణ శక్తి ఉందని కనిపెట్టాడు.
1: Yes, invented the gravitational
0: force. ఎన్నో పరిశోధనలు చేసి
1: he did many experiments.
0: భూమికి ఆకర్షణ శక్తి ఉందని కనిపెట్టాడు.
1: And he discovered that this gravitational
0: force. విదేశీయుడే.
1: And he is a foreigner.
0: కానీ ఈ ఆకర్షణ శక్తి విదేశమునందు మాత్రమే కాదు, ఇండియాలో కూడా ఉంటుండాలి, జపాన్ లో ఉంటుండాలి, పాకిస్తాన్ లో ఉంటుండాలి, బంగ్లాదేశ్ లో అన్నిటి ఎందుకు భూమికి ఆకర్షణ శక్తి ఉంది.
1: గ్రావిటేషన్ ఫోర్స్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు దాట్ కంట్రీ ఓన్లీ, ఇట్ ఇస్ దేర్ ఆల్ ఓవర్ ఇన్ ఎవ్రీ కంట్రీ.
0: ఇంత పరిశోధన చేసి దీనికి ఆకర్షణ శక్తి ఉందని కనిపెట్టినటువంటి వాడు కట్టగడపకి ఏమైపోయినాడు? తన మెదడులో ఉన్నటువంటి యొక్క గుణమంతా కూడా క్షీణించిపోయింది.
1: హ్యావింగ్ డన్ సో మెనీ ఎక్స్పెరిమెంట్స్ డిస్కవరింగ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ గ్రావిటేషన్ ఫోర్స్ వాట్ హ్యాపెన్ టు హిస్ బ్రెయిన్ అల్టిమేట్లీ?
0: మరణించడానికి పూర్వము
1: బిఫోర్ డెత్
0: మెంటల్ హాస్పిటల్ లోపల 5 సంవత్సరాలు ఉంటుంది, మరణించాడు.
1: బిఫోర్ డెత్ హీ వాజ్ అడ్మిటెడ్ దెన్. He was admitted in mental
0: hospital. And
1: we should not exhaust all our
0: intelligence.
1: Students today spend all the time in
0: studies. And
1: Swami passes by in his car. He finds the entire thoughts.
0: పుస్తకాలు నడచలేక నడచలేక పోతుంటారు పాపం.
1: Bhagavan finds young children carrying the load of books on their back. They are not able to walk freely.
0: Inta pustakalu aa chinna piddalaku tallopala praveshimpa cheyalante enta baadha untuntadi.
1: That heavy load of books, all the stuff cannot get into the head of the boy.
0: Aa pillalu yokka hrudayanni భావాన్ని తెలివితేటను కూడా పాడు చేసుకుంటున్నారు.
1: అండ్ ద వెరీ స్టడీ ది లోడ్ హెడ్ లోడ్ విల్ సెటిల్ విల్ స్పాయిల్ హిమ్.
0: కనుకనే మనం చదవటం కూడా ఒక పరిమితంలో ఉంటుండాలి.
1: దేర్ఫోర్ అవర్ స్టడీ ఆల్సో షుడ్ బి అండర్ సర్టన్ లిమిట్.
0: దీని వల్లనే మనలో ఉన్నటువంటి ఒక తెలివితేటలు కొంతవరకు మనలో నిలుస్తుంటాయి.
1: దట్ రిటైన్స్ ఇంటెలిజెన్స్.
0: కానీ హృదయం నుంచి వచ్చేటువంటి ఆవిర్భవించేటువంటివి అమితమైనటువంటివి.
1: దట్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద హార్ట్ ఆర్ లిమిట్
0: అనంతమైనటువంటివి.
1: దే ఆర్ ఇన్ఫినిట్
0: అమృతమైనటువంటివి.
1: దే నెక్టర్ ఆయిన్.
0: ఇలాంటి అమృతమైనటువంటి అనంతమైనటువంటి తెలివితేటలు ఒక్కటైనా మనం యూజ్ చేస్తున్నామా?
1: దట్ నెక్టర్ ఆన్ ఇమ్మోర్టల్ థింగ్స్ ఎట్ లీస్ట్ ఆర్ వీ ఫాలోయింగ్ వన్.
0: ఒక శాంతము దాన్ని మీరు రక్షించుకుంటే చాలదా?
1: పీస్ ఎస్ విల్ ఇట్ నాట్ ప్రొటెక్ట్ యు?
0: భజన అయిన తక్షణమే శాంతి శాంతి శాంతి చెప్తున్నాం కానీ కించిత్తైనా శాంతి మనలో లేదు.
1: అట్ ది ఎండ్ ఆఫ్ భజన్ వీ సే థ్రైస్ శాంతి బట్ నాట్ ఈవెన్ ఎ ట్రేస్ ఆఫ్ పీస్ విద్ ఇన్ అస్.
0: పక్కన ఏమైనా కొంచెం కదిలిందంటే ఆమెపై కోపంతో శాంతి శాంతి శాంతి. ఆ శాంతిలో కూడా కోపం ప్రవేశిస్తుండాలి.
1: అండ్ ఇఫ్ ఎనీవన్ మూవ్స్ అబౌట్ ద సిట్టింగ్ నెక్స్ట్ టు అస్ దెన్ వీ ఇమిడియట్లీ సే హార్ష్లీ శాంతి శాంతి. లేదా
0: ఆ శాంతి చెప్పడంలో కూడా శాంతి లేకుండా పోతుండాలి.
1: ఈవెన్ అటరెన్స్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ పీస్ దేర్.
0: ఆ శాంతి నీ హృదయం అంతా నిండి ఉంటుండాలి.
1: అండ్ ఇన్ఫాక్ట్
0: ఎంతైనా ఖర్చు పెట్టు.
1: In fact, peace is there full in your heart.
0: స్వరూపమైనటువంటిది.
1: And it's one that is immortal and nectarine.
0: అది ఎంత ఖర్చు పెట్టినా పెరుగుతూనే ఉంటుంటుంది.
1: The more and more you spend, it goes on increasing.
0: అంతమే లేదు.
1: It is no end.
0: ఇది నిజమైనటువంటి జ్ఞానము.
1: This true wisdom, జ్ఞాన.
0: Constant integrated awareness.
1: Constant integrated awareness.
0: Not wisdom.
1: Not wisdom.
0: అది ఎప్పటికీ తరగనటువంటి జ్ఞానము.
1: And it is endless.
0: అది ఏ మన హృదయము.
1: That is our heart.
0: అట్టి తరగని హృదయం నందు ప్రేమానే పంటను పండించుకున్నామంటే ఇంతకంటే మన మానవత్వానికి ఇంకా ఫలితం ఏమిటి?
1: ఇన్ దట్ ఎండ్లెస్ ఫీల్డ్ ఇఫ్ యూ కల్టివేట్ దిస్ క్రాప్ ఆఫ్ లవ్ వాట్ యూ కెన్ ఇమాజిన్ ద రిజల్ట్.
0: అతనే మానవుడు.
1: అండ్ ఇస్ ద ట్రూ హ్యూమన్.
0: హృదయమందు ప్రేమ పంటను పండించు అతనే మానవుడు.
1: కల్టివేట్ దిస్ ఫీల్డ్ ఆఫ్ లవ్ ఓవర్ దేర్ అండ్ యూ ఆర్ ఎ ట్రూ హ్యూమన్ దెన్.
0: కానీ ఆ ప్రేమ పంటను మనం పండించుకోవటం లేదు.
1: యెస్ వీ ఆర్ నాట్ కల్టివేటింగ్.
0: ద్వేషము, అసూయ,
1: జెలసీ,
0: దంభము,
1: పాంప్,
0: ఈ విధమైనటువంటి దుర్గుణాలను మనం పెంచుకుంటుంటే మనకు శాంతం ఎక్కడి నుంచి వస్తుంది?
1: When we have these evil qualities, how do you expect to remain?
0: ఎవరైనా మనల్ని నిందించారనుకోండి,
1: if anyone accuses you,
0: నీవు దానికి ఏ మాత్రము తలవద్దు.
1: Don't bend down, don't be worried about it.
0: ఏ మాత్రము నీవు వరీ చేయవద్దు.
1: Don't worry about it.
0: ఇది నా మంచి కోసమే.
1: It's for my own good.
0: అంటే అనుకున్నాడు.
1: Let him say what
0: he wants. నన్ను దూషించినంత మాత్రం నాకు నష్టం వచ్చింది ఏమి?
1: I don't put to loss by criticism.
0: Gattiga dushinchada gaallo kalchipoyindi.
1: If he shouts loudly, it will go into the wind, air around.
0: Lega tanno tan dushinchukunda tanake chendipoyindi.
1: If he criticizes me within himself, it goes to him.
0: Naa varaku raalatledu.
1: He doesn't reach me anywhere.
0: Kabatti aa vidhamainatvanti oka shantamlo manamu jeevithani gadupukovali.
1: We should lead our life in that level of peace.
0: Eppudu chusina itharunu doshamulu ishtha doshamulu itharunu tappulu pattatamu itharlo lenetvanti doshanni kalpinchadamu idi chaala paapamu.
1: It is the worst of the sins. To be in search of the mistakes in others, or to the extent of attributing mistakes in others which are non-existent.
0: Neelo unnatundi doshalu neevu nirmoolam gaavinchuko.
1: Kill the mistakes within you first.
0: Itari yendu unnatundi manchini neevu teesuko.
1: Accept good in others.
0: Appudu idi manavattam ane danni manam penchukunna varam avutam.
1: Then the human quality in you will develop.
0: Kaani manavattam ani peru pettukoni
1: being a human by name,
0: kevalam rakshatvanga manam jeevisthunnam antante idi manavattvaniki roopamena.
1: Calling ourselves a human, lead the life of a demon, how can you call yourself
0: manava
1: a human?
0: Roopamu rakshasa gunamu.
1: It's human in form but the demonic temperament.
0: Hrudayamandu
1: in the heart
0: prema pantane lekunna
1: without this crop of love.
0: Christudu kaadu.
1: He is not a Christian.
0: Vaadu sikku kaadu.
1: He is not a Sikh.
0: వాడు హిందూ హిందుడు కాదు.
1: ఇస్ నాట్ ఎ హిందూ.
0: వాడు ముస్లిం కాదు.
1: ఇస్ నాట్ ఎ ముస్లిం.
0: వాడు రాక్షసుడు వస్తుడోన.
1: హి ఇస్ ది వెరీ డెమన్ ఆన్ ఎర్త్ టుడే.
0: అంతకంటే గొప్ప ఉందా?
1: డు యు ఫైండ్ ఎనీథింగ్
0: మోర్? ఆ ప్రేమ తత్వాన్ని పెంచుకున్నప్పుడు వాడికంటే ఇంకా దేవుడు మరొకటి లేడు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు డెవలప్ దిస్ లవ్, యు ఆర్ వెరీ గాడ్.
0: ఆ ప్రేమనే మనం నిర్మూలం గావించుకుంటామా మనకంటే ఇంకా రాక్షసుడు లేడు.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ నో లవ్ ఇన్ యు అండ్ యు ఆర్ ద డెమన్.
0: కనుకనే రాక్షసుడు కావాలన్నా లేక దైవం కావాలన్నా మన యొక్క భావములే మనకు మూల కారణము.
1: You become God or the demon basing on your feelings and thoughts.
0: Kanuka evvari endukunu doshanni manam pettukokoodu.
1: Don't find out mistakes in others.
0: ఇతను మంచివాడు, అతను చెడ్డవాడు.
1: ఈజ్ ఎ గుడ్ మ్యాన్ అండ్ ఈజ్ బ్యాడ్.
0: ఆమె ఇంటికి భోజనానికి పోయినటువంటిప్పుడు బుద్ధుని ఇన్ని రకాలుగా దూషించారు పాపం.
1: Buddha was criticized in so many ways when he accepted the invitation of that woman.
0: ఆమె ఒకటే చెడ్డది కాలేదే.
1: She has not become bad all
0: herself. అనేక మంది ఆమె చెడ్డది కావడానికి వీళ్ళు తోడ్పడ్డారు.
1: There were many responsible for her nature.
0: దీనిని గురించి ఐదు రకములైనటువంటి యొక్క సాక్షులు దీనికి ప్రధానమైనటువంటి వారున్నారు.
1: So there are 5 witnesses who would certify this.
0: గొప్ప సభ లోపల,
1: in a big congregation,
0: దుర్యోధన దుశ్శాసనాదులు,
1: దుర్యోధన అండ్ దుశ్శాసన
0: ద్రౌపదిని పరాభవం భావించారు.
1: ద్రౌపది వాజ్ హ్యూమిలియేటెడ్.
0: ఆ సమయం లోపల సత్యస్వరూపి అయినటువంటి ఒక ద్రౌపది,
1: ద్రౌపది ఇస్ ది ఎంబాడిమెంట్
0: అగ్నిపుత్రి,
1: షీ ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ది డాటర్ ఆఫ్
0: పాంచాలి,
1: ఇస్ పాంచాలి,
0: పరమ పవిత్రమైనటువంటి హృదయం కలిగినటువంటిది.
1: షీ ఇస్ వన్ ఆఫ్ ఆల్ శాంక్టిటీ.
0: ఆమె శాంతంగా వెళ్ళింది.
1: షీ అప్రోచ్డ్ పీస్ఫుల్లీ.
0: మొట్టమొదట
1: ఫస్ట్
0: గురువు దగ్గరికి వెళ్ళింది, ద్రోణాచార్యుని దగ్గరికి.
1: షీ వెంట్ టు గురు ద్రోణ.
0: తర్వాత భీష్ముడి దగ్గరికి వెళ్ళింది, పితామహుడైనటువంటి భీష్ముడి
1: దగ్గర. దెన్ షీ వెంట్ టు భీష్మ.
0: పితామహ,
1: హి సెడ్, పితామహ,
0: నన్నోడి తానోడినా, తానోడి నన్నోడినా చెప్పండి అన్నింది.
1: ప్లీజ్ టెల్ నౌ, హ్యాస్ హీ లాస్ట్ హింసెల్ఫ్ ఫస్ట్ ఆర్ లాస్ట్ మీ లేటర్ ఆర్ హ్యాస్ హీ లాస్ట్ మీ ఫస్ట్?
0: ధర్మజుడు ఓడిన తర్వాత నన్ను ఒడ్డాడా, లేకపోతే నన్ను ఓడిన తర్వాత ధర్మజుడు ఓడాడా?
1: Who is the loser first? Has he lost himself first and pledged me later?
0: Or has he pledged me first and lost?
1: And in fact, Dharmaja pledged himself first and lost.
0: Taanu odin tarvata nannu oddeki adhikaram ledu.
1: Having lost, he cannot pledge me later.
0: Kabatti nenu odinattuga meeru atta nirnayinchagalaru.
1: So how do you say that I lost?
0: Evvaru jawabu cheppaledu.
1: Nobody could give an answer.
0: Bhishmunni prashninchindi.
1: Then she asked Bhishma.
0: Tarvata Dronacharyunni prashninchindi.
1: She asked Drona also.
0: Tarvata మామయ్య అయినటువంటి యొక్క ఇతన్ని ప్రేమించింది.
1: అండ్ షీ ఆస్క్డ్ అంకుల్ టు.
0: ఎవరిని ప్రేమించినప్పటికీ, ప్రశ్నించినప్పటికీ ఎవరు జవాబు చెప్పలేదు.
1: నన్ కుడ్ గివ్ ఎ సాటిస్ఫాక్టరీ ఆన్సర్.
0: ధృతరాష్ట్రుడు పెదవులు కల్పించలేదు.
1: ధృతరాష్ట్ర డిడ్ ఓపెన్ హిజ్ మౌత్ ద లిప్స్.
0: కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఏం చేస్తుంది?
1: వాట్ క్యాన్ షీ డూ అట్ దట్ మోమెంట్?
0: అప్పుడే చెప్పాడు విదురుడు.
1: దెన్ విదుర సెడ్,
0: పాపము చేసిన వాడు మాత్రమే కాదు నరకానికి పోవటము.
1: Not only the one who committed the fault is the one that goes to hell.
0: పాపం చేయడానికి పురికొల్పిన వాడు కూడా నరకానికి పోతాడు.
1: The one who encouraged the other person to commit the sin will also go to the hell.
0: పాపం చేసిన చూచినటువంటి వాడు కూడా నరకానికి పోతాడు.
1: The one who watched the sin being committed will also get into the hell.
0: పాపం చేయడానికి కారణాలు తెలిపినటువంటి వాడు కూడా నరకానికి పోతాడు.
1: The one who is the main cause for the other person committing the sin will also go to hell.
0: పాపం చేస్తుంటే చూచిన వాడు కూడా నరకానికి పోతాడు.
1: The one who watches the sin also will get into the hell.
0: కనుక నరకానికి పోయేటువంటి వాడు పాపం చేసిన వాడు మాత్రమే కాదు.
1: Therefore, not the mere person who committed the sin. All these 5 people will go to hell. Watching all this, obviously that you are not prevented. Therefore, you are bound to go to hell.
0: Bhishmacharya.
1: Atana sabhalone untunnadu. Was there in that assembly.
0: Mahajnani.
1: The one of wisdom.
0: Inta gnani ayinattu vaadu kodanu. Aa parastrini, nilaparadhi ayinattu strini, aamini hinchistunte, taanu enduku addu cheyakudadu.
1: How is that Bhishma could not prevent the humiliation of Draupadi in that open court?
0: 56 dinamulanta kodunu charitalpam paina aa paapanni anubhavinchadu.
1: Therefore Bhishma had to rest on the bed of arrows for 56 long days for the sin he committed.
0: Anubhavinchadu.
1: In fact he had the direct experience of pain.
0: కనుక ఈ పాపానికి అడ్డే తగిలి ఉంటే ఇది ఈ బాధ పడినటువంటి వాడు.
1: అండ్ హీ ప్రివెంటెడ్ ది హ్యూమిలియేషన్ ఆఫ్ ద్రౌపది అట్ ద టైమ్.
0: పాపం కానీ పుణ్యం కానీ ఏ విధంగా మనకు ప్రాప్తిస్తుందో చెప్పడానికి వీలు కాదు.
1: వీ డోంట్ నో వెన్ యూ టేక్ ది గుడ్ ఆర్ మెరిట్.
0: కనుకనే ఆధ్యాత్మిక మార్గాన్ని మధ్యలో దీన్ని ప్రవేశపెట్టారు.
1: దేర్ ఫోర్ ది స్పిరిచువల్ పాత్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ బిట్వీన్.
0: నాయన నీకు తెలిసో తెలియకునో పాపాలు చేస్తున్నావు.
1: నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ యూ కమిట్ మిస్టేక్స్.
0: నీవు అనేక రకమైనటువంటి యొక్క కష్టములు అనుభవిస్తున్నావు.
1: యూ సఫర్ ఎ లాట్.
0: ఈ పాపంకు తగిన ఫలితమని నీవు గుర్తించుకోవడానికి వీలు లేకుండా ఉంది.
1: యూఆర్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు రికగ్నైజ్ ద బ్యాక్గ్రౌండ్.
0: పుణ్యానికి నీవు ప్రయత్నం చేయి.
1: దేర్ఫోర్ అండర్టేక్
0: పవిత్రమైన కార్యాలు నువ్వు ఆచరించు.
1: డూ సీక్రెట్ యాక్ట్.
0: దివ్యమైన భావాన్ని నువ్వు పెంచుకో.
1: ఎంటర్టైన్ డివైన్
0: పరోపకారపు ఇచ్చను పెంచుకో.
1: హెల్ప్ అదర్స్, సర్వ్ అదర్స్.
0: ఆ విధమైనటువంటి మార్గంలో నీవు ప్రవేశించావు. ఇది ఏ భక్తి అన్నారు.
1: వెన్ యూ ప్రొసైడ్ అలాంగ్ దిస్ పాత్ ఇట్ అమౌంట్స్ టు డివోషన్.
0: భక్తి అంటే కేవలం పుష్పాలు వేయటము, పూజలు చేయటం మాత్రమే కాదు.
1: డివోషన్ డస్ నాట్ మీన్ ఆఫరింగ్ ఫ్లవర్స్ టు గాడ్.
0: సత్కర్మలు మాత్రమే.
1: ఇట్స్ ఓన్లీ ఏ పాత్ దట్
0: కాల్. లోపల నుంచి సద్భావమును మనం ఆవిర్భవించాలి.
1: గుడ్ థాట్ షుడ్ కమ్ ఫ్రమ్ విదిన్.
0: సద్భావములు మన యందు ఆవిర్భవించినప్పుడే నిజమైన సత్కర్మలు మనం చేయగలం.
1: When there are good feelings that come out from within, naturally you take to good deeds.
0: లోపల దుర్భావములు పెట్టుకొని
1: with wicked thoughts within,
0: సత్కార్యములు చేస్తున్నామని మనం వచనములు చెప్పినప్పుడు మాత్రమున ఇది పాపం పరిహారం కాదు.
1: You may declare that you are doing good deeds, but they are not so.
0: ఏదైనా పబ్లిక్ ఇదంత సభలు జరిగే సమయం లోపల
1: in public assembly meetings like this,
0: ఒక విధమైన సత్కార్యములకు డొనేషన్ అని అడుగుతారు.
1: People seek donations.
0: ఒకరు వచ్చేస్తారు, అయ్యా నేను 10 లక్షలు ఇస్తాను అంటాడు.
1: One will come forward and say, donate 10 lakhs.
0: ఆయన నా వాడు 10 లక్షలు ఇస్తామని చెప్పాడు కాబట్టి నేను అంతకంటే ఎందుకు తగ్గాల అని వీడు 15 లక్షలు అంటాడు.
1: There's another person. Well, why should I give less than that?
0: ఈ విధంగా పోటీల పైన ఒకరికొకరు చెప్పుకుంటారే గాని
1: it's a matter of competition.
0: ఇవ్వడానికి పోయినప్పుడు ఆ ఇనుప పెట్టి దగ్గరికి పోయినప్పుడు 10 రూపాయలు కూడా చిక్కవు.
1: When once he goes close to the iron safe, he does not give even 10 rupees.
0: ఈ విధమైన యొక్క సభ లోపల మాత్రము గంభీరంగా పరిగణించుకొని దానికి చేసే కర్మలు ఎందు మాత్రము సులభంగా చేయకుండా పోతే ఇది ఎట్లవుతుంది?
1: ఇన్ ఓపెన్ అసెంబ్లీ దే గో ఆన్ డిక్లేరింగ్ అనౌన్సింగ్ బట్ దే డోంట్ డూ ఇట్ యాక్చువల్లీ స్పీకింగ్.
0: చెప్పిన మాటలకు చేసిన పనులకు తలచిన తలపులకు ఏకత్వం ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ దెర్ షుడ్ బి యూనిటీ అండ్ హార్మనీ బిట్వీన్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: వాట్ ఈస్ మెంట్ బై ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్?
0: ఈ ప్రాపర్ స్టడీ మ్యాన్కైండ్ అనేది ఏంటి? ఈ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: ఇట్ ఈస్ దెర్ షుడ్ బి యూనిటీ ఆఫ్ థాట్ అండ్ వర్డ్ అండ్ డీడ్.
0: ఇది నిజమైనటువంటి మానవత్వం.
1: దిస్ ఇస్ ట్రూ హ్యూమన్ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ మానవులుగా జీవిస్తున్నారు.
1: యు ఆర్ లీడింగ్ ది లైఫ్ ఆఫ్ హ్యూమన్.
0: కానీ మీరు మానవులుగా సార్థకం కావాలనుకుంటే ఈ ప్రేమ పంటను మీరు హృదయంలో పండించాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు లీడ్ ఎ ట్రూ హ్యూమన్ లైఫ్, సీ దట్ యూ కల్టివేట్ గ్రో దిస్ లవ్.
0: ఈ ప్రేమ పంటకంతా కూడాను ప్రేమ జలమునే పెట్టాలి.
1: ది క్రాప్ ఆఫ్ లవ్ కెన్ బి కల్టివేటెడ్ విత్ దిస్ వాటర్.
0: జలమే మానవుని యొక్క ప్రాణము.
1: అండ్ వాటర్ ఇస్ లైఫ్ ఆఫ్ మ్యాన్.
0: ఇలాంటి ప్రాణ సమానమైనటువంటి జలమును మనం అందించకపోతే మన జీవితం ఏం ప్రయోజనం?
1: అండ్ ఇఫ్ యూ డోంట్ సప్లై వాటర్ విచ్ ఇస్ ది బేసిక్ లైఫ్ ఆఫ్ మ్యాన్,
0: వాటర్ అనేటువంటి ఎలాంటిదంటే నారాయణ స్వరూపమే.
1: వాటర్ ఈజ్ డివైన్ నారాయణ.
0: దీనికి నారములు అని పేరు పెట్టారు.
1: వాటర్ ఇన్ సంస్కృత్ ఇస్ కాల్డ్ నారములు.
0: నారములు అనగా జలము అని.
1: నారము మీన్స్ వాటర్.
0: కనుక నారా ప్లస్ నయనము నారాయణము అన్నారు.
1: నారా ప్లస్ నారాయణం.
0: మన కంటి నుంచి ధారలు ఇచ్చే సమయం లోపల నీరు వస్తుంది.
1: We shed tears, naturally water comes out.
0: దీనికి నారాయణ యొక్క అర్పితము అన్నారు.
1: It seems it's an offering to Narayana God.
0: నయనముల నుంచి వచ్చేటువంటి జలమంతా నారాయణమే.
1: All the water that comes out of the eye is Narayana.
0: శోక భావం కాదు.
1: Not the tears of grief.
0: ఆనంద భాష్పములు రావాలి.
1: The tears of ecstasy.
0: ఈ ఆనంద భాష్పములు ఎప్పుడు వస్తుంది?
1: When do you shed the tears of joy?
0: మనం కష్టపడినటువంటి చేసినప్పుడే ఆనంద భాష్పములు వస్తాయి.
1: When once you are successful, all your endeavors are successful, you shed the tears of joy.
0: మీరందరికీ తెలుసును.
1: You all know this.
0: ఈ సభలో కూడా ఉంటున్నారు చాలా మంది.
1: In this hall there are many.
0: మహబూబ్ నగర్,
1: మహబూబ్ నగర్
0: ఇంకా
1: మెదక్, మెదక్
0: ఈ రెండు గ్రామాలకి నీరిస్తామని ఒప్పుకున్నాం.
1: We have accepted to supply drinking water to these two districts.
0: ఎవరు కూడా స్వామిని నన్ను చూడలేదు.
1: Those villagers have never seen Swami before.
0: ఈ నీటి యొక్క ప్రభావం చేత వారు పడినటువంటి ఆనందము ఇంత అంత అని చెప్పడానికి వీలు.
1: In fact, the joy and the thrill and excitement they have.
0: వృద్ధులు మొదలుకొని, పిల్లలు మొదలుకొని, స్త్రీలు మొదలుకొని అందరు కూడా ఆనందంగానే జీవితాన్ని గడుపుతున్నారు.
1: Men and women, young and old, they are ecstatic, they are happy.
0: ప్రతి వారం కూడా చాలా మంది పుట్టపర్తికి వస్తున్నారు.
1: Every week people are coming to Puttaparthi from those districts.
0: ఈ జలం వల్ల వారి కలిగినటువంటి ఆనందము ఆ కంటిదారంతో జనాన్ని నిరూపిస్తున్నారు.
1: They are expressing their joy by shedding the tears of joy.
0: ఇట్టి ఆనందమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి కార్యంలో మనమందరూ ప్రవేశించాలి.
1: ఇన్ సచ్ సీక్రెట్ టాస్క్ వి షుడ్ ఆల్ ఇన్వాల్వ్ అవర్ సెల్ఫ్.
0: దీన్ని మహాభారతం నందు చెప్పినటువంటి రెండు పదములు.
1: ఇన్ మహాభారత టూ స్టేట్మెంట్స్ ఆర్ మేడ్.
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఆర్ ద టూ స్టేట్మెంట్స్.
0: మనం చేతనైతే హెల్ప్ చేయటం దానికి చాలా ప్రమాణం.
1: ఇఫ్ ఇట్స్ పాసిబుల్ హెల్ప్ ఇన్ ఎవ్రీ వే.
0: ఎవరిని హర్ట్ చేయదండి.
1: నెవర్ హర్ట్ ఎనీ వన్.
0: నీ చేతనైతే చేయి మంచి సహాయం.
1: ఇఫ్ ఇట్స్ పాసిబుల్ హెల్ప్.
0: లేకపోతే చేత కానప్పుడు గుడ్ బై చెప్పి కూర్చో.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ సే గుడ్ బై.
0: దీనికి అపకారం మాత్రం చేయొద్దండి.
1: నెవర్ హర్ట్ ఎనీబడి.
0: ఈ విధమైన జీవితాన్ని మనము ఈనాటి నుంచి అభివృద్ధి చేసుకోవాలి.
1: వీ షుడ్ లీడ్ సచ్ ఎ లైఫ్.
0: కనుక మన యొక్క మానవత్వం అనేటువంటి దానికి, హిందుత్వం అనే దానికి, క్రిస్టియన్ అనేటువంటి దానికి, ముస్లింలు అనేటువంటి దానికి, సిక్కులు అనేటువంటి దానికి, జొరాస్ట్రియం అనే దానికి, ఇంకా బౌద్ధులు అనే దానికి ప్రేమనే ప్రధానమే.
1: సో టు బి ఎ ట్రూ హిందూ ఆర్ ఎ ముస్లిం ఆర్ ఎ సిక్ or a Christian, it is the love which is the yardstick, the parameter.
0: ప్రేమ లేనిటువంటి వాడు ఎవరు కూడా ఏ జాతికి సంబంధించిన వాడు కాదు.
1: In fact, this love is present in everyone, is not related to any nation.
0: జాతికి సంబంధించినటువంటి వాడు.
1: And the one without love is a demon.
0: కరుగనే మనం ప్రేమను పెంచుకోండి.
1: Let's develop grow love.
0: మన విరోధిని కూడా మనం ఆనందంగా మనం దగ్గర చేరాలి.
1: Let's go close to our, even our enemies.
0: మన విరోధిని కూడా మనం ప్రేమించాలి.
1: We should love our enemies.
0: అనవసరమైనటువంటి లేనిపోని మాటల చేత ఒకరి మనసును నొప్పించకూడదు.
1: Enmity should not be increased by harsh words.
0: కానీ ఈనాడు మనం నొప్పించే సమయంలో మాత్రం ఆనందపడుతున్నాము.
1: You are happy by hurting others today.
0: తదుపరి దీని పదింతలంతా కూడా మనం నొప్పి పడవలసి వస్తుంది.
1: You have to suffer 10 times more tomorrow.
0: అప్పుడు నీవు ఏడ్చి ప్రయోజనం ఏంటి?
1: Fun of crying later.
0: కనుక నీవు ఈనాడు అని రేపటి దినం ఏడ్చేదానికంటే ఈనాడు అనకుండా ఉండటమే చాలా గొప్పది.
1: Instead of hurting today and suffer later, better you don't hurt anybody.

0: నీవు ఎవరికి ఏ అపకారం చేస్తున్నావో ఆ అపకారంతో పైంతలు నీకే వచ్చేస్తుంది ఆ కీడు.
1: ఇఫ్ యు హార్మ్ ఎనీబడీ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యు యాజ్ రియాక్షన్ టుమారో.
0: ఈ సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తి ఎవరు కూడా ఇంకో మరొక మార్గంలో ప్రవేశించడు.
1: ద వన్ హూ హాజ్ అండర్స్టూడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ విల్ నెవర్ హార్మ్ ఎనీబడీ.
0: ఇది నిజమైనటువంటి శివరాత్రి.
1: దిస్ ఇస్ ట్రూత్ శివరాత్రి.
0: పవిత్రమైనటువంటి భావాలను పెంచుకున్నటువంటిదే శివరాత్రి.
1: శివరాత్రి ద సీక్రెట్ నైట్ వెన్ వి డెవలప్ సీక్రెట్.
0: దివ్యమైనటువంటి ప్రేమగా మార్చుకున్నటువంటిదే శివరాత్రి.
1: ఇట్ ద వన్ దట్ షేప్స్ ఇన్ టు డివైన్ లా.
0: మన దుర్గుణములు దురాచారములు దుర్బుద్ధులు దూరం చేసుకోవటమే శివరాత్రి.
1: ఇట్ ఈస్ ది డే వెన్ వీ గెట్ రీడ్ ఆఫ్ ఆర్ గివ్ అప్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీ.
0: లైటింగ్ వెలిగించడమే ఒక శివరాత్రి.
1: లైటింగ్ ఎ క్యాండిల్ ఇన్ పిచ్ డార్క్నెస్ శివరాత్రి.
0: ఆ విధమైన శివరాత్రి అనగా ఒక దినము రాత్రి మాత్రమే కాదు.
1: శివరాత్రి ఈజ్ నాట్ సింగిల్ నైట్.
0: ఈనాడు శివరాత్రి అంటే పూర్తి మనం ఒక పారాయణ చేసుకుంటూ ఆనాడంతా కూడా జాగరణ చేస్తారు.
1: శివరాత్రి వీ అబ్జర్వ్ విజిల్ త్రూ అవుట్ నైట్.
0: కానీ ఒక రాత్రి మనము జాగరణ చేసినంత మాత్రం శివరాత్రి అవుతుందా?
1: ఇట్స్ నాట్ అబ్జర్వింగ్ విజిల్ ఫర్ వన్ నైట్ ఇట్స్ నాట్ ఇనఫ్.
0: ఇంకా కొంతమంది రాత్రి అంతా మేల్కోవాలనేది కొంతమంది అంతా చేరుతారు డబ్బున్న వాళ్ళు.
1: సమ్ వాంట్ టు కీప్ అవేక్ త్రూ అవుట్ నైట్. దే
0: కాట నాడుచు
1: దే ప్లే
0: ప్రీతితో ఆ రాత్రి గడిపినందునకే జాగరణయగున.
1: ఇస్ ఇట్ అబ్జర్వెన్స్ ఆఫ్ విజిల్ స్పెండింగ్ ఆల్ ది టైమ్ ఇన్ ప్లేయింగ్ కార్డ్స్ చేర్ఫులే.
0: కార్డ్స్ ఆడుకుంటూ రాత్రింతా మేల్కుంటారు.
1: ఇన్ ది నేమ్ ఆఫ్ జాగరణ దే ప్లే కార్డ్.
0: ఎందుకయ్యా నీ విధంగా మేల్కున్నావు అంటే ఇప్పుడు శివరాత్రి.
1: వై ఆర్ యూ
0: అవేక్ లోపల కూడా శివరాత్రి.
1: వై ఆర్ యూ అవేక్ లాస్ట్ నైట్ ఇన్ ది నేమ్ ఆఫ్ శివరాత్రి ప్లేస్ కార్డ్.
0: ఇది కాదు శివరాత్రి.
1: ఇట్స్ నాట్ శివరాత్రి ఇన్ ది ట్రూ
0: సెన్స్. నిరంతరం కూడా నువ్వు దైవ నామాన్ని చింతించుకుంటూ ఆ రాత్రి గడపాలి.
1: యు షుడ్ చాంట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ రిపీట్ ద నేమ్ ఆఫ్ గాడ్.
0: పవిత్రమైన రాత్రిగా నీవు భావించాలి.
1: కన్సిడర్ ఇట్ ఎ సీక్రెట్ నైట్.
0: దివ్యమైనటువంటి యొక్క రాత్రిగా మనం విశ్వసించాలి.
1: ఇట్ ఇస్ డివైన్ నైట్.
0: ఈ విధమైనటువంటి యొక్క సత్కర్మలు ఆచరించుకుంటూ పోయినప్పుడే ఇది శివరాత్రి అవుతుంది.
1: వీ షుడ్ స్పెండ్ టైమ్ ఇన్ డూయింగ్ గుడ్ డీడ్స్.
0: చేపల కొరకునై చెరువులో జారళ్ళు పొంచి చూచెడి ముక్తి ముక్తి కగున. గాలం వేస్తారు. ఆ చేప పట్టినప్పుడు ఆ గాలం పైన బెండు లాగుతుంది. ఆ బెండు లాగుతుందో లేదో అని ఏకాగ్రతగా చూస్తుంటావు. అది ధ్యానమా?
1: The fisherman goes on watching when he would be able to trap the fish by offering the bait over there. Goes on watching. Can that be meditation?
0: Bhajapai aligiyu pastu parundina vadu upasamaguna.
1: Because he is angry with his wife, he doesn't want to take food. Can you say it is fasting?
0: Avanta upasam avutunda?
1: No.
0: Idanta meditation avutunda?
1: Can you call it meditation?
0: Idanta kuda jagaran avutunda?
1: Okay, is that rusa
0: kadu?
1: No.
0: ఈ విధమైనటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకుని సత్యమైన మార్గంలో మనం చక్కగా ప్రవేశించాలి.
1: We have to understand the truth and
0: ఈ పిచ్చి పిచ్చి మార్గంలో మనం ఏమాత్రమో ప్రవేశించకూడదు.
1: We should not involve in vain gossip.
0: చేతనైనప్పుడు ఉపకారం చేయాలి.
1: If it's possible, help others.
0: కనుక పల్లెలు ఎందు కాని
1: other villages,
0: కొన్ని పట్టణ మధ్యలో ఉన్నటువంటి కొన్ని స్లమ్ ఏరియాస్ అంతా కానీ
1: there are in cities, there are certain slum areas.
0: మనం ప్రవేశించి
1: go there.
0: వాటంతా పరిశుద్ధపరిచి
1: we should clean.
0: ఆ చిన్న చిన్న పిల్లలకంతా వాళ్ళకు తగినటువంటి ఒక సహాయపరిచి
1: we should help the children there.
0: ఇంత కడుపుకి ఇంత అన్నము
1: we should feed them.
0: కట్టడానికి ఇంత బట్ట
1: give clothes.
0: మనం సహాయం చేస్తే ఎంతనో మనం మేలు చేసిన వారం అవుతాం.
1: If we serve them, it amounts to greatest service.
0: నేను ఇప్పుడే కాదు
1: not only now.
0: గృహమమ్మాయి ఉన్నప్పుడు చెప్పేటువంటి పాపం.
1: And the mother, physical mother of this body, used to say then.
0: పుట్టినప్పటి నుంచి కూడా నేను.
1: Right from the beginning, childhood, భగవాన్.
0: ఎవరైనా వచ్చి అమ్మా బిచ్చము అని ఏడిస్తే.
1: If anyone stands there at the doorstep asking for alms.
0: ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడేది పోపో అనేటువంటి వాళ్ళు.
1: ద రెసిడెంట్స్ దే సే నౌ ఇస్ నాట్ ద టైమ్ గో.
0: నేను మెత్తగా వాళ్ళు బయటకు పోయిన తర్వాత దీన్ని తీసుకునేది కొంచెం తెచ్చి వాళ్ళకి పెట్టేది.
1: And in the meantime, Bhagavan would have slowly and softly collect all the grain there and offer the beggar at the doorstep.
0: ఎవరికైనా కూడా నువ్వు గుడ్డ లేదనుకుంటుంటే
1: if anyone says that he wants clothes,
0: నేను మీకు చెప్తున్నాను
1: Bhagavan,
0: ఒక్క సంవత్సరం అయినప్పటికీ ఒక్క షర్టు ఒక్క నిక్కరే మాత్రం నాకు.
1: He had only one pair, one shirt, one knicker, which he had for one
0: samvatsaram anta adhi.
1: Throughout the year he had only one pair.
0: School ku poyetappudu matram teeskunedi veskunedi.
1: He will wear that dress as he goes to school.
0: Intiki vachin tarvata ippes towel kattukoni dinni tirigi tadukoni dani chakkaga utukoni tirigi dani istri maadri chesukoni oka paathramlo nippu poskoni dantu nene istri chesukovatam.
1: After returning home he will wear the towel and then wash them the two clothes and then iron them.
0: నా దగ్గర ఉన్నటువంటి పాత వస్త్రాలంతా వాళ్ళకి ఇచ్చేది.
1: లైక్ దిస్ హి గేవ్ ఆల్ ది యూస్డ్ క్లోత్స్ టు ది పీపుల్.
0: ఇంట్లో గృహమబ్బాయి ఉండేటువంటి వాడు
1: అండ్ ద ఫాదర్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ వాజ్ ఆల్సో
0: ఆయన నన్ను తిట్టేటువంటి వాడు కాదు పాపం.
1: హీ నెవర్ అక్యూజ్డ్
0: హిమ్. ఎప్పుడు తిట్టలేదు, ఎప్పుడు కొట్టలేదు.
1: హీ నెవర్ బ్యాంగ్డ్ హిమ్. హీ నెవర్ బెట్ హిమ్.
0: మహా త్యాగిరా నీవు.
1: And he said, "You are the one of sacrifice."
0: నీ వైరాగ్యం మాకందరికి ఎక్కడ వస్తుంది పో.
1: We don't have that spirit of sacrifice and renunciation. Yes,
0: నన్ను తమాషా చేసేటువంటి వాడు పేరు కూడా ఓ వేదాంతి, వేదాంతి అని పిలిచేటువంటి వాడు.
1: And the father used to call Bhagavan, "Oh philosopher, oh philosopher."
0: తమాష కింద ఆ విధంగా మంచి పేర్లే పెట్టేటువంటి వాడు.
1: And they used to call him like this good name.
0: అమ్మాయి కూడా అంతే.
1: Even mother also.
0: ఆమె కూడా చాలా ప్రేమతో చూసేటువంటిది.
1: They also take care of him with full love.
0: నేను ఏదైనా అరిస్తే వాళ్ళు వీళ్ళు ఎందుకు పైకి తీసుకుని వస్తావు, వీళ్ళు మాట వీళ్ళు శుద్ధులు వాళ్ళ శుద్ధులు నీవు పట్టించుకోవద్దు, ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకో అని నేను చెప్తే, స్వామి ఇవన్నీ నాకు పట్టవపో అనేది.
1: And when she goes on telling
0: him, he
1: never banged him, he never bet him.
0: మహా త్యాగిరా నీవు.
1: And he said, "You are the one of sacrifice."
0: నీ వైరాగ్యం మాకందరికి ఎక్కడ వస్తుంది పో.
1: We don't have that spirit of sacrifice and renunciation.

0: getting into another village. He was passing by.
1: మధ్యలో ఒక బుద్ధి సన్యాసి వచ్చే నడుచుకుని వస్తున్నాడు.
0: ఆన్ ది వే హీ సా ఎ సన్యాసి కమింగ్.
1: తక్షణమే రథము దిగి ఆ యొక్క భోజరాజు ఆ సన్యాసి తలపైన పాదముల పైన తలపెట్టి నమస్కరించాడు.
0: ఇమీడియట్లీ కింగ్ గాట్ డౌన్ ఫ్రమ్ హిస్ చారియట్ ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ ది సన్యాసి.
1: ప్రక్కన ఉన్నటువంటి మంత్రి కొంచెం తెలివితేటలు గలవాడు.
0: ద మినిస్టర్ ఇస్ ఇంటెలిజెంట్ బై హిస్ సైన్.
1: బాగా విద్యావంతుడు,
0: ఎడ్యుకేటెడ్.
1: అతను కొంచెము విమర్శించాడు మహారాజును.
0: హీ క్రిటిసైజ్ ద కింగ్.
1: స్వామి, ఎవరు ఇంత సన్యాసి వేషం వేసుకుని పోతే అతని యొక్క పాదముల పైన మీ విలువైనటువంటి తలను పెట్టచ్చునా అన్నాడు.
0: ద మినిస్టర్ సెడ్, ఓ కింగ్, యు ఆర్ ద కింగ్, హౌ డు యూ ఫాల్ డౌన్ ఎట్ ద ఫీట్ ఆఫ్ దిస్ సన్యాసి దేర్.
1: అప్పుడు ఆయన నవ్వుకున్నాడు తనలో తాను.
0: దెన్ సన్యాసి స్మైల్.
1: దీనికి జవాబు చెప్పేటువంటి ఒక ఇది సమయం వస్తుందన్నాడు.
0: దేర్ బి టైమ్ వెన్ ఐ గివ్ యు రిప్లై.
1: సరే, అప్పటికి ఆ మాట మర్చిపోయారు.
0: అండ్ పీపుల్ ఫర్గాట్ అబౌట్ దిస్ సమ్ టైమ్.
1: కొన్ని దినములు అయిన తర్వాత మంత్రి
0: ఓ మినిస్టర్
1: పిలిచాడు.
0: హీ కాల్డ్ హిమ్.
1: నీవు రేపు దినం పోయి ఒక మేక తలను తీసుకుని రా అన్నాడు.
0: టుమారో యు గో దేర్ అండ్ బ్రింగ్ ది హెడ్ ఆఫ్ ఎ గోట్.
1: ఇంకోటి గొర్రె తలను తీసుకుని రా అన్నాడు.
0: అండ్ ఆల్సో ది షీప్.
1: ఒక గోవు తలను తీసుకుని రా అన్నాడు.
0: అండ్ ఆల్సో ది కౌ.
1: ఒక మనిషి తలను తీసుకుని రా
0: అన్నాడు. అండ్ ది హెడ్ ఆఫ్ ఎ మ్యాన్.
1: ఈ నాలుగు తలలు తెప్పించుకున్నాడు.
0: ఆల్ ది ఫోర్ హెడ్స్ ఆర్ బ్రాట్.
1: ఈ మంత్రితో చెప్పి నీవు పోయి మార్కెట్ కి పోయి నువ్వు అమ్ముకుని రా అన్నాడు.
0: అండ్ హీ కాల్డ్ ది మినిస్టర్, కమ్ ఆన్ సెల్ దెమ్ అవుట్ ఆల్ దీస్ ఫోర్ హెడ్స్.
1: మార్కెట్ లో పెట్టేటప్పటికే గొర్రె తల అమ్మడబోయింది.
0: అండ్ ది హెడ్ ఆఫ్ ది షీప్ వాస్ సోల్డ్.
1: మేక తల ఎవరో తీసుకున్నారు.
0: అండ్ ఆల్సో ది గోట్.
1: గోవు తల కూడా తీసుకున్నారు.
0: అండ్ ఆల్ ది హెడ్ ఆఫ్ ది కౌ.
1: మనిషి తలకి ఎవరు దగ్గర కూడా రాలేదు.
0: నో వన్ వాస్ ఎనీవేర్ నియర్ ది హెడ్ ఆఫ్ మ్యాన్.
1: తిరిగి వెనక్కి తీసుకుని వచ్చాడు.
0: హీ బ్రాట్ ఇట్ బ్యాక్. ఇన్
1: రాజా, దీన్ని ఎవరూ కొనటం లేదు అన్నారు.
0: ఓ కింగ్, నో వన్ ఇస్ ప్రిపేర్డ్ టు బై ది హెడ్ ఆఫ్ ఎ హ్యూమన్ బాడీ.
1: పిచ్చివాడా,
0: ఓ మ్యాన్,
1: ఆనాడు నేను బుద్ధుని యొక్క బుద్ధి సన్యాసి యొక్క పాదముల పైన నా తల పెట్టినప్పుడు చాలా విలువైందన్నాడు. ఇప్పుడు ఎవరిస్తున్నారు ఈ విలువ?
0: ఓ మినిస్టర్, యూ సెడ్ ది హెడ్ హ్యూమన్ హెడ్ ఈజ్ హైలీ వాల్యుబుల్.
1: జీవితం ఉండినప్పుడే మహనీయుల యొక్క పాదముల పైన మన శిరస్సును పెట్టాలి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ అవర్ హెడ్ షుడ్ ఫాల్ అట్ ది ఫీట్ ఆఫ్ ది నోబుల్ సోల్.
1: ఈ జీవుడు పోయిన తర్వాత ఈ తలను గద్దలు కూడా చూడవు.
0: ఇన్ ఫ్యాక్ట్ విన్ ద లైఫ్ ఇస్ గాన్
1: కూడా చూడవు.
0: When the moment life is gone, even the dog won't be near this body.
1: మనం ఈ గౌరవాన్ని పెంచుకోవాలి.
0: Therefore, you should develop our respect more and more.
1: ఈ గౌరవ మర్యాదలు తెలియనటువంటి మూర్ఖులే దీన్ని విమర్శిస్తుంటారు.
0: Only fools who do not know the dignity and respect. They are fools, fools, double fools, triple fools.
1: ఇలాంటి వారు ఈనాడు లోకంలో అభివృద్ధి అవుతూ వస్తున్నారు.
0: And such fools are increasing day by day.
1: ఆత్మవిశ్వాసం కొంటే వచ్చేటువంటిది కాదు.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ నాట్ లేక
1: గురువు ఉపదేశించేటువంటివి కాదు.
0: అండ్ ఇట్ కెనాట్ బి టాట్ ఫర్
1: పుస్తకాలతో నేర్చుకునేటువంటివి కాదు.
0: నార్ కాన్ బి లర్న్.
1: ప్రాప్తానుసారం లభ్యమయ్యేటువంటివి.
0: ఇట్స్ బేస్డ్ ఆన్ యువర్ డిజర్వ్.
1: ఇలాంటి ప్రాప్తానుసారం లభ్యమయ్యేటువంటి ఒక దివ్యమైన భావాలను ఈనాడు మనం ఎందుకు అభివృద్ధి పరచుకోకూడదు?
0: వై డోంట్ యు డెవలప్ ద డివైన్ థాట్స్ by attaining the deservedness? Why don't you grow them more and more?
1: నిజంగా ఇంత అదృష్టం మీకు కలిగింది.
0: In fact, you are fortunate enough.
1: లేకపోతే ఇంత ప్రపంచంలో ఇంత కొద్ది మంది మాత్రమే ఇక్కడ రావడానికి ఏం ప్రాప్తి ఉండాలి?
0: బికాస్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ ఓన్లీ ఫ్యూ ఆఫ్ యూ కుడ్ బి హియర్ టుడే.
1: ఈ ప్రాప్తిని మీరు సంరక్షించుకోండి.
0: సస్టైన్ దిస్ గుడ్
1: చాన్స్. ఈ మార్గాన్ని మీరు అనుసరించండి.
0: ఫాలో ద రైట్ఫుల్ పాత్.
1: దైవ విశ్వాసాన్ని పెంచుకోండి.
0: డెవలప్ ఫెయిత్ మోర్ అండ్ మోర్ ఇన్ గాడ్.
1: నీ ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ ఆ దైవం మీద దీన్ని రక్షిస్తుంటాడు.
0: యు మే హావ్ ఎనీ నెంబర్ ఆఫ్ డిఫికల్టీస్, గాడ్ విల్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్.
1: ఎప్పుడు మీ వెంటనే దంటనే ఇంటనే కంటనే ఉంటుంది, కాపాడుతుంటాడు.
0: గాడ్ ప్రొటెక్ట్స్ యూ, ప్రిజర్వ్స్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్.
1: దుర్గుణాలకు దుర్భావములకు ఏమాత్రమో చోటు ఇవ్వకండి.
0: Don't give any scope for bad feelings, bad thoughts and bad deeds.
1: చెడ్డ సంకల్పాలను దగ్గరికి రానివ్వకండి.
0: Don't entertain bad thoughts anytime.
1: ఎవరిని మనం దూషించకండి.
0: డోంట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
1: ఈ విధంగా కూడా పరదూషణ అనేటువంటిది మహాపాపము.
0: అక్యుజేషన్ ఇస్ ద వరస్ట్ ఆఫ్ ది సిన్స్.
1: పాపములన్నిటికంటే మించినది పరులను నిందించేదన్న.
0: వరస్ట్ ఆఫ్ ది సిన్స్ ఇస్ టు క్రిటిసైజ్ అదర్స్.
1: ఇంతకంటే గొప్ప పాపం లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ హైయర్
1: సిన్. లేకపోతే నోరు మూసుకో.
0: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్.
1: అంతేకాదు ఇతరులు ఏమాత్రమో మనం నిందించకూడదు.
0: బట్ డోంట్ బ్లేమ్ ఎనీబడీ.
1: ఈ విధమైనటువంటి మంగళకరమైన భావాలు మనం పెంచుకోవాలి.
0: వి షుడ్ డెవలప్ ఆస్పిషియస్ థాట్స్.
1: అప్పుడే మన జీవితం కూడా మంగళకరమైన జీవితంగా రూపొందుతుంది.
0: దెన్ అవర్ లైఫ్ ఆల్సో బికమ్స్ ఈక్వల్లీ ఆస్పిషియస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు,
0: టుడే,
1: అనేక విధమైనటువంటి కొన్ని గడియలు లోపల,
0: విత్ ఇన్ కపుల్ ఆఫ్ అవర్స్ టైం ఫ్రమ్ నౌ ఆన్,
1: ముందు చెప్పినట్టుగా మన వైస్ ఛాన్సలర్,
0: యాజ్ వైస్ ఛాన్సలర్ బిఫోర్,
1: పూర్వం అంతా కూడా ఆత్మలింగం అనేటువంటిది వచ్చేటువంటిది.
0: దేర్ వాస్ ఆత్మలింగ ఎమనేటింగ్ ఫ్రమ్ భగవాన్.
1: ప్రతి శివరాత్రి కూడాను
0: ఎవ్రీ శివరాత్రి
1: లింగోద్భవం జరిగేటువంటిది.
0: దేర్ వాస్ దిస్ ఎమనేషన్.
1: లింగోద్భవం నిమిత్తమై చిన్న చిన్న హాల్ అంతా ఉంటుండేది. దానిలో చాలా మంది పడి కాళ్ళు చేతులు విరుచుకొని చాలా బాధలు పడేటువంటి వాళ్ళు.
0: టు వాచ్ దిస్ థౌజండ్స్ అండ్ లాక్స్ ఆఫ్ పీపుల్ గ్యాదర్డ్ And in fact, many of them sustained even fractures. So Lingodbham was discontinued because of this reason. Since then. In fact, for this also, there's some specific time. During night time.
1: ఎప్పుడైనా కూడా 8-10 మధ్య లోపల ఏ నిమిషమైనా కూడా రావచ్చు.
0: బిట్వీన్ 8 and 10 ఇట్ మే హ్యాపన్ ఎనీ మూమెంట్.
1: ఇక్కడ రాకపోయినా నాకు అక్కడైనా వస్తూ ఉంటుంటుంది.
0: ఇఫ్ నాట్ హియర్ లింగోద్భవం మే టేక్ ప్లేస్ దేర్.
1: ఎక్కడైనా రాక తప్పదు.
0: ఎనీవేర్ ఇట్ ఇస్ బౌండ్ టు హ్యాపన్.
1: శివరాత్రి యొక్క సహజము.
0: ఇట్స్ క్వైట్ న్యాచురల్ ఆన్ దిస్ శివరాత్రి.
1: అది దాని యొక్క లక్షణము.
0: ఇట్ ఇస్ క్వాలిటీ.
1: దాని యొక్క పవిత్రము.
0: ఇట్ డైరలైజ్ ద శాంక్టిటీ.
1: కనుకనే
0: సో
1: ఆ లింగోద్భవం అనేటువంటిది మహాపవిత్రంగా దర్శించేటువంటి వారికి ఏ పాపములు ఉండవు.
0: దోస్ హూ హావ్ వర్ లక్కీ ఎనఫ్ టు హావ్ వాచ్డ్ ద లింగోద్భవ దే విల్ నాట్ హావ్ ఎనీ కైండ్ ఆఫ్ సిన్.
1: కొంతమంది దగ్గర ఉండి కూడాను అది వచ్చేది కనిపించదు వాళ్ళకు.
0: దోస్ హూ ఆర్ సమ్ ఆర్ సో క్లోజ్ దే డోంట్ వాచ్ ఇట్.
1: వచ్చేది చూడాలి అంతే.
0: వన్ మస్ట్ సీ హౌ ఇట్ కమ్స్ అవుట్.
1: వచ్చిన తర్వాత అందరూ చూస్తారు.
0: ద మూమెంట్ ఇట్ కమ్స్ అవుట్ ఎవ్రీబడీ విల్ సీ.
1: కానీ కొంత సార్థకం అవుతుంది.
0: ఆఫ్ కోర్స్ ఇట్ విల్ సాల్వ్ ఇట్స్ రిడెంప్షన్.
1: ఈ విధమైనటువంటి కొన్ని సన్నివేశాల్లో చాలా పవిత్రమైనటువంటి యొక్క సుగుణాలు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ సర్టన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అటాచ్డ్ టు దీస్ అకేషన్స్.
1: కనుక మీరు రాత్రి అంతా కూడాను ఒక్క దిన సంవత్సరానికి ఒక్క దినమైన కూడాను రాత్రి పూర్తి మరి భజన చేసినారంటే ఎంతో అదృష్టవంతులు అవుతారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యువర్ లక్కీ వన్స్ ఇఫ్ యూ స్పెండ్ హోల్ నైట్ వన్స్ ఇన్ ఇయర్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
1: ఈ యొక్క చంద్రునికి 16 కళలు ఉంటున్నాయి.
0: మూన్ హ్యాస్ 16 కళాస్.
1: ఈ 16 కళల లోపల శివరాత్రి దినము 15 కళలు దైవంలో లీనమైపి ఒక్క కళ మాత్రమే ఉంటుంటుంది.
0: ఆన్ ది శివరాత్రి డే ఓన్లీ వన్ కళ ఇస్ లెఫ్ట్.
1: ఆ ఒక్క కళను కూడాను మనం స్మరించడం చేత అది కూడాను లీనమైపోతుంది.
0: అండ్ యాజ్ యూ థింక్ ఆఫ్ గాడ్ ఈవెన్ దట్ గెట్స్ డిస్ట్రాయిడ్.
1: జీవితంలో ఒక్క రాత్రి మనం మేలుకొని ఒక్క రాత్రి అంతా కూడా భగవంతుని యొక్క చింతన చేయలేకపోతామా?
0: ఆర్ యూ నాట్ ఏబుల్ టు స్పెండ్ వన్ ఫుల్ నైట్ సింగింగ్ గ్లోరీ ఆఫ్ గాడ్?
1: కనుక మీరు ఒక్క రాత్రి అయినా కూడాను పవిత్రమైనటువంటి యొక్క కాలమును మీరు సార్థకం చేసుకోండి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ మేక్ దిస్ నైట్ ఏ హోలీ నైట్ ఏ సీక్రెట్ నైట్.
1: ఆ భజన లోపల ఉండే ఆనందము,
0: the bliss that you get out of
1: bhajan, నామంలో ఉన్నటువంటి మాధుర్యము,
0: the sweetness in the divine name,
1: భగవంతుని రూపంలో ఉన్నటువంటి సంతోషము,
0: the happiness in the divine form,
1: మరి ఎక్కడా చిక్కదు.
0: You don't get it anywhere in the world.
1: ఎక్కడ ఉన్నా చిక్కదు.
0: You don't get it.
1: ఎంత డబ్బు ఖర్చు పెట్టినా చిక్కదు.
0: You may spend money, you don't get it.
1: కానీ ఇది కేవలము ప్రేమ చేత మాత్రమే లభ్యమవుతుంది.
0: It's possible only by love.
1: ప్రేమను పెంచుకోండి.
0: డెవలప్ లవ్.
1: పవిత్రత పెంచుకోండి.
0: డెవలప్ ఆల్ సీక్రెట్నెస్.
1: జీవితాన్ని సార్థకం గావించుకోండి.
0: Redeem your lives.
1: భజన బినా సుఖ శాంతి నహీ. హరి భజన బినా సుఖ శాంతి.

0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: This is Radio Sai Global Harmony. Next, a selection of Sai Bhajans.
2: Embodiments of love.
3: గురు అనగా తన హృదయం నుంచి ప్రబోధించేటువంటి సత్యవాకును అనుసరించేటువంటిది.
2: గురు ఇస్ ద వన్ హూ ట్రెడ్స్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్. హీ ఇస్ ద ట్రూత్ హింసెల్ఫ్.
3: వాహే గురు.
2: ఓన్లీ వన్ గురు.
3: ఇద్దరు కాదు.
2: నాట్ టు.
3: ఒకరు అంతర్గురువు, ఒకరు బహిర్గురువు కాదు.
2: నాట్ వన్ ఇన్నర్ గురు, అనదర్ ఎక్స్టర్నల్ గురు.

0: కృష్ణుడు పుట్టినప్పటి నుంచి ఆటపాటల చేతను, ఆనందము చేతను, ఆహ్లాదము చేతను అందరినీ తన్మయత్నులు గావిస్తూ వచ్చింది.
1: కృష్ణ రైట్ ఫ్రమ్ హిస్ బర్త్ బై హిస్ ప్లే ది బ్లిస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఎక్స్టసీ మేడ్ ఎవ్రీవన్ లాస్ట్ వన్స్ ఓన్ సెల్ఫ్ ఇన్ హిస్ గ్రేట్నెస్ అండ్ గ్రాండియర్.

0: అనాది కాలమునుండి పవిత్రమైన మన భారతదేశమునందు మనను వెంటాడుచు, మన కాపాడుచు, అన్ని విధాల కంటి రెప్పవలే మన వెంట తిరిగేటువంటిది నిజమైనటువంటి దైవ ప్రేమ.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇట్ ఈస్ ఓన్లీ ది సీక్రెట్ ప్రిన్సిపల్, ద సీక్రెట్ వన్ ఆఫ్ ద డివైన్ లవ్ విచ్ is haunting us, which is after us, which is responsible for the sustenance of our life.

0: ప్రేమకు మించిన ధనము మరొకటి మనకు కానరాదు.
1: దేర్ ఇస్ నో అదర్ ప్రాపర్టీ బియాండ్ దిస్ లవ్.
0: ఈ ప్రేమనే గొప్ప నిధి.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ లవ్ ఇస్ ద మైన్ ఆఫ్ వెల్త్.

భక్తి లేనిచో, భక్తి లేనిచో ఎందుకు పనికిరాడు భక్తి రహితుడగు జగ

0: ఉన్నమాట తెలుపుచున్నమాట.
1: సాయి'స్ వర్డ్ ఈజ్ ది బండిల్ ఆఫ్ ఆల్ ప్రాస్పెరిటీ అండ్ ఆల్ బ్లిస్. సాయి'స్ విజన్ ఈజ్ ఎ డివైన్ విజన్ విచ్ విల్ ఎలివేట్ యూ. సాయి'స్ హ్యాండ్ గివ్స్ యూ మదర్స్ లవ్ అండ్ గివ్స్ యూ ది హ్యాపీనెస్ విచ్ యూ గెట్ ఇన్ మదర్స్ లవ్. దిస్ ఈజ్ వాట్ ఐ టెల్ యూ యాజ్ ది ట్రూత్ దట్ ఎగ్జిస్ట్స్.
0: కర్పూరెంబు తెలుపు, కర్పూరెంబు తెలుపు, కామధేనువు తెలుపు, చుక్క తెలుపు, హంసరెక్క తెలుపు. కర్పూరెంబు తెలుపు, కామధేనువు తెలుపు, చుక్క తెలుపు, హంసరెక్క తెలుపు. అందమైన సాయి మందహాసము తెలుపు, అందమైన

0: camphor is white. The desire-giving cow, Kamadhenu, is white. The star is white. The wing of the swan is white. The smile of the beautiful Sai is white. This is the truth which I am telling you. The path of Sai is the path of truth.
1: Prema Swarupulara. Pushti, Maryada, Pravahamu, Ani, Jeevulu Moodu Vidhamulainatuvanti Varu Unnaru.
0: The jivas are of three kinds. Sushti, Maryada, Pravaha.
1: Pushti jivulanaga, Tamu yetti purushartham cheyakapoyinappatikini, Satkarmalatonu, Sadacharam vallanu, Satpravartana chetanu, Bhagavat anugrahamunaku patrulai, Bhagavat premaku guri ayi, divyamainatuvanti aanandamunu anubhavistuntaru.
0: The first category of people, Pushti, although they do not perform any of the prescribed purusharthas, yet by good work, by good conduct and by doing good deeds, they earn God's grace and God's love.
1: Intiye kaadu. Ishvara premaku kudanu samipulavutuntaru.
0: Not only this, they become close to Ishvara's prema or love.
1: దైవము వట్టి వారిని ప్రేమిస్తూ ఉంటాడు.
0: గాడ్ లవ్స్ సచ్ పీపుల్.
1: ఈ ప్రేమకు మూల కారణము ప్రేమనే కారణము.
0: ఫర్ దిస్ గాడ్స్ లవ్, లవ్ ఈజ్ రెస్పాన్సిబుల్.
1: ప్రేమను ప్రేమ ద్వారానే అందుకోవాల్సి వస్తుంది.
0: వీ హ్యావ్ టు గెట్ లవ్ త్రూ లవ్.
1: ఈనాటి మానవులు యందు ప్రేమ పదార్థముల నిమిత్తమే ప్రాకులాడుతుంటారు.
0: ఇన్ మ్యాన్ ఆఫ్ టుడే హిస్ లవ్ ఈజ్ డైరెక్టెడ్ టువర్డ్స్ మెటీరియల్స్.
1: కానీ పుష్టి అయినటువంటి జీవుల యొక్క ప్రేమ పరార్థ నిమిత్తమై ప్రాకులాడుతుంటాది.
0: బట్ ది లవ్ ఇన్ ఎ పర్సన్ హూ ఇస్ కేటగరైజ్డ్ యాస్ పుష్టి, హీ విల్ బి ఆఫ్టర్ డివైన్ అండ్ స్పిరిచువల్.
1: వారి హృదయమందు, వారి చర్యలయందు, వారి మాటలయందు, వారి చూపులయందు కూడా ప్రేమమయమైనటువంటి యొక్క లీనమైనటువంటి యొక్క దైవత్వం ఇమిడి ఉంటుంటాది.
0: ఇన్ ది హార్ట్స్ ఆఫ్ సచ్ పీపుల్, ఇన్ ది కాండక్ట్ ఆఫ్ సచ్ పీపుల్, ఇన్ ది విజన్ ఆఫ్ సచ్ పీపుల్ ఆల్వేస్ లవ్ ఆఫ్ గాడ్ ఇస్ సీన్.
1: తెగకు సంబంధించినటువంటి వారే గోపికలు.
0: ది గోపికాస్ బిలాంగ్ టు దట్ కేటగిరీ.
1: అట్టి వారిని యాస్తికులు అని కూడా చెప్పబడుతూ వచ్చింది.
0: సచ్ పీపుల్ హ్యావ్ ఆల్సో బీన్ కాల్డ్ యాస్తికాస్.
1: వారు అనేక పర్యాయములను కృష్ణుని ప్రార్థిస్తూ వచ్చేటువంటి వారు.
0: Many times they used to pray to Lord Krishna.

0: ఇంపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగది. సర్వము ప్రేమమైనటువంటిది వారి జీవితము.
1: Their life was full of prema or love. They used to pray to the Lord, asking him to sing on his murali, play on his murali, so that their fields of their hearts, which are bereft of love, have the seeds of love and have raindrops of love, and love may flow as rivers of love. This was what they were praying to the Lord.
0: Kanukani pushti jeevulu yokka tattamu premamayamainatundi jeevitamu.
1: This is the reason why the aspect of people who are called the pushti people, that
0: atti varu jagattunaku sarva samanyamainatundi vyaktuluga gochistuntaru.
1: Such people appear to the world as if they are quite ordinary people.
0: వారి యందు భక్తి ప్రపత్తులు ఏమాత్రం కూడాను ప్రకటిస్తూ ఉంటుండవు.
1: డివోషన్ అండ్ దేర్ డిజైర్ అటాచ్మెంట్ డస్ నాట్ అపియర్ ఇన్ ఎనీ
0: జన్మాంతర సుకృతం చే ఏర్పడేటువంటి యొక్క పవిత్రమైన ప్రాప్తి.
1: దిస్ ఇస్ సమ్ సీక్రెట్ క్వాలిటీ విచ్ కమ్స్ బికాస్ ఆఫ్ ది గుడ్ దే హావ్ డన్ ఇన్ దేర్ ఎర్లియర్ లైఫ్.
0: అట్టి వారిని సమీపించి భగవంతుడు అనేక విధములైనటువంటి యొక్క సుఖశాంతులను అనుగ్రహించి వారిని దరిచేర్చుకుంటుంటాడు.
1: God comes close to such people, gives them prosperity and bliss, and gets them near him.
0: Inka mariyada jeevulu ani rendu varu.
1: The second category have been called mariyada.
0: Varu bhagavantuni aaradhana salputu veda adhyayamulu cheyutu shastra padanulu salputu aneka vidhamulaitundi purushartamulu varu chestu untaru.
1: While praying to God and while studying the Vedas and the Shastras, they will be performing the various prescribed purushartas.
0: వీరు భగవంతుని ప్రేమించేటువంటి వారు.
1: దీస్ ఆర్ పీపుల్ హూ లవ్ గాడ్.
0: కానీ పుష్టి జీవులు భగవంతుని చేత ప్రేమింపబడేటువంటి వారు.
1: ది డిఫరెన్స్ ఈస్ దోస్ బిలాంగింగ్ టు ది ఫస్ట్ కేటగిరీ పుష్టి ఆర్ బీయింగ్ లవ్డ్ బై గాడ్.
0: ప్రేమింపబడినటువంటి వారికి ప్రేమించేటువంటి వారికి అమిత వ్యత్యాసం ఉంటుంది.
1: దేర్ ఇస్ అ గ్రేట్ డిఫరెన్స్ బిట్వీన్ పీపుల్ హూ ఆర్ లవ్డ్ బై గాడ్ అండ్ పీపుల్ హూ లవ్.
0: మన యందు ప్రేమ ఉండినప్పటికీ భగవత్ ప్రేమ లేకుండా మన ప్రేమ నిరుపయోగం అవుతుంది.
1: Although there is love in us towards God, if God has no love to us, our love will become useless.
0: మనం ఇటువైపున త్రిప్పి నంబర్ త్రిప్పి టెలిఫోన్ చేసినప్పటికీ రెండో వాడు దానిని ఎత్తకుంటే మనం ఎన్ని పర్యాయం చేసి కూడా ప్రయోజనం ఉండదు.
1: On one side, although we dial the telephone, if the man at the receiving end does not lift the telephone, there is no purpose in your dialing.
0: అదే విధముగానే నీ ప్రేమను మాత్రమే నీవు చూచుకొని నీ ప్రేమను మాత్రమే నీవు కొలతబద్దలుగా వేసుకుని నీ ప్రేమ యొక్క తత్వమును మాత్రమే నీవు విచారించుకుంటూ పోతే ఎట్టి ప్రేమకు భగవంతుడు పాత్రుడవుతాడు, ఎట్టి ప్రేమకు భగవంతుడు సన్నిహితుడవుతాడు అనేటువంటి సత్యాన్ని కూడా నువ్వు గుర్తించుకోవాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్, ఇఫ్ ఆల్వేస్ యూ లుక్ ఎట్ యువర్ లవ్ అండ్ మేక్ ఎ యార్డ్ స్టిక్ ఆఫ్ యువర్ ఓన్ లవ్ అండ్ డూ నాట్ రికగ్నైజ్ వాట్ కైండ్ ఆఫ్ లవ్ విల్ బి రికగ్నైజ్డ్ అండ్ రివార్డెడ్ బై గాడ్, దట్ విల్ నాట్ గివ్ యూ ది బెనిఫిట్స్ ఆఫ్ యువర్ లవ్.
0: నీవు చేసేటువంటి పూజలకు భగవంతుడు ప్రేమించడు.
1: గాడ్ విల్ నాట్ లవ్ యూ బికాస్ ఆఫ్ ది పూజ.
0: నీవు చేయు ధ్యానములకు భగవంతుడు సన్నిహితుడు కాదు.
1: గాడ్ విల్ నాట్ బి క్లోజ్ టు యూ ఫర్ యువర్ ధ్యాన.
0: నీ హృదయం యొక్క పరివర్తన ఎందే భగవంతుని యొక్క సన్నిహితుని చేసుకోవడానికి వీలవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ పాసిబుల్ టు గెట్ గాడ్ క్లోజ్ టు యూ బై ది ట్రాన్స్ఫర్మేషన్ విచ్ యూ బ్రింగ్ అబౌట్ ఇన్ యువర్ మైండ్.
0: ఈ శ్రవణ మనన నితి ధ్యాసములు అన్ని కూడాను భౌతికమైనటువంటి యొక్క తృప్తి నిమిత్తం ఏర్పడినటువంటివి.
1: ఆల్ ది శ్రవణ మనన నిధి ధ్యాసన లిసనింగ్ టు గుడ్ థింగ్స్ ఆర్ ఫర్ ది పర్పస్ ఆఫ్ వరల్డ్లీ ఎలివేషన్.
0: హృదయ పరిశుద్ధమే భగవంతుని యొక్క ప్రీతికరమైనటువంటి పదార్థము.
1: క్లీన్ హార్ట్ ఈస్ ది ఓన్లీ థింగ్ విచ్ విల్ బి లవ్డ్ బై గాడ్.
0: దయగల మందిరం దయగల హృదయమే దైవ మందిరము.
1: ఇట్ ఈస్ సెడ్ దట్ ది హార్ట్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: కనుకని సద్భావములు సద్గుణములు సదాచారములు మానవుని యందు ఏనాడు అభివృద్ధి అవును ఆనాడే దైవము సన్నిహితుడవుతుంటాడు.
1: A compassionate heart is the temple of God. So in man, only when good conduct and compassion and belief and faith in God prosper, then...
0: Kanuka, enta vedadhyayanam chesinappatikini, enni shastramulu pathinchinappatikini, enta vidyavantudainappatikini, hudaya parishuddhamu lekundina, anni kudanu kevalamu oka kutrikamainatundi, kutrimamainatundi oka jeevitanga roopandimpa chestundi.
1: However much you may study the Vedas and the Shastras, and whatever education you may have, if there is no purity of heart, all this learning will appear to be artificial.
0: Kanukani chittasya shuddhiye karmaha ani shastram bodhinchindi.
1: The Shastras have taught us that the cleansing of your own heart is the real work.
0: Chittasuddhi annintikini atyavasaramu.
1: cleansing of one's chitta is necessary for all other
0: chitta
1: things.
0: Chitta leni siva pooja yetiki, atma suddhi leni acharam adiyela, paaka suddhi leni bandamela.
1: What is the use of making...
0: Chuddhamu lekuntina, anni kudanu kevalamu, oka kutrikamainatundi, kutrimamainatundi oka jeevitanga roopandimpa chestundi.
1: However much you may study the Vedas and the Shastras,

0: If your chitta is not clean, what is the use of practicing anything if there is no purity in your heart?
1: ఈ విధముగా హృదయ పాత్రను మనము పరిశుద్ధముగా ఉంచుకునే నిమిత్తమై పవిత్రమైనటువంటి కర్మలను మనము చేపట్టాలి.
0: In this manner, in order to cleanse the vessel of your heart, you will have to undertake good work and good conduct.
1: గంటలు గంటలు జపములు చేస్తుంటాం మనం.
0: We perform japa for hours and hours.
1: దినములు దినములు ధ్యానము సల్పుతుంటాము.
0: We perform jhana day after day.
1: కానీ ఎవరిని ధ్యానం చేస్తున్నాడో అతనికే తెలియదు.
0: But he does not know whom he is meditating as.
1: ఏ నామమును జపిస్తున్నాడో అతనికే అర్థం కాదు.
0: He does not know what name of the Lord he is in japa.
1: దైవం అంటే ఏమిటి అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి జప ధ్యానములు ఏమాత్రము అవసరం లేదు.
0: For one who has recognized the nature of God as truth, there is no need for japa or jhana.
1: నిజముగా దైవము తన యొక్క స్వరూపమై ఉంటున్నది.
0: Truly, God is in his own form.
1: తన యొక్క నిజ సత్వమే దైవత్వము.
0: His own true aspect is divinity.
1: కనుకనే వ్యక్తిత్వం యొక్క స్వభావమును గుర్తించడానికి ప్రయత్నించేటువంటి సాధనలే ఈ జప తపాది యోగ నిష్ఠలన్నీ.
0: In other words, the recognition of the natural state of the individual himself, that is the basis of the japa and jhana.
1: Swabhavam.
0: Swabhava, which means the natural.
1: అనగా ఏంటి? మానవుని యొక్క స్వభావం అని మనం అర్థం తీసుకుంటుంటాం. మానవుడు ఏదో కొన్ని లౌకికమైనటువంటి యొక్క చింతలు ఎందు మునిగి లౌకికమైన చర్యలు ఎందు పాల్గొని తన యొక్క నిత్య జీవితమునకు సంబంధించినటువంటి కర్తవ్య కర్మలు ఆచరిస్తూ ఉండటమే మానవుని యొక్క సహజం అనుకుంటున్నాం. అదే స్వభావం అనుకుంటున్నాం.
0: We generally think that the word swabhava means the natural state of man and man's daily routine and man's involvement in the world, because that is common, we think that is swabhava.
1: Kingdom of heaven lo kuda meer chusi untaru.
0: You might have seen it in the kingdom of heaven as well.
1: Oka fisherman నిరంతరము అరుస్తూ ఉండేటువంటి వాడు పీటర్ అనేటువంటి వాడు.
0: వన్ ఫిషర్మెన్ బై నేమ్ పీటర్ వాజ్ ఆల్వేస్ స్పీకింగ్
1: వెరీ లౌడ్. వాడి సోదరుడు చెప్తుంటాడు వాని స్వభావం అది అంటుంటున్నాడు.
0: హిస్ బ్రదర్ సెడ్ దట్ ఈస్ హిస్ నేచర్.
1: కానీ అరచటం మానవుని యొక్క స్వభావమా? కాదు కాదు.
0: బట్ టు క్రై లౌడ్లీ ఎవ్రీ టైమ్, ఇస్ దట్ మ్యాన్స్ నేచర్?
1: నిత్య జీవితంలో అభివృద్ధి గావించుకున్నటువంటి స్వభావం అయి ఉండొచ్చును కానీ తన స్వభావం కాదది.
0: To shout every time may be his nature, which has promoted in his daily life.
1: ఒక పిల్లవాడు ఏడుస్తుంటాడు.
0: A child will be crying.
1: ఏడ్చడం వాని స్వభావం అంటుంటాం మనం.
0: We think that crying is the nature of a child.
1: కానీ ఏడ్చడం మానవుని యొక్క స్వభావం కాదు, అస్వభావం.
0: But crying cannot be the nature of man. It is really contrary.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: There's one small example.
1: మనం బజారులో ఎక్కడైనా నడుస్తూ వెళుతుంటే దారిలో ఎవరో గట్టిగా ఏడుస్తూ ఉంటారు.
0: When we walk in the bazaar, we find some person crying loudly.
1: వారి దుఃఖమును చూచి అటు ఇటు పోయేటువంటి వారందరూ కూడాను ఆ దుఃఖమునకు కారణం ఏమిటో అని ప్రతి ఒక్కరు కూడాను ప్రశ్నిస్తుంటారు.
0: Looking at this crying man, everyone who meets him will ask him, what is the reason for your crying?
1: ఈ ప్రశ్నలకు కారణం ఏమిటి?
0: What is the reason for this question?
1: మానవుడు ఏడ్చడం అనేటువంటిది స్వభావం కాదు.
0: Man crying is not natural to him.
1: అలాంటి స్వభావం కానటువంటి అస్వభావాన్ని ఎందుకు ఇతను పొందాడు అనేటువంటి కారణం చేత ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రశ్నిస్తుంటారు.
0: The basis for this question is, why is this unnatural state of crying is at possession of this man? So everyone asks a question.
1: అదే మార్గమునందు ఒక వ్యక్తి ఆనందంతో ఉప్పొంగి తాను ఉల్లాసంతో ఊగుతుంటాడు.
0: In the same path, another individual will be happy and will be exuberant.
1: కానీ అట్టి వారిని చూచి ఎవరు కూడాను ఎందుకయ్యా నీవు ఏడ్చడం లేదని ప్రశ్నించరు.
0: Looking at such person, nobody will ask the question, why are you not crying? To be happy is nature.
1: అదే విధముగానే మానవునికి పుష్టి అనగా దైవ ప్రేమకు పాత్రులయ్యేటువంటి యొక్క ప్రవర్తన యందు మానవత్వం అంకితం చేయటము మానవ స్వభావము.
0: In the same manner, pushti to a man by which he earns the grace of God. This is the nature of man.
1: Anaga, idi atma trupti nimittamai jarigetvanti aneetvanti yokka margam nandu English nandu kodanu consciousness follow cheyamantunnaru.
0: This means nature of man is to follow his consciousness, to do something which will give his self satisfaction.
1: Kanukani nee consciousness ni follow cheyatam aneetvantidi nee atma tattvanni ni anusarinchetvantidi nee sahajam kaani బహిర్ముఖమైనటువంటి యొక్క ప్రకృతి యొక్క గౌరవ మర్యాదలను అనుసరించడం అనేటువంటిది నీ సహజం కాదు.
0: Thus, to follow your consciousness and to do what your atma dictates is your nature, but to follow the external appearance is not your nature.
1: కనుక మనం ఏ పని చేసినప్పటికీ

0: మన ఆత్మతృప్తి నిమిత్తమే జరుగుతున్నదా లేదా అనేటువంటి విచారణ జరపాలి.
1: సో వాట్ ఎవర్ వర్క్ వీ డూ, వీ హావ్ టు ఆస్క్ ది క్వశ్చన్, ఈస్ దిస్ వర్క్ సాటిస్ఫైయింగ్ అవర్ ఆత్మ.
0: నేను ఈ పని చేస్తే నాకు తృప్తియా లేక జగత్తునికి తృప్తియా అని విచారించాలి.
1: వీ మస్ట్ మేక్ ది డిస్క్రిమినేషన్, ఇఫ్ ఐ డూ దిస్ వర్క్ విల్ ఇట్ గివ్ మీ సాటిస్ఫాక్షన్ ఆర్ టు ది వరల్డ్.
0: జగత్తు మెచ్చని లేక దూషించని విమర్శించని నీవు దానిని లెక్క చేయనక్కర్లేదు. ఆత్మతృప్తికై నీవు పాటుపడటానికి ప్రయత్నించాలి.
1: యూ డూ నాట్ హ్యావ్ టు కేర్ ఫర్ ది ఫ్యాక్ట్ వెదర్ ది వరల్డ్ అప్రూవ్స్ ఇట్ ఆర్ డిస్అప్రూవ్స్ ఇట్, బట్ యూ హ్యావ్ టు కేర్ ఫర్ వెదర్
0: ఈ లోక సంబంధమైనటువంటి దూషణ భూషణ తిరస్కారం అన్ని కూడా నువ్వు కేవలము కదిలిపోయే మేఘంలో వంటివి.
1: All the blame and praise which comes for this world are like passing clouds.
0: మనం చేసినటువంటి ప్రతి పనికి కూడాను కొంతమంది మంచి అంటే మరి కొంతమంది చెడ్డ అంటుంటారు.
1: For every work that we do, some people say it is good, others say it is bad.
0: ఈ మంచి చెడ్డల మాటల యొక్క మ్యాజిక్లే కానీ మనసు యొక్క తత్వం కాదు.
1: దీస్ వర్డ్స్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ ఓన్లీ మ్యాజికల్ వర్డ్స్, బట్ దే ఆర్ నాట్ ది ట్రూ స్పిరిట్.
0: రెండింటినీ నీవు లెక్క చేయకుండా నీ ఆత్మవిశ్వాసాన్ని నీవు అనుసరించాలి.
1: విదౌట్ కేరింగ్ ఫర్ బోత్ యూ మస్ట్ ఫాలో ది కాన్షియస్నెస్ అండ్ యువర్ ఆత్మ.
0: ఈ విధమైనటువంటి యొక్క మార్గాన్ని అవలంబించినటువంటి వ్యక్తి పుష్టి జీవులు అని పిలువబడుతూ వస్తుంది.
1: ఇండివిజువల్స్ హూ ఫాలో సచ్ ఎ పాత్ ఆర్ కాల్డ్ పుష్టి జీవాస్.
0: ఇంకా మూడవదైనటువంటి ప్రవాహ జీవులు.
1: ది థర్డ్ కేటగిరీ మే బి కాల్డ్ ది ప్రవాహ జీవ.
0: ఈ జగత్ సంబంధమైనటువంటి వ్యాపారములు ఎందు మునిగి సంసార సాగరం నందు మునిగి తేలుచు దారి గానక కట్టగడపటికి ఇది ఎన్ని రకములైనటువంటి యొక్క సుడిగుండములలోకి తీసుకుని పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ దైవ చింతనారహితులైనటువంటి వారు నిరంతరం కూడాను పునరపి జననం పునరపి మరణం ఇదే ప్రవాహమైనటువంటి యొక్క జీవులు.
1: దీస్ పీపుల్ గెట్ ఫుల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ వరల్డ్లీ బిజినెస్ అండ్ దే గెట్ ఇమర్స్డ్ ఇన్ ఫ్యామిలీ మ్యాటర్స్ అండ్ దే ఆర్ డ్రాన్ ఇన్ టు ది స్ప్రింగ్ ఆఫ్ లైఫ్ అండ్ టు ది వరల్డ్ విండ్ ఆఫ్ లైఫ్ అండ్ దే హ్యావ్ నో థాట్ ఆఫ్ గాడ్ ఎట్ ఆల్ అండ్ దే విల్ బి బోర్న్ డై రీబోర్న్ అండ్ డై అగైన్.
0: ప్రవాహం అనగా ఏమిటి? కొంత జలం పోతుంటే మరి కొంత జలం రావటం. నిరంతరం కూడాను ఆ నిలిచినటువంటి జలం అక్కడ ఉండటం వీలు కాదు. ఎప్పుడు కూడాను ప్రవహిస్తూనే ఉంటుంటుంది. ఒక్క స్థానంలో ఉండటకు వీలు కాదు.
1: ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ ప్రవాహ స్ట్రీమ్ మీన్స్ వాటర్ ఇస్ ఫ్లోయింగ్ ఆల్ ది టైమ్. దేర్ ఇస్ నో స్టేషనరీ వాటర్ ఫ్లో.
0: ఏనాడు అంత్యము?
1: వేర్ ఇస్ గోయింగ్ టు ఎండ్?
0: ఎక్కడ దీని గమ్యము?
1: వాట్ ఈస్ ది డెస్టినేషన్ ఆఫ్
0: ఈ ప్రవాహం? ఎందుకు?
1: వాట్ ఈస్ ది స్ట్రీమ్ ఇంటెండెడ్ ఫర్?
0: మానవ జీవితం అనేటువంటిది పుట్టినది చచ్చుట కోసము, చచ్చున్నది పుట్టట కోసము అన్నంత మాత్రమున ఇంకా చావు పుట్టుకల మధ్య ఉన్నటువంటి ఈ మానవత్వము ఇంకా దేనిని సాధించగలదు?
1: ఇఫ్ మ్యాన్స్ లైఫ్ ఇస్ సచ్ దట్ ఇఫ్ టు డై టు బి బోర్న్ అగైన్ అండ్ ఇఫ్ యు ఆర్ బోర్న్ టు డై అగైన్ దెన్ వాట్ ఈస్ ఇట్ దట్ మ్యాన్స్ లైఫ్ కెన్ అచీవ్?
0: ప్రేమ స్వరూపులారా, పుట్టినది ఎందుకోసం అంటే తిరిగి పుట్టకుండా ఉండే నిమిత్తమై పుట్టినాము.
1: ప్రేమ స్వరూప
0: సత్యాన్ని గుర్తించాలి.
1: ప్రేమ స్వరూప, వీ హావ్ టు రికగ్నైజ్ ది ట్రూత్ దట్ వీఆర్ బోర్న్ సో దట్ వీ మే నాట్ బి బోర్న్ అగైన్.
0: తిరిగి పుట్టకుండా ఉండే నిమిత్తమై మనం తగినటువంటి ప్రయత్నం చేయాలంటే ఏం చేయాలి?
1: ఇఫ్ వీఆర్ టు మేక్ ది అటెంప్ట్ డ్యూరింగ్ అవర్ లైఫ్ నాట్ టు బి రీబోర్న్ అగైన్, వాట్ ఈస్ ఇట్ దట్ వీ హ్యావ్ టు డూ?
0: ఏదైనా ఒక మొక్కలు పుట్టాలంటే దీనికి విత్తనాలు ఉంటుండాలి.
1: ఇఫ్ ఎనీ ప్లాంట్ హ్యాస్ టు స్ప్రౌట్ దేర్ హ్యాస్ టు బి ఎ సీడ్.
0: అదే విధముగానే మనలో ఏదైనా కొన్ని సంకల్పములు అనేటువంటిది ఉండినప్పుడే ఈ సంకల్పమైనటువంటి విత్తనం ద్వారా తిరిగి తిరిగి పునర్జన్మం అనేటువంటి మొక్కగా తయారవుతుంది.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఇఫ్ ఇన్ అస్ దేర్ ఆర్ సీడ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డిజైర్స్ దిస్ సీడ్ విల్ అగైన్ గివ్ బర్త్ టు అనదర్ లైఫ్.
0: కనుకనే ఇట్టి సంకల్పరహితం చేసుకునేటువంటి నిమిత్తమై మన జీవితంలో క్రమక్రమేణ ఆశలను తగ్గించుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవాలి.
1: So that if in our life we have to be bereft of sankalpas, gradually we must diminish the desires.
0: ఈ ఆశను ఏ రీతిగా మనం తగ్గించుకోవాలి?
1: ఇన్ వాట్ మేనర్ కెన్ వి రిమూవ్ అవర్ డిజైర్స్?
0: దీనికి ఆధారం ఏమిటి?
1: వాట్స్ ది బేసిస్ ఫర్?
0: ఆశ నిరాశ మధ్యలో మానవత్వం ఎంత కృంగి కృషించి ఉండిపోతున్నదో చెప్పడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎక్స్ప్లెయిన్ హౌ వన్స్ లైఫ్ ఇస్ కంప్రెస్డ్ బిట్వీన్ ఎ డిజైర్ అండ్ ల్యాక్ ఆఫ్ డిజైర్.
0: దైవమునకు మూడు శక్తులు ఉంటున్నాయి. అనంత శక్తులు ఉండినప్పటికీ మనం లౌకికంగా యోచించుకోవటానికి, ఆధ్యాత్మికంగా విచారించడానికి, ఆస్తికంగా సాధనలు సలపడానికి మూడు రకమైనటువంటి శక్తులు మనకు కనిపిస్తుంటాయి.
1: ఆల్దో గాడ్ హ్యాస్ ఇన్ఫినిట్ వెరైటీ ఆఫ్ పవర్స్, యట్ ఫర్ ది పర్పసెస్ ఆఫ్ అవర్ డిస్క్రిప్షన్ అండ్ ఫర్ అవర్ స్పిరిచువల్ పాత్ దేర్ ఆర్ త్రీ కేటగిరీస్ ఆఫ్ పవర్స్ టు గాడ్.
0: మొదటిది పరాశక్తి.
1: ది ఫస్ట్ వన్ కెన్ బి కాల్డ్ పరాశక్తి.
0: రెండవది అపరాశక్తి.
1: ది సెకండ్ వన్ కెన్ బి కాల్డ్ అపరాశక్తి.
0: మూడవది అవిద్యాశక్తి.
1: ది థర్డ్ వన్ ఇస్ అవిద్యాశక్తి.
0: పరాశక్తి అనగా విష్ణు శక్తి అని అర్థం.
1: పరాశక్తి ఈజ్ శక్తి రిలేటింగ్ టు ది విశ్వ ఆర్ ది వరల్డ్.
0: విష్ణు,
1: విష్ణు శక్తి.
0: విష్ణు అనగా ఏమి? సర్వవ్యాపకత్వమైనటువంటి శక్తి, పరాశక్తి.
1: ది వర్డ్ విష్ణు కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై సేయింగ్ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కానీ పరాశక్తి అంటే ఏమిటో అనేటువంటి అర్థాన్ని గుర్తించుకోలేక ఏ కాళినో, ఏ అమ్మనో, ఏ లలితనో పెట్టుకుని పరాశక్తి పరాశక్తి అని ప్రార్థిస్తుంటున్నాము. ఈ ఆకారములు కాదు పరాశక్తి.
1: నాట్
0: నిరాకార సంబంధమైనటువంటి యొక్క సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క శక్తియే పరాశక్తి.
1: Not understanding the full meaning of this parashakti, the omnipresent shakti, we have some form of a goddess and we pray, calling it parashakti.
0: Inka aparashakti anaga chetragnuni yandu nivasinchetuvanti yokka chaitanya shakti ni aparashakti.
1: Aparashakti can be described by saying that is the shakti which resides, the living force which resides in the kshetra.
0: Anaga aparashakti anaga పరాశక్తి వలె సర్వవ్యాపకం కాకుండా క్షేత్రమనేటువంటి యొక్క దేహమునందు నకసిక పర్యంత్రం మాత్రము సర్వత్రా సంచరించేటువంటి యొక్క వ్యష్టి స్వరూపమైనటువంటి శక్తిని అపరాశక్తి.
1: అన్లైక్ పరాశక్తి విచ్ హ్యాస్ టు బి రిగార్డెడ్ యాస్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్ బీయింగ్ ఆమ్నిప్రెజెంట్, అపరాశక్తి ఈజ్ వన్ విచ్ ఇస్ కన్ఫైన్డ్ టు ఎన్ ఇండివిజువల్ ది లివింగ్ ఫోర్స్ ఇన్ ది క్షేత్ర ఆర్ ది హ్యూమన్ బాడీ.
0: పరాశక్తి అనగా సమస్తి శక్తి. పరాశక్తి
1: పరాశక్తి ఈజ్ ద టోటాలిటీ ఆఫ్ పవర్.
0: అపరాశక్తి అనగా వ్యష్టి శక్తి. అపరాశక్తి
1: అపరాశక్తి ఈజ్ ది ఇండివిజువలైజ్డ్ శక్తి.
0: కనుక అపరాశక్తి అనేటువంటి దానిని ఏ విధంగా మనం పిలుస్తుంటున్నామంటే ఇది కేవలము ఆత్మశక్తి లేక జీవశక్తి అని పిలుస్తున్నాం.
1: అపరాశక్తి హెస్ ఆల్సో బీన్ కాల్డ్ బై అస్ యాజ్ కన్ఫైన్డ్ టు ఎ జీవ, జీవశక్తి ఆర్ ద ఆత్మశక్తి.
0: ఇంకా అవిద్యాశక్తి.
1: ది థర్డ్ వన్ ఈజ్ అవిద్యాశక్తి.
0: అవిద్యాశక్తి అనగా కేవలము ఈ మానవత్వం అనేటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క పరిచారములు ఎందు, పరిసరములు ఎందు, కొన్ని పనుల ఎందు తన యొక్క వ్యష్టి ఆశలను పురస్కరించుకుని వాంఛతో అనగా మాయా సంబంధమైనటువంటి యొక్క వాంఛలతో కూడినటువంటిది.
1: అవిద్యాశక్తి ఈజ్ రిలేటెడ్ టు ఇల్యూషన్ ఆర్ మాయా బై విచ్ మ్యాన్ గెట్స్ ది స్ట్రెంగ్త్ టు ఇన్వాల్వ్ హిమ్సెల్ఫ్ ఇన్ మ్యాటర్స్ రిలేటింగ్ టు హ్యూమన్ లైఫ్.
0: అనగా దీనిని మనం ఏ రీతిగా మనం పోల్చుకోవచ్చు అంటే అహం దేహాస్మి అనిత్యమై కర్మాచరణ యందు కర్తవ్యాన్ని కాలమునందు అంకితం గావించుకునేటువంటి ఈ క్రియాశక్తియే ఈ యొక్క అవిద్యాశక్తి.
1: ది కెపాసిటీ ఆర్ ది శక్తి టు డూ వర్క్ ఇన్ ది బిలీఫ్ ఇన్ ది ఇల్యూషన్ దట్ యు ఆర్ ది హ్యూమన్ బాడీ అండ్ దట్ హ్యూమన్ బాడీ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు సర్వ్. దిస్ ఈస్ అవిద్యాశక్తి.
0: అపరాశక్తి అనేటువంటిది అహం జీవాస్మి అనేటువంటి చేరినటువంటిది.
1: అపరాశక్తి కమ్స్ ఫ్రమ్ యువర్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ జీవ అండ్ నాట్ ది బాడీ.
0: పరాశక్తి అనేటువంటిది అహం బ్రహ్మాస్మి అనేటువంటి తత్వం చెందినటువంటి.
1: పరాశక్తి రిలేట్స్ టు ది ఆస్పెక్ట్ వేర్ యు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ బ్రహ్మన్.
0: అహం దేహాస్మి అనేటువంటిది ఒకటి, అహం జీవాస్మి అనేటువంటిది ఒకటి, అహం బ్రహ్మాస్మి అనేటువంటిది మరొకటి.
1: దీస్ త్రీ శక్తిస్ కెన్ బి కేటగరైజ్డ్ యాజ్ అహం దేహాస్మి, అహం జీవాస్మి, అహం బ్రహ్మాస్మి, ది బాడీ అండ్ ది మైండ్ అండ్ ది బ్రహ్మన్.
0: కనుక నీటి బుడగ వంటి ఈ దేహ నిమిత్తమై ఆచరించి ఈ లౌకిక జీవితములందు సుఖ సంతోషముల భోగ భాగ్యములను అనుభవించాలని ఆశించి చేసేటువంటి కర్మల యొక్క పరిణామమే ఈ యొక్క అవిద్యాశక్తి యొక్క పరిణామం.
1: ఆల్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ ఫీలింగ్ హూ యూఆర్ ఎ వాటర్ బబుల్ దట్ యూ ఆర్ ది బాడీ అండ్ దట్ ది బాడీ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ది కంఫర్ట్స్ దట్ యు గివ్ టు యువర్ బాడీ ఇన్ దట్ ఇల్యూషన్ కమ్స్ ఫ్రమ్ ది అవిద్యాశక్తి.
0: కనుకనే పరాశక్తిని జ్ఞానశక్తి అని చూచాము.
1: పరాశక్తి హ్యాస్ ఆల్సో బిన్ కాల్డ్ ది జ్ఞానశక్తి.
0: అపరాశక్తిని బలశక్తి అన్నారు.
1: అపరాశక్తి ఇస్ బలశక్తి.
0: ఇంకా అవిద్యాశక్తిని క్రియాశక్తి అన్నారు.
1: అవిద్యాశక్తి కెన్ బి కాల్డ్ క్రియాశక్తి.
0: జ్ఞానశక్తి, బలశక్తి, క్రియాశక్తి మూడింటికి కర్తలు ఎవరు?
1: దీస్ త్రీ కేటగిరీస్ జ్ఞానశక్తి, బలశక్తి, క్రియాశక్తి. హూ ఇస్ ది హూ ఇస్ ది సబ్జెక్ట్ ఫర్ ఆల్ దీస్ త్రీ?
0: జ్ఞానం ఉండినప్పుడే బలము ఏర్పడుతుంది.
1: వెన్ దేర్ ఇస్ జ్ఞాన ఆర్ విజ్డమ్ యూ కెన్ గెట్ ఫిజికల్ స్ట్రెంగ్త్.
0: బలము ఉండినప్పుడే క్రియను ఆచరిస్తాం.
1: వెన్ దేర్ ఇస్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఆర్ బల యూ కెన్ డూ ఎ వర్క్.
0: కనుక ఈ మూడింటికి ఏది ప్రధానమైనటువంటిది? జ్ఞానమే ప్రధానం.
1: ఇన్ ఆల్ దీస్ త్రీ వాట్ ఈస్ ది వెరీ బేస్ అండ్ దట్ ఇస్ జ్ఞాన.
0: ఇట్టి జ్ఞానమును మనం అనుభవించినప్పుడు, పొందినప్పుడు లేక ప్రాప్తించినప్పుడు నానా దేవతు కైవల్యం. అదే మన యొక్క జీవితం యొక్క పరమాశయము, అదే పరమావధి, అదే మన ధ్యేయము.
1: When you reach this stage of wisdom or jnana, then we can say you have reached the destination of your life. That is the end to which you have to go.
0: కనుకని దైవత్వమనేటువంటి యొక్క జ్ఞానము కాని లేక జీవతత్వం అనేటువంటి యొక్క బలము కాని క్రియాశక్తి యొక్క తత్వమైన అవిద్య చేష్టలు కాని అన్ని మానవుని యందు త్రిపుటి స్వరూపాన్ని ధరించి ఉంటుండాలి.
1: Whether it is the strength which comes from wisdom and divinity, or whether it is the strength comes to you as an individual, jiva, bala or physical strength, or the desire to do work with your body, all these three are in a human being
0: కనుకనే,
1: together.
0: త్రిగుణ స్వరూపుడు త్రిగుణాత్మకమైనటువంటి తత్వము త్రికాలాతీతమైనటువంటి యొక్క దైవత్వము ఈ మూడింటికి మూల స్థానము మానవుని యొక్క దేహమే.
1: That is why this triplet of aspects of Atma and body and mind have all been called the basis is the human being.
0: Devudanaga veru desamandunu ledu, devudanaga tanadu desamandi.
1: God does not exist as a separate entity outside you. God exists in you, in your body.
0: Papamanaga veru paradesamun ledu, taanu cheyu panula tagiliyundu.
1: Sin is not something which is outside you in the rest of the world. Sin is closely connected with the work that you do.
0: పుణ్యము కాని పాపము కాని మన యొక్క భావకర్మల ద్వారానే ఏర్పడుతున్నది కాని ప్రత్యేకించి ఒక దైవానుగ్రహం చేతనో దైవ ఆగ్రహం చేతనో ఏర్పడినటువంటివి కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించడం అత్యవసరం. నిత్య అనిత్య విషయ పరిశీలనే జ్ఞానము.
1: The ability to discriminate between permanent and impermanent.
0: ఏది నిత్యము ఏది అసత్యము అనేటువంటి యొక్క దీనిని నిర్ణయించేటువంటి వారెవరు?
1: What is permanent? What is impermanent? Who is it that has to decide?
0: నీ యొక్క అంతర్భావమే దీనికి ప్రధానమైన సాక్ష్యం.
1: Your internal consciousness is the main witness for this.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: There is a small example.
0: మనసు యొక్క వేగము మహా తీవ్రంగా ప్రయాణం చేస్తుంటాడు.
1: Mind is able to travel with a very large speed.
0: ఇది ప్రదేశము చెంతకు పోచున్నదా లేక ప్రదేశాన్ని ఇక్కడికి తెప్పిస్తుందా అనేటువంటి విషయాలను చేయాలి.
1: We can ask the question, when the mind travels, is the mind going to the place where it goes or is the mind bringing that destination to itself?
0: నిజముగా విచారణ చేస్తే మనసు ఆ ప్రదేశము దగ్గరికి పోవటం లేదు, ఆ ప్రదేశాన్ని ఇక్కడికి తెప్పిస్తుండాలి.
1: If you look at this carefully and in depth, the mind is not going to that place, the mind is making that place come to it.
0: మనము మనసు ప్రయాణం చేస్తుండాలి అని భావిస్తున్నాము, ఇది చాలా పొరపాటు.
1: We think that the mind is traveling, but this is wrong.
0: మీరు బెంగళూరులో కారులో బయలుదేరి ప్రయాణమై వస్తున్నారు.
1: You start in a car in Bangalore and you make the journey.
0: గోకులము దగ్గరికి వచ్చేటప్పటికి పుట్టపర్తి దగ్గరకు వచ్చింది అనుకుంటున్నాము.
1: When you near Gokulam, you tell yourself, Puttaparthi has come very close to you.
0: Puttaparthi nee daggariki raaledu, neeve Puttaparthi daggariki vachavu.
1: Puttaparthi has not come close to you. You have come close to Puttaparthi.
0: Prayanam chesindetvantidi kevalamu oka jadamainatvanti yokka vastuvule prayanam chestu vastunnayi kaani manasu chaala vegamto pothundadani anukuntunnam. Ee yokka bhavanni manam kontha varakunu maarpu chesukovali.
1: What is traveling and moving here are the lifeless items, but we think that the mind is traveling.
0: పదార్థముల పైన ఉండినటువంటి వాంఛల చేత నిరంతరము పదార్థాన్ని మనం సమీపానికి తెప్పించుకుంటున్నాం.
1: Because of our desire for various material things, at all times we are bringing those
0: పదార్థముల యొక్క వాంఛనే మనం కొంతవరకు అరికట్టడానికి ప్రయత్నం చేస్తే ఆ పదార్థములు ఈ మనసును సమీపించవు.
1: If we can control to some extent our desire for materials, those matter will not come to our mind.
0: దీనిని ఆధారం చేసుకుని వేదాంతము మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అన్నాడు. మనసే ఈ బంధమునకు మనసే ఈ మోక్షమునకు మూల కారణం అన్నారు.
1: It is in this context that the Vedanta has said that your mind alone is responsible for your bondage.
0: ఈ మనసు నిరంతరం కూడా నువ్వు మనస్సు అనగా ఏమిటి?
1: This mind which we talk of, what is it?
0: మననము చేసేటువంటిదే మనస్సు.
1: That which thinks is the mind.
0: సంకల్ప వికల్పాత్మకం మనః అన్నది శాస్త్రం.
1: The mind has been defined as the conglomeration of desires and sankalpas.
0: ఈ సంకల్ప వికల్పాలు దేని వల్ల కలుగుతుంది?
1: How, what gives rise to these సంకల్పాలు?
0: ఏ పదార్థం పైనను ఏ విషయం పైనను ఏ వ్యక్తి పైనను మనకు అమితమైనటువంటి యొక్క వాంఛలు ఉండటం చేతనే ఆ వాంఛనను ఒక స్వరూపకంగా నిరూపిస్తూ ఈ మనస్సు సమీపిస్తూ ఉంటున్నాయి.
1: ఇట్ ఈస్ అవర్ ఇంటెన్స్ లైక్ అండ్ అటాచ్మెంట్ టు ఐదర్ సమ్ పర్సన్ ఆర్ టు సమ్ మ్యాటర్ దట్ దిస్ మైండ్ గివ్స్ ఇట్ ఎ ఫార్మ్ అండ్ అపియర్స్ టు బ్రింగ్ గో క్లోజ్ టు ఇట్.
0: కనుకనే మనస్సును ఇట్టి పదార్థముల పైనను విషయముల పైన వ్యక్తుల పైన పోనివ్వకుండా చేసే నిమిత్తమై ధ్యానము అనేటువంటి ఒక దైవం వైపు మరల్చే నిమిత్తము ఈ విధమైనటువంటి యొక్క మార్గము ఏర్పరుస్తూ వచ్చారు.
1: ఇన్ ఆర్డర్ దట్ యువర్ మైండ్ డస్ నాట్ గెట్ అటాచ్డ్ టు ఎన్ ఇండివిజువల్ ఆర్ టు ఎ మెటీరియల్ థింగ్, ధ్యాన ఆర్ గాడ్ హ్యాస్ బీన్ గివెన్ టు యూ యాజ్ అ సాధన టు టర్న్ యువర్ మైండ్.
0: ధ్యాన మార్గమును బోధించేటువంటి వారు అనేకంగా ఈనాడు తయారవుతూ వస్తున్నారు.
1: దోస్ హూ టీచ్ దిస్ పాత్ ఆఫ్ ధ్యాన ఆర్ మెడిటేషన్ దే ఆర్ మెనీ టుడే ఇన్ ది వరల్డ్.
0: కానీ ఆ ధ్యానమును నేర్పించేటువంటి వారు కానీ, ధ్యానమును ప్రబోధించేటువంటి వారు కానీ, ధ్యానమును ప్రదర్శించేటువంటి వారు కానీ ఎలాంటి శక్తి సామర్థ్యములు కలిగి ఉంటుండాలి?
1: But these people who either teach jhana or practice jhana or demonstrate jhana, what kind of strength should they have?
0: Nimita vidhi ani okate untundadi.
1: There is what is called a regulation which has been established.
0: Apara vidhi ani rendu untundadi.
1: The second regulation is apara vidhi.
0: Paripurna vidhi ani moodu untundadi.
1: The third state is paripurna vidhi.
0: Ee apara vidhi aneetundi emiti?
1: What is the meaning of the apara vidhi?
0: ఈ అపార విధిని ప్రబోధించేటువంటి వారు మహా ఉత్తములుగా ఉంటుండాలి.
1: Those who teach this method of apara vidhi must be very good people.
0: ఏది ప్రధానమైనటువంటి విషయమో, ఎట్టి కర్మలు మానవుడు ఆచరించాలో దానిని తప్ప అన్య మార్గంలో ఆ వ్యక్తిని ప్రవేశింప చేయకూడదు.
1: Those the individual should not be allowed to enter any other path except the most important one and except that is most suitable for that purpose.
0: Jeevitam yokka parama rahasyanni gurtinchi andulo anubhavinchi aanandinchi anyulaku bodhinchetunte vyaktiga untundali.
1: These individuals must be such that they have complete recognition of the secret of life and that they have understood it and lived in that.
0: Idi పవిత్రమైనటువంటి యొక్క శాస్త్ర బోధగా ఉంటుండాలి.
1: దిస్ ఈస్ ది సీక్రెట్ టీచింగ్ ఆఫ్ ది శాస్త్రస్.
0: అనగా మానవుడు చేయవలసినటువంటి విధులు ఏమిటి?
1: విచ్ మీన్స్ వాట్ ఈస్ ది టైప్ ఆఫ్ లైఫ్ విచ్ మ్యాన్ హ్యాస్ టు లీడ్.
0: విసర్జించవలసినటువంటి విధులు ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ దట్ హ్యాస్ టు గివ్ అప్.
0: ఈ రెండింటినీ కూడా కొంత విమర్శించి, విసర్జించవలసినటువంటి విషయమును విసర్జింపజేసి, పొందవలసినటువంటి ప్రాప్తిని అందింపజేసేటువంటి దీనినే నియమ విధి అని చెప్తూ వచ్చారు.
1: To some extent, discuss these things and recognize what is it that man has to give up and what is it that man has to accept and to prescribe them, this is called the niyama vidhi.
0: Paripurna vidhi anaga okka pani cheppite aa paniki aneka rakamulainatundi panulu kuda nu cheyavalasi untundadi.
1: Paripurna vidhi may be explained by saying if you are given a task, the fulfillment of that task will require doing many other ancillary things as well.
0: Oka chinna udaharanam,
1: a small example.
0: భోజనం తయారైంది అంటే ఏమి దీని అర్థం?
1: ఇఫ్ ఇట్ ఇస్ సెడ్ దట్ యువర్ మీల్ ఈస్ రెడీ, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్?
0: అనగా కాలహరణము చేయక కాళ్ళు చేతులు కడుక్కొని వంట రూమ్ లో వచ్చి కూర్చోమని దీని యొక్క అర్థం.
1: ది మీనింగ్ ఆఫ్ ఇట్ ఈస్ విదౌట్ వేస్టింగ్ టైమ్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ టేకింగ్ ది ఫుడ్, వాష్ యువర్ హ్యాండ్స్ అండ్ కమ్ టు ది డైనింగ్ రూమ్.
0: ఇంతే కాకుండా మనం ఇంకా కొన్ని రకమైనటువంటి ఉదాహరణలు ఎన్నో తీసుకోవచ్చు.
1: Not only this, we can give several examples to explain.
0: ఈనాడు ఒక టీ పార్టీ పెట్టాలని సంకల్పించుకున్నాం.
1: Today we want to arrange a tea party.
0: కానీ టీ పార్టీ అనుకున్నంత మాత్రం చేత టీ పార్టీ జరగదు. దీనికి అనేక సామగ్రిని ప్రోగు చేసుకోవాలి.
1: Just by wanting to organize a tea party you cannot have it.
0: You will need ప్రోగు చేసుకున్నటువంటి సామగ్రితో అనేక రకమైనటువంటి క్రియాకలాపాలను సర్కొల్లాలి.
1: You have to collect so many ancillaries which are required for the tea party.
0: ఇవన్ని చేసిన తర్వాత కప్పు సాసరు టేబుల్ అన్ని స్పూన్లు అన్ని తయారు చేసుకోవాలి.
1: After collecting all these ingredients you have to prepare your table, your cups, your
0: ఈ రకమైనటువంటి యొక్క అనేక కర్మలతో కూడినటువంటిదే ఈ లక్ష్యమైనటువంటి ఒక కర్మ.
1: This final objective of a tea party is something which is a conglomeration of all these ancillary tasks.
0: అన్నము తినాలనుకున్న తక్షణమే ఆహారము మన టేబుల్ పైకి రాదు.
1: If you want to take your meal, immediately food is not going to come to your table.
0: దీనికి అనేక కర్మలు ఆచరిస్తూ అనేక పదార్థములు ప్రోగు చేసుకుని మనము దానిని ఏ రీతిగా పరిపక్వానికి తెప్పించుకోవాలనేటువంటి క్రియను ఆచరించి ఈ విధమైనటువంటి క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఈ బలశక్తి మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటిదే పూర్ణ నియమము అని చెప్పుకుంటూ వచ్చారు.
1: Many things have to be collected, they have all to be put together, cooked and prepared, and all the necessary work has to be done before you can have your meal. In this manner, the kriya shakti and the jnana shakti, all that has to be put together. This is the final name for the shakti which we are describing.
0: ఈ ఆహారము చేసేటువంటిది క్రియాశక్తి.
1: ది వర్క్ దట్ యు డూ ఇన్ ప్రిపేరింగ్ ది ఫుడ్ కెన్ బి కాల్డ్ క్రియాశక్తి.
0: ఈ చేయబడించేటువంటి యొక్క దేహశక్తి ఇది బలశక్తి.
1: ది ఎబిలిటీ టు డూ ఆల్ దట్ వర్క్ బై యువర్ బాడీ కెన్ బి కాల్డ్ ది బలశక్తి.
0: ఏ విధంగా కాఫీ చేయాలి అనేటువంటి విచారణ చేసేటువంటిది జ్ఞానశక్తి.
1: ఇన్ వాట్ మేనర్ కెన్ వి అచీవ్ దిస్ డెస్టినేషన్ ఈస్ కాల్డ్ జ్ఞానశక్తి.
0: కనుక జ్ఞానశక్తి, బలశక్తి, క్రియాశక్తి మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క తత్వమే పూర్ణ విధి అని.
1: ది కాంబినేషన్ ఆఫ్ జ్ఞానశక్తి, క్రియాశక్తి అండ్ బలశక్తి విల్ బి డిస్క్రైబ్ యాజ్ పూర్ణ విధి.
0: ఈ పూర్ణ విధి యందు పూర్ణుడై ఉంటుండాలి.
1: ఇన్ దిస్ పూర్ణ విధి వన్ హ్యాస్ టు హ్యావ్ నో డిఫెక్ట్, వన్ హ్యాస్ టు బి
0: దీనిని పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్పూర్ణముదచ్యతే అన్నాడు.
1: This has been described by saying purnamadam purnamidam, that is complete and total, this is complete and
0: purnam nunchi purnam teeste migilinadi purname teesinadi purname.
1: From an infinite totality if you remove another infinite totality what remains?
0: Paryayamulu udaharanalu cheppanu.
1: Many times I have given you an example for this.
0: Manam oka kottuku poi oka manuvu bellam teeskunnam.
1: We go to a shop and we take a mound of jaggery.
0: ఈ మణువు బెల్లము ఇంత పెద్ద ముద్దగా ఉంటుండాలి.
1: దిస్ మౌండ్ ఆఫ్ జాగరీ ఈజ్ ఎ హ్యూజ్ బ్లాక్.
0: ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళాము, అందులో ఏదో చిన్న కొంచెం ముక్క తీసేసాము, కాఫీలో వేసాము, కాఫీ చేసుకున్నాము.
1: వీ టేక్ దిస్ మౌండ్ ఆఫ్ జాగరీ హోమ్ అండ్ టేక్ ఎ స్మాల్ బిట్ అవుట్ ఆఫ్ ఇట్ పుట్ ఇట్ ఇన్ కాఫీ.
0: అయితే ఇంత ముద్ద నుంచి అంత ముక్క తీసినంత మాత్రం ఈ టీపు తగ్గిపోలేదు.
1: Because we have taken a small bit from this total rock.
0: ముద్ద యొక్క ప్రమాణం తగ్గింది కానీ దీని యొక్క మాధుర్యం యొక్క రుచి యొక్క బలము ఏమాత్రము తగ్గలేదు.
1: ది క్వాంటిటీ ఆఫ్ జాగరీ హెస్ కమ్ డౌన్ బట్ ది క్వాలిటీ ఆఫ్ స్వీట్నెస్ హెస్ నాట్ బిన్ డిక్రీస్డ్.
0: ఈ ముక్కలో ఏ విధమైనటువంటి తీపు ఉన్నదో ఆ ముద్దలో కూడా అదే తీపు ఉంటుంది.
1: ది సేమ్ స్వీట్నెస్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ దిస్ బిట్ ఆఫ్ జాగరీ ఈజ్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ది బిగ్ రాక్.
0: ఈ ముద్ద ముక్కలో ఏ తీపు ఉంటుందో కాఫీలో కూడా అదే తీపు ఉంటుంది.
1: ది సేమ్ స్వీట్నెస్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది బిగ్ రాక్ అండ్ ది స్మాల్ బిట్ ఈస్
0: కనుకనే ఈ గుణం అనేటువంటి తీపి యొక్క గుణము సర్వత్రా పూర్ణంగానే ఉంటుంది.
1: This quality of sweetness is totality in the beginning and totality in the end also.
0: దీనిని పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్పూర్ణముదచ్యతి.
1: This is what is meant
0: అది పూర్ణమే ఇది పూర్ణమే అది పూర్ణమే.
1: That is total and infinite, this is total and infinite, and what remains?
0: ఈ పూర్ణత్వం ఎక్కడ ఉంచి వస్తుందంటే క్వాలిటీలో ఉంటుంటది కానీ క్వాంటిటీలో కాదు.
1: This totality, where does it exist? It is in quality and not in quantity.
0: కనుక మానవుని యొక్క క్వాలిటీ ఏమిటి? పూర్ణమత పూర్ణమిదం వాట్ స్థితం అది ఇది రెండు కూడా పూర్ణమి.
1: వాట్ ఈస్ మ్యాన్స్ క్వాలిటీ? దాట్ ఈస్ ఇన్ఫినిట్, దిస్ ఈస్ ఇన్ఫినిట్, బోత్ ఆర్ ఇన్ఫినిట్.
0: కనుక పరిపూర్ణుడు కావాలి అనేటువంటి యొక్క ప్రబోధన సలిపేటువంటి గురువులే పరిపూర్ణ విధులు అనుకుంటూ వచ్చాం.
1: So when we say that man has to become a total personality, we mean that the guru is the only total personality.
0: మానవుని యొక్క పరిపూర్ణత్వం ఎప్పుడు?
1: When does man become total?
0: మరణించిన తర్వాత పరిపూర్ణతమా? కాదు కాదు.
1: We do not become total after death.
0: జీవితమునందే పరిపూర్ణుడు కావాలి.
1: One has to attain this totality only during
0: సజీవులయందే పరిపూర్ణం నిలబెట్టాలి.
1: One should exhibit this
0: గుర్తించాలి.
1: Totality. One should recognize this in living people.
0: పరిపూర్ణతను మనం వరించాలి.
1: We should accept totality.
0: పరిపూర్ణతను మనం భ్రమించాలి.
1: We should also think of it.
0: పరిపూర్ణములో నివసించాలి.
1: We should live in that.
0: పరిపూర్ణులు కావాలి.
1: We must become total.
0: పరిపూర్ణ ప్రేమ యందే పరిపూర్ణత్వం ఉంటుండాలి.
1: It is only in the totality of love.
0: ప్రేమ ఎక్కడ ఉండునో అక్కడ ద్వేషం ఉండుటకు వీలు కాదు.
1: Where there is love, there cannot be hatred.
0: కనుకని ప్రేమను మనం పెంచుకునే నిమిత్తమై పవిత్రమైనటువంటి యొక్క ఈ పారమార్థిక మార్గం నందు మనం ప్రవేశించాలని సత్యాన్ని గుర్తించాలి.
1: ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ దిస్ టోటల్ లవ్ వీ హావ్ టు ఎంటర్ దిస్ పాత్ ఆఫ్ స్పిరిచువాలిటీ. వీ షుడ్
0: ఈనాటి సాధకుని యొక్క పరిపూర్ణత్వం కానీ ప్రసన్నత్వం కానీ ప్రేమలు కానీ ఎంతవరకు ఉంటుంటాయంటే ధ్యాన రూమ్ లో కూర్చున్నంత వరకు ఫోటో కోసం పెట్టినట్టుగా నగుముఖము పెట్టుకుని ఉంటుంటాం. కేవలం ఈ ప్రదర్శనల కోసం వచ్చేటువంటి యొక్క ఇది కాదు, మనం ప్రసన్నతలు కాదు. ఒక జానము రూమ్ లో ఉండినంత వరకే మనం ప్రసన్నులు కాదు. జపములు చేసినంత వరకే మనం ప్రసన్నులు కాదు. సర్వదా సర్వకాలేషు సర్వత్రా ప్రసన్నత, ఎక్కడ చూసినా కూడా నువ్వు ప్రసన్నులై ఉంటుండాలి. జానం చేసే సమయంలో చక్కగా ప్రసన్నులుగా ఉంటుంది, బయటికి వచ్చి నౌకరుల పైన భార్య పైన ఇంకోరు పైన ఇంకోరు పైన కోపం చేస్తుంటుంటే నీ ధ్యానం ఎంతవరకు? మార్నింగు పొద్దున్నే లేచిన తక్షణమే యోగము, మధ్యాహ్నము సంపూర్ణంగా భోగము, రాత్రికి రోగము. మూడు కాలములు ఎందు మూడు రూపాన్ని ధరిస్తే మనకి ఇంక త్యాగం ఎట్టవుతుంది? మూడు కాలములు ఎందుకు కూడాను త్యాగి కావాలి, మూడు కాలములు ఎందుకు కూడాను యోగి కావాలి. ఓ
1: ది కైండ్ ఆఫ్ టోటల్ లవ్ దట్ వీ సీ టుడే ఈజ్ సీన్ ఓన్లీ ఇన్ ధ్యాన. వెన్ ఎ మ్యాన్ సిట్స్ ఇన్ ధ్యాన హీ స్మైల్స్ యాజ్ ఇఫ్ హీ ఈజ్ పోజింగ్ ఫర్ ఎ ఫోటోగ్రాఫ్. As soon as he comes out of the jhana, he becomes very angry, either with his servants or with his wife, and all his smile has disappeared altogether. The kind of jhana and the smile which we should have should be at all times and under all circumstances, one should smile, one should show love and not give place to hatred at all.
0: Divyatma Swarupulara, ee naadi aastikattvam anta kudanu vyapara ranganga kudanu కొంతవరకు నువ్వు తేలిపోతుంటున్నాడు.
1: దివ్యాత్మ స్వరూపస్ టుడే ది ఫెయిత్ అండ్ బిలీఫ్ హ్యావ్ ఆల్సో బికమ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ బిజినెస్.
0: దైవత్వం అనేటువంటి దాన్ని ఏమాత్రం కూడా నువ్వు గుర్తించుకోకుండా ప్రార్థన సల్పుతున్నారు.
1: Without recognizing God and divinity in any manner, they are performing prayer.
0: తాను దైవము స్థాయికి చేరాలి కానీ దైవాన్ని తన స్థాయికి చిప్పించుకోకూడదు.
1: Man should reach the heights of God, but God should not be pulled down to the level of man.
0: ఏ పవిత్ర క్షేత్రమును దర్శించినప్పటికీ అక్కడ ఏదో తన యొక్క వ్యాపారాన్ని ప్రారంభిస్తూ ఉంటుంటాడు.
1: Whatever pilgrim center one may go to, there also the pilgrim is only entering some kind of business.
0: ఈ వ్యాపారం ఎటువంటిది?
1: What kind of business is this?
0: ఇవి నిజంగా సహజంగా ప్రతి మానవుడు కూడా నువ్వు గుర్తించవలసినటువంటి విషయం.
1: These are things which every human being should recognize.
0: తిరుపతికి పోతుంటాం.
1: We go to Tirupati.
0: Rameswaram potuntam.
1: We go to Rameswaram.
0: Badriki potuntam.
1: Go to Badri.
0: Amarnathiki potuntam.
1: We go to
0: Kedarnathiki potuntam. Potuntam potuntam dabbunu kharchu pettukoni ee kharchaina dabbanta kuda nu tirigi bhagavantun daggu nunchi teppinchukotaani prayatnam chestuntam.
1: We go to Kedarnath, Badrinath. We spend a lot of money and go on traveling, and we make every attempt to recover all the money we have spent on traveling.
0: Hey Srinivasa, నాకు ఈ కష్టాలు తీరి లాటరీలో టికెట్ ఫస్ట్ క్లాస్ నాకు వచ్చి అనేక విధమైనటువంటి వస్తుందంటే నేను తిరిగి వచ్చే వారమే నీకు వచ్చి నా తల వెంట్రుకలు అందిస్తాను అంటుంటాడు. ఉచ్చమైన బొచ్చునిచ్చి ఉచ్చమైన కోరికలు కోరుతుంటారు ఈనాడు.
1: We pray to the Lord, oh Srinivasa, I should get back the money I have spent. If in the next week, in the lottery, I will gain a substantial amount of money, I will return to you and I will give my hair as an offering.
0: Nijamuga daivatvanne gina gurtinchinatundi vaadaithe ilanti korakalu kodataniki poonukuntada?
1: Offering such mean hair, we want to get back wealth from God. Truly, if one understands God, will he make such mean desires?
0: Nijamuga ittivaru daivani kudanu daga chestunnaru.
1: Such people truly are deceiving the God.
0: దైవం నీ వెంట్రుకలు కోరుతున్నాడా, లేక నీ ముడుపులను ఆశిస్తున్నాడా, లేక నీ ఆస్తిపాస్తులను ఆశిస్తున్నాడా? లేదు లేదు.
1: Is God wanting to get your hair? Is God wanting to get your offering? Is God wanting to get your wealth? No.
0: దైవము నిరంతరము కూడాను నిర్మలమైన నిశ్చలమైన నీ ప్రేమను ఆశిస్తున్నాడు.
1: God has always been wanting always to get your unwavering and pure love.
0: అట్టి ప్రేమ స్వరూపుడైనటువంటి దైవమును ఈ విధమైనటువంటి వ్యాపారంలో దించి తాను కూడాను తన పెడమార్గమును పట్టి తన యొక్క గమ్యం ఏమిటో మర్చిపోవటానికి ప్రయత్నిస్తున్నాడు.
1: బై డ్రాగింగ్ గాడ్ హూ ఇస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ ఇన్ టు సచ్ బిజినెస్ ట్రాన్సాక్షన్ హీ ఈజ్ ఆల్సో ఫర్గెటింగ్ హిమ్సెల్ఫ్ అండ్ టేకింగ్ ది రాంగ్ పాత్.
0: అనేక మంది 199 మంది ఈ కోవకే చెంది ఉంటున్నారు.
1: 99 out of 100 పీపుల్ బిలాంగ్ టు దిస్ కేటగిరీ.
0: ఏదో ఒక ఫలమును ఆశించే భగవంతుని ప్రార్థిస్తున్నారు.
1: They pray to God only because they want to get some benefit.
0: ఈ ఫలమును ఆశించి వస్తువులను ఆశించి ఫలం క్రియాఫలమును కోరి ప్రార్థన చేసేటువంటి వారు భగవద్ భక్తులు అవుతారా?
1: Desiring material benefit and praying to God, will they be devotees of God?
0: ఇది వస్తు భక్తులుగా ఉంటున్నారు.
1: They will only be devotees of the material.
0: పదార్థములకు భక్తులుగా మారిపోతున్నారు.
1: They become devotees of matter.
0: నిజమైనటువంటి భక్తులు భగవంతుణ్ణి మాత్రమే కోరాలి.
1: True devotees will want to get only God.
0: నీవే తప్ప ఇతప్పరం వెరుగ మన్నింపందగు దీనిని రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అని ఆనాడు కరిరాజు కూడాను కోరాడు.
1: That day the king of the elephants said, I know no other path except the divine path. Come and save me. I have no other path.
0: ఎప్పుడు ఈ ప్రార్థన చేశాడు? తన భుజబలం ఉండినంత వరకు కూడాను కోరాడారు కరిమకరి.
1: When did he offer this prayer? So long as he had his own physical strength, he went on struggling with the crocodile.
0: క్రియా శక్తితో పోరాడాడు, దేహ బలముతో పోరాడాడు. ఈ రెండు బలములు పోయేటప్పటికి జ్ఞాన బలము ప్రవేశించింది.
1: When the kriyasakti and the bala, physical strength has all disappeared and vanished, then wisdom dawned on that elephant.
0: Anade, ee gajaraju, divyattamainatuvanti yokka daivatvanni kodanu darshistu vachadu.
1: That day, the elephant king had the vision of divinity.
0: కనుక మనం చేసేదన్ని పూజలు అన్ని వ్రతములు అన్ని ధ్యానములు దైవాన్ని పొందే నిమిత్తమై ఉంటుండాలి, కానీ పదార్థాలు పొందేటువంటి నిమిత్తమై ఉంటుండకూడదు.
1: ఆల్ ది పూజాస్ అండ్ ఆల్ ది ధ్యాన విచ్ వి హావ్ వి షుడ్ ప్రే టు రీచ్ గాడ్ బట్ నాట్ టు గెట్ మెటీరియల్ బెనిఫిట్.
0: కనుకనే ప్రహ్లాద వికుడును అదే చెప్పాడు, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీదము చెప్పడి గురుడు గురుడు, తండ్రి హరి చేయరుమనేడి తండ్రి తండ్రి అన్నాడు.
1: That is why Prahlada has also said, what describes God is the real description, and the father who tells you to reach God is the real father, the guru who teaches you wisdom is the real guru.
0: Kanukani manamu bhakti bhakti ani bhajanalu chestunnamu, dhyanamulu chestunnamu, japamalalu tripputunnamu, yogamulo kucchuntunnamu, ivanni kudunu kevalamu tananu ponde nimittamaye chesetunte yokka prakriyalu anetunte satyanni manamu drudamga visvasinchali.
1: In the name of devotion, we participate in bhajans, we participate in japa, we participate in yaga. We should clearly and strongly understand that these are only ways and paths to reach God. And
0: bhava, raga, taadamulu sammilitamai povali daivattamulo.
1: In divinity, bhava, raga, taala, that is the thought, the tune and the timing, they should all coincide.
0: Trimurti swarupamani kudanu nirupinchaju.
1: This has also been described as the form of the Trimurti.
0: త్రిమూర్తి అనగా ఏమిటి? మూడు తలలకు ఉన్నటువంటి వాడు గాని బ్రహ్మ విష్ణు మహేశ్వరులని మనం భావిస్తున్నాం కాదు. విష్ణు అనగా సర్వవ్యాపకత్వం అనేటువంటి జ్ఞానశక్తి.
1: వి థింక్ బై ది వర్డ్ త్రిమూర్తి దట్ దేర్ ఇస్ సమ్ ఫామ్ విచ్ హస్ గాట్ త్రీ హెడ్స్. దట్ ఈస్ నాట్ సో. దిస్ కన్సిస్ట్ ఆఫ్ ది ఆమ్నిప్రెసెన్స్.
0: భావమును సృష్టించేటువంటి యొక్క క్రియాశక్తియే బ్రహ్మ.
1: ది క్రియాశక్తి విచ్ క్రియేట్స్ ది థాట్ దట్ ఈస్ బ్రహ్మ.
0: సంపూర్ణమైనటువంటి దేహబలం అందించేటువంటి యొక్క ఈశ్వరత్వమే బలశక్తి.
1: దట్ విచ్ గివ్స్ యూ ది టోటల్ ఫిజికల్ స్ట్రెంగ్త్.
0: కనుకనే నీ జ్ఞానశక్తి బలశక్తి క్రియాశక్తిని మూడింటిని ఏకం చేసి నీవు ప్రార్థన సల్పాలి.
1: దట్ ఈస్ వై యువర్ ప్రేయర్స్ అండ్ యువర్ ధ్యాన షుడ్ కన్సిస్ట్ ఆఫ్ హార్మోనైజింగ్ యువర్ త్రీ ఆస్పెక్ట్స్, ది జ్ఞానశక్తి, ది క్రియాశక్తి అండ్ బలశక్తి.
0: దీనిని త్రిపుటి, త్రిగుణం, త్రిదడాకారం, త్రినేత్రంచ, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం, శివార్పణం అన్నారు. ఈ త్రిదళం అనేటువంటి యొక్క బిల్వం ఉంటుంటుంది, మూడు ఆకులుగా ఉంటుంటుంది, కానీ తొటము ఒక్కటే.
1: ది హార్మోనైజింగ్ ఆఫ్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, జ్ఞానశక్తి, ది బలశక్తి అండ్ క్రియాశక్తి, దిస్ ఈస్ రిప్రజెంటెడ్ సింబాలికలీ బై ది త్రిదళ. త్రిదళ హ్యావింగ్ వన్ కామన్ స్టెమ్, ఆల్ ది త్రీ షుడ్ బి హార్మోనైజ్డ్ ఇన్ టు వన్.
0: మనము బిల్వపత్రి వేస్తున్నామే కానీ బిల్వపత్రిగా మనం తయారు కావటం లేదు.
1: We are only using this tridala, the bilvapatri, in our puja, but we are not transforming.
0: Trishulani chustunnam gaani trishulam yokka tattvanni artham chesukovatam ledhu.
1: We are seeing the trident, the trishula, but we do not understand its significance.
0: Anaga jnana shakti, bala shakti, kriya shakti moodinti endukodunu okkate aadharamainatundi stambham untundali.
1: The meaning of this is that in the jnana, bala and kriya shakti we should have the same origin and stem.
0: Kanukani ఆధారము ఆధేయము ఈ రెండింటి యొక్క తత్వాన్ని గుర్తించుకుంటుంటే మన యొక్క ధ్యేయమును మనం చెందగలటానికి ఏమాత్రము కూడా సందేహం ఉండదు.
1: ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ది కంటెంట్ అండ్ ది కంటైనర్ దట్ ఈస్ ది బేస్ యాజ్ వెల్ యాజ్ ది కంటెంట్స్ దేర్ విల్ బి నో డిఫికల్టీ వాట్స్ ఎవర్ ఫర్ అస్ టు రీచింగ్ ది గోల్.
0: ఇక్కడ ఆధారం ఏమిటి, ఆధేయం ఏమిటి?
1: What is the content here and what is the container?
0: ఆధారమే లేకపోతే ఆధేయముల యొక్క మార్పే మనకు సంభవించదు.
1: Without the base, the basis cannot change.
0: ఈ వెండినే లేకపోతే ఈ టంబ్లరే రూపం ధరించడానికి వీలు కాదు.
1: ఇఫ్ దేర్ ఇస్ నో బేస్ ఆఫ్ దిస్ సిల్వర్ వీ కెనాట్ గెట్ దిస్ ఫార్మ్ ఆఫ్ ఎ టంబ్లర్.
0: ఈ వెండిని అనేక రకములైనటువంటి యొక్క రూపనామములుగా తీర్చిదిద్దుకోవచ్చు.
1: దిస్ సిల్వర్ కెన్ బి మేడ్ ఇన్ టు డిఫరెంట్ ఫార్మ్స్.
0: కానీ ఆధారమైనటువంటి యొక్క వెండి మాత్రం ఏనాటికి మార్పు చెందదు.
1: దిస్ సిల్వర్ విచ్ ఇస్ ది బేస్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ కెనాట్ చేంజ్.
0: దీనిని ఉపాదాన కారణము అన్నారు వస్తువులను.
1: This has also been represented by saying
0: nimitta karanam annaru daivatvanni.
1: The divinity has been described as the
0: nimitta karaname lekapothe upadhana karanam e matram kudanu manaku labhinchadu.
1: If there is no basis of divinity, it is not possible for us to get this base for
0: divinity. Kadukane ee anninti yokka ekatvanni manamu anubhavinche nimittamai ee pavitramaina marganni avalambinchi chitta shuddhini kaliginchukotaniki prayatninchali.
1: for us to experience the oneness of all these things, we shall have to take this sacred path by which we can cleanse our chitta.
0: Krishna Iyer cheppadu, cost of humanity, there is only one religion, religion of love. There is only one language, language of the heart. There is only one God, is omnipresent.
1: Krishna has said that there is only one religion, that is the religion of love. There is only one caste, that is the caste of humanity. And there is only one God, that is the omnipresent.
0: ఇవన్నీ ఒక్క గమ్యాన్ని చేరడానికి ఒక చిన్న ఉదాహరణ మీరే చూసుకోవచ్చును. ఈస్ట్ నుంచి వచ్చారు, వెస్ట్ నుంచి వచ్చారు, నార్త్ నుంచి వచ్చారు, సౌత్ నుంచి వచ్చారు, ఇతర దేశం నుంచి కూడా వచ్చేసారు. కానీ మార్గములు ఎన్నెన్నో దాటుకుని వచ్చారు. చేరటం మాత్రము పూర్ణచంద్ర హాల్లో అందరూ ఒక్కటిగా చేరారు.
1: We must recognize that these are all the paths to reach the same destination. For instance, people have come from east, from west, from north, from south. They have taken different paths. Although the paths are different, they have all reached the same destination, Purnachandra Auditorium.
0: ఇది నిజమైనటువంటి ఆధ్యాత్మికానికి సరియైనటువంటి మూల సూత్రం.
1: This is the real basis for the spirit of ఆధ్యాత్మ.
0: మతములన్నీ వేరు, మార్గము ఒక్కటే, వస్త్రభేదము వేరు, వస్తు ఒకటే.
1: The religions are all different, but the path is the same to the destination. The cloths are different, but the base of the clothing is the same.
0: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే, పశుల వన్నెలు వేరు, పాలు ఒకటే.
1: The ornaments are different in form, but the gold that makes the ornaments is the same. The cattle may have different colors, but the milk that comes from the cattle is all the same.
0: Jeeva jantulu veru jeevundu okkade, jati neetulu veru janmam okkate.
1: The jeevas are different, but the content of the jeevas is the same. The sect and the creed may be different, but the human being is the same.
0: Darshanambulu veru daivambu okkade, kula jatulu veru poojalu okkate.
1: The visions of divinity may be different, but God is one and the same. The flowers with which you worship God are different, but the worship is the same.
0: Teliyalekanu manavu telividappi bratuku kosamu bahu bada badulairi.
1: Man
0: బ్రతుకు కోసమని ఇన్ని రకములైనటువంటి మార్పులు, ఇన్ని రకములైనటువంటి కూర్పులు, ఇన్ని రకమైనటువంటి యొక్క అసాధనలు కూడా అనుభవించడానికి ప్రయత్నిస్తున్నారు.
1: Man without understanding this fundamental truth is having so many difficulties, accepting so many paths and troubles in his life.
0: Bratuku kosam, deni kosam bratuku.
1: This is for living. What for is the life?
0: Chirakalam untundalani bratuku kosama?
1: Do we want to live long?
0: Aashinchavalsinatundi dirgha jeevitam kaadu, divya jeevitanni aashinchali.
1: What we have to desire is not long life but divine life.
0: పొందవలసినటువంటిది ఆత్మానందాన్ని పొందాలి కానీ విషయానందములు కాదు.
1: వాట్ వీ వాంట్ ఈస్ ది బ్లిస్ ఆఫ్ ఆత్మ బట్ నాట్ మెటీరియల్ హ్యాపీనెస్.
0: వస్తువును భుజం పైన పెట్టుకున్న బుద్ధి భగవంతుని పైన పెట్టాలి.
1: ఈవెన్ ఇఫ్ వీ హ్యావ్ ది మ్యాటర్ ఆన్ అవర్ షోల్డర్స్, అవర్ థాట్ మస్ట్ బి ఆన్ గాడ్.
0: ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని, పవిత్రతను, జ్ఞానతత్వాన్ని అర్థం చేసుకోవటానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: దిస్ డివినిటీ అండ్ దిస్ సేక్రెడ్నెస్ అండ్ ది విజ్డమ్ వీ షుడ్ ట్రై అండ్ అండర్స్టాండ్.
0: ప్రేమ స్వరూపులారా, అందరి యందు ఇలాంటి వాంఛ, ఇలాంటి ఆశయము అనంతంగా ఉంటున్నది. అయినప్పటికీ వారికి సరైనటువంటి మార్గమును, సరైనటువంటి యొక్క విషయమును తెలిపేటువంటి వారు అరుదు కావటం చేతనే ఈ మార్గానికి భిన్నంగా నడుస్తూ వస్తున్నారు.
1: ప్రేమ స్వరూపస్, సచ్ థాట్స్ అండ్ సచ్ డిజైర్స్ ఆర్ ప్రెసెంట్ ఆల్మోస్ట్ ఇన్ ఎవ్రీవన్, బట్ బికాస్ దేర్ ఆర్ నాట్ పీపుల్ ఎనఫ్ హూ కెన్ టెల్ దెమ్ వాట్ ఈస్ ది రైట్ పాత్ ఫర్ ఫ్రక్టిఫైయింగ్ దీస్ థాట్స్, దే ఆర్ టేకింగ్ ది రాంగ్ పాత్.
0: కనుక పుష్టి వ్యక్తి అనేటువంటి యొక్క దైవత్వము సర్వత్రా ఉంటున్నది అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించండి.
1: We should recognize the truth that divinity, which is the objective of this pushti class of people, are is present, is omnipresent.
0: కేవలము ఒక మర్యాద శక్తి అనేటువంటి యొక్క ఈ దేహము ఈ స్టేజ్కి వచ్చినప్పుడు పూర్ణచంద్ర హాల్ అంతా నిశ్శబ్దంగా ఉంటుంటాయి.
1: జస్ట్ వెన్ వాట్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ది మర్యాద శక్తి దిస్ బాడీ కమ్స్ ఇన్ టు ది ఆడిటోరియం, దెన్ ది పూర్ణచంద్ర హాల్ బికమ్స్ వెరీ క్వైట్.
0: ఈ యొక్క మర్యాద శక్తి అనేటువంటిది మందిరంలో ఉంటున్నప్పుడు ఈ పూర్ణచంద్ర హాల్ అలజడగా ఉంటుంటాయి.
1: But when this body, the Maryada Shakti, is in the Mandir, then the Purnachandra Hall is quite noisy. So long as we confine ourselves to these two stages, we will not become wise.
0: పల్లెనున్న గుట్ట మీద నున్న నట్టేటబడి ఉన్న ఎక్కడ ఉండినప్పటికీ ఈ యొక్క పుష్టి శక్తి అనేటువంటిది ఉన్నదేని సత్యాన్ని గుర్తించి మన యొక్క డిసిప్లైన్ క్రమశిక్షణ నడుచుకుంటూ రావాలి.
1: వెదర్ యు ఆర్ ఇన్ ది స్కై ఆర్ ఇన్ ది వాటర్ ఆర్ ఇన్ ఎ విలేజ్ ఆర్ ఇన్ ఎ టౌన్ ఎనీవేర్ యు మే బి రికగ్నైజింగ్ దట్ దేర్ ఈస్ దిస్ పుష్టి శక్తి ది ఆమ్ని ప్రెసెంట్ డివినిటీ వీ షుడ్ కండక్ట్ అవర్ లైఫ్.
0: తిరుపతికి పోయి ఏ రీతిగా బొచ్చునిచ్చి ఉచ్చ కోరికలు కోరుతుంటామో ఆ విధంగా ఉండినట్టుగానే ఉంటుంటుంది. ఇక్కడ కూడా స్వామికి దగా చేసినట్టుగా ఉంటుంది. స్వామి ముందు ఒక నటన, స్వామి వెనుక మరొక నటన, ఇది దగా కాదా?
1: లైక్ గోయింగ్ టు తిరుపతి అండ్ ఆఫరింగ్ వన్స్ హెయిర్ హియర్ ఆల్సో ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ స్వామి దే డిసీవ్ స్వామి టు బీ ఇన్ వన్ వే ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ స్వామి అండ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ టోటలీ డిఫరెంట్ మేనర్ ఇన్ హిస్ అబ్సెన్స్ ఈస్ దిస్ నాట్ డిసీట్?
0: కనుక ఇట్టు చిన్న చిన్న విషయములు ఎందుకు కూడాను మనం అతి జాగ్రత్త వహించాలి, సర్వత్రా ఉంటుండాలి. ఎందుకంటే దైవత్వము నిశ్శబ్దములోని శబ్దమే దైవత్వం.
1: Even in such small matters, we should be very careful and cautious. The reason is, in silence, the strength of voice that is present in silence is
0: there. Vaakya shabdamunu yenadu manam stambhistamo, appude daivattvam anetunti yokka ginkara omkaramula yokka shabdamunu manam shravanam chestamu.
1: The moment we give place to listening to outside sounds, then and close them off, then only you can hear God.
0: Chuttu yedaina oka shabdanga untunte mana daggara vachi maatadeetunte vaari oka paluku kuda manaku vinipinchadu.
1: If there is a lot of noise in the air, even if one comes close to you and speaks,
0: kaani daivattu elanti vaadu anoraniyan mahato mahiyan అణుతత్వంలో కూడా ఉంటున్నాడు. కనుక మనము అణుతత్వాన్ని మొట్టమొదట అభివృద్ధి గావించుకున్నప్పుడే ఘనత్వం అనేటువంటి దాన్ని మనము అనుభవించడానికి వీలవుతుంది.
1: God's aspect is such that he is present as a small tiny thing in small things and as an infinite thing in big things. So when we accustom ourselves to listening to small things, we can then only experience the infinite.
0: కనుక నీ భగవంతుడు నీ చుట్టూ కూడా ఉంటున్నాడు.
1: God is present all around you.
0: అతని యొక్క నడకలు కూడాను నీకు వినిపించాలి.
1: He is moving, his footsteps.
0: ఆ నడకను నీకు వినిపించాలంటే బాహ్య శబ్దాన్ని సంభిప్పు తీసుకోవాలి.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 24th of November 1980.

0: నారాయణ నారాయణ.
1: నారద మునీంద్ర, రమ్ము రమ్ము.
0: సకల లోకైకనాథుని పాదపద్మములకు సర్వస్య శరణాగత వందనములు.
1: నారద, ఓ రకరారు మహాత్ములంటారు, మరి ఈ కలహ భోజనుని రాకకు కారణమేమిటో?
0: నారాయణ, హే లీలా నాటక సూత్రధారి, అందరూ నన్ను కలహభోజునని అంటారే కాని నిజానికి నేను తమరి చేతిలోని పావునే కదా, తమరాడించేటట్లు ఆడేవాడినే కదా.
1: అది సరే కాని ఇంతకీ నీ రాకుకు గల కారణమేమిటో చెప్పనేలేదు.
0: స్వామి, గత మాసము నుండి తమరి దర్శనార్థము నిరీక్షించుచుంటిని, కాని తమరి జాడయే కానరాదాయే.
1: నారద, అది ఓ పెద్ద వృత్తాంతం. ఇలా చూడుము.
0: ఇదేమిటి? తన దివ్య తేజస్సుతో కన్నుగవన మిరమిట్లు కొల్పుచున్నది.
1: ఇది శమంతకమణి. ఈ మణి ప్రతిదినం 8 బారువుల బంగారాన్ని ప్రసాదిస్తుంది. ఈ మణి ఏ దేశంలో ఉంటే ఆ దేశ ప్రజలు సకల ఆయురారోగ్య ఐశ్వర్యములతో కలకాలం వర్ధిల్లుతారు.
0: మణిహేమ పర్యాంక మహితోపవేశులగు తమరికి ఈ మణిని సమర్పించుకుని తన జీవితంను ధన్యం చేసుకొనిన ఆ భక్తుడెవరు ప్రభు?
1: అది ఓ పెద్ద కథ నారద. ముందుగా ఇలా వచ్చి కూర్చొనుము. ఒకనాడు సత్రాజిత్తు సూర్యోపాసన చేసి గైకున్న ఈ మణిని ధరించి నా వద్దకు వచ్చినాడు. రత్నహారీతు పార్థివహ అను న్యాయమును పురస్కరించుకొని నేను ఈ మణిని ఉగ్రసేన చక్రవర్తి కొరకు అర్థించినాను, కాని అందుకు అతడు నిరాకరించినాడు.
0: నారాయణ నారాయణ.
1: తదుపరి కొన్నాళ్లకు సత్రాజిత్తుని తమ్ముడు ప్రసేనజిత్తు ఈ మణిని తన కంఠహారంలో ధరించి వేటకు వెళ్ళాడు. అచట ఓ సింహం అతడిని సంహరించి ఈ మణిని హరించినది.
0: అయ్యో, ఎంతటి ఘోరం జరిగినది స్వామి.
1: వేటకు వెడలిన తన సహోదరుడు ఎంతకీ తిరిగి రానందున సత్రాజిత్తు నన్ను అనుమానించి నీలాపనిందలు పాలు చేశాడు.
0: నారాయణ నారాయణ. సకల సంకటహారికే సంకటమా? పాపాత్ముల పాపములను పాపంగా నోపునట్టి పద్మాక్షునిపై పాపము గలదని నడిచిన పాపాత్ముని పాపమునకు భారము కలదే. మరి ఈ నీలాపనిందలను ఎలా తొలగించుకున్నారు స్వామి?
1: జాంబవంతుడనే భల్లూకపతి ఆ సింహాన్ని సంహరించి ఈ మణిని తన కుమార్తె అయిన జాంబవతికి ఆటవస్తువుగా బహూకరించినాడు. నేను నా పరివార వర్గముతో కూడి ఆ భల్లూక పాద చిహ్నములను గుర్తించి అతడిని కొనుగొన్నాను. 28 రోజుల భీకర పోరాటానంతరం అతడు పరాజితుడై దీనిని నాకప్పగించినాడు.
2: శ్రీకృష్ణ భగవానునికి జయము జయము. తమరి కోసం సత్రాజిత్తు మహారాజు గారు విచ్చేసి ఉన్నారు.
1: వెంటనే ఆయనను సకల మర్యాదలతో ఆహ్వానింపుడు.
2: చిత్తం ప్రభు.
3: కృష్ణ పురాణ పురుష ప్రణామములు. నారదమునీంద్ర వందనములు.
1: మహారాజా రండి, ఆసీనులు కండి.
3: కృష్ణ, జరిగినది తెలుసుకుంటిని యుక్తాయుక్తములు గ్రహించక నిష్కారణంగా నీపై నీలాపనిందలు వేసి తిని నన్ను క్షమించు.
1: విచారించకు రాజా, ఇందు నీ పొరపాటు ఏమీయో లేదు. గత వినాయక చవితి నాడు అసుర సంధ్యవేళ గోవుపాలు పితుకుచుండగా ఆ పాలలో నేను చంద్రుని ప్రతిబింబమును గాంచితిని.
0: నారాయణ, ఎంత పని జరిగింది స్వామి.
1: వినాయకుని అవస్థను చూచి శశాంకుడు అపహాస్యం చేసినప్పుడు పార్వతీదేవి ఆగ్రహించి శపించిన విషయం నీకు విదితమే కదా. ఆ శాప ప్రభావం వల్లనే నేని అపనిందలు పాలైతిని.
0: ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల ఎందుండు, లీనమై ఎవ్వని ఎందుండు, పరమేశ్వరుడెవ్వడు, మూలకారణంబెవ్వడు, అనాది మధ్య లయలెవ్వడు, సర్వంబు తానైన తమరికే ఇంతటి నీలాపనిందలు తప్పని ఎడల. మరి సామాన్య మానవుల పరిస్థితి ఏమిటి స్వామి?
3: అవును కృష్ణ, అజ్ఞాన సురాపానమత్తులై మాయాలోకపు చాయలను వెంటాడే మాలాంటి సామాన్యులకు ఈ గండము తప్పు మార్గమే లేదా? హే శ్రీకర జనార్దన కవియోగ వంద్య, ఇట్టి ఘోరాప నిందలను ఎలా తొలగించుకోవాలనో మీరే సెలవివ్వండి.
1: నారద రాజా,

0: కనుక నా భక్తులైన వారు భయపడన అవసరం లేదు. అపనిందలు అనేవి మీరనుకుంటున్నట్లు భౌతికమైనవి కావు. మానవునిలోని అహం తను చేసే కర్మలన్నీ నేను చేస్తున్నాను అన్న భ్రమలో పడి ఉండటయే నిజమైన అపనింద. అదే అతడిపై ఉన్న ఘోర అపవాదు.
1: అయితే కాని కృష్ణ, పార్వతీదేవి శపించిన విధంగా ప్రతి భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుని కాంచిన మనం అపనిందలు పాలవడం సహజమే కదా. అంటే అప్పుడు మనలో అహం ఉదయిస్తుందా?
0: ఓ రాజా, పార్వతీదేవి శాపం యొక్క అంతరార్థమును మనం గ్రహించాలి.
1: ఆ అంతరార్థమును మాకు వివరించి మమ్మల్ని ఉద్ధరించండి స్వామి.
0: అటులని వినాయకుడు మానవుని బుద్ధి, శశాంకుడు మనస్సు. ఎప్పుడైతే తన బుద్ధి బోధించే విషయములను మానవుని మనస్సు అంగీకరించక అపహసించునో, అప్పుడు అంతరాత్మ అయిన పార్వతీదేవి యొక్క ఆగ్రహానికి మానవుడు గురవుతాడు. అప్పుడే మానవుడు తనలోని దేహిని విస్మరించి అంతా తానే చేస్తున్నాను అన్న భ్రమలో పడి ఉంటాడు. కానీ ఎప్పుడైతే మనస్సు బుద్ధి ఏకీభవించునో, అప్పుడు తన అంతరాత్మ కృపకు పాత్రుడవుతాడు. ఇదియే పార్వతీదేవి శాపం యొక్క అంతరార్థం.
2: స్వామి ధన్యోస్మి. కానీ అభౌ కాలం కలికాలం, హరిషడ్ వర్గములు రాజ్యమేలు ఆ సమయమున మానవుడు తన మనస్సును అదుపులో ఉంచుకోవడం కష్టసాధ్యం కదా. కనుక ఆ అపనిందలను ఎలా బాపుకోగలడు?
0: నారద, చింతించవలదు. ప్రతి భాద్రపద శుద్ధ చవితి నాడు ఎవరైతే విఘ్నేశ్వరుని పూజించి ఈ శమంతకమణి కథను శ్రవించి లేక పఠిస్తారో, వారు అనుకోకుండా చంద్రదర్శనము చేసుకున్నను అపనిందలు పొందజాలరు.

0: In this way, great ideas were passed on from the teacher to the student. But unfortunately, this practice has been discontinued in the modern times. You're absolutely right, Chacha. If you hadn't told me all of this, I would have never known. Promise me, my child, that you would pass on this knowledge to as many people as possible. I promise, Chacha. And in fact, I've developed a deep interest to know much more about Lord Ganesha. Can you please tell me some more? Instead of me telling you, it would be better if you hear it in the voice of my father. Your father?
1: విఘ్నేశ్వరుడు అనగా ఏమిటి? గణపతి అనగా ఏమిటి? గణ అనేటువంటిది బుద్ధికి సంబంధించినటువంటిది, నా అనేటువంటిది విజ్ఞానమునకు సంబంధించినటువంటిది. విజ్ఞాన ప్రజ్ఞానమునకు అధిపతి అయినటువంటి వాడే గణపతి. వినాయకుడు అనగా తనకంటే నాయకుడు మరొకడు లేడు, తనకు తానే నాయకుడు. మూషికము అనగా చీకటి, చీకటిని దూరం చేసి ప్రకాశం ప్రకటింపజేసి జనులకు ఆనందాన్ని ఆదర్శాన్ని అందించేటువంటిది మూషికము. కనుక ఆనాటి నుండి ఈనాటి వరకు కూడాను వినాయకుడి యొక్క పూజ కేవలం ప్రాచీనమైనటువంటిదే కాని నూతనమైనటువంటిది కాదు. అట్టి వినాయక తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించుకోవాలి. అట్టి వినాయకుడిని నిరంతరము స్మరించాలి.
0: దట్ వాజ్ వండర్ఫుల్. బట్ చాచా, హూ వాజ్ దట్? చాచా, చాచా, చాచా, వేర్ ఆర్ యూ?

0: a reason, is born a great desire. Through this medium of the desire is born foolishness of the highest order or magnitude. And through this foolishness, one's karma is carried out. And the result of this karma is this life or janma that comes one's way.
1: Divyatma Swarupulara.
0: Embodiment of the divine Atma.
1: Deha. Indriyamudu. Manasu. Buddhi. Ivanni kudanu. Manavani upadhi.
0: The body, the senses, the mind, and the buddhi or the intellect are mere instruments or aids in man's existence.
1: Prastitamu. Viti yokka rahasyamulanu gurtinchinappude manavattvam manaku artham avutundi.
0: It is only when we can understand the significance of these that we would be in a position to understand the secret of man's existence.
1: Mano indriya deha buddhi yokka satya swarupanni manam gurtinchukunna deeni yokka rahasyam deenini vasam chesukovalasinatundi margamulu మనకు సులభంగా ఏర్పడతాయి.
0: If you are in a position to understand the true nature of these, the body, the senses, the mind and the intellect, can we possibly grasp in a fuller way the meaning and substance of one's own existence?
1: మొదటిది దేహము.
0: The first of these is the body.
1: దశ్యతిది దేహః అనగా దహింపబడేటువంటిది దేహము అని దీని యొక్క ఉత్పత్తి అర్థం.
0: If you were to trace the origin of this word deha, meaning body in English, you would come to the understanding that that which can be reduced or burnt down to ashes, that is the deha.
1: కేవలము మరణించిన తరువాత దహింపబడటం అనేటువంటిది కాదు, జీవించినప్పుడే దహింపబడుతుంది ఈ దేహం.
0: It is not as if the body is set to flames after the death of an individual. Even as one is alive, the body is continuously up in flames.
1: మరణించిన తరువాత దహింపబడేటువంటిది అగ్ని ద్వారా. మరణించిన తరువాత ఈ దేహమును చితి దగ్ధము కావిస్తుంది.
0: Now after the death of an individual, what actually is being reduced to ashes?
1: అయితే జీవించినప్పుడే చింత అనేటువంటిది మానవుని దహింపజేస్తుండాలి.
0: బట్ ఈవెన్ యాజ్ వన్ ఇస్ అలైవ్, వన్స్ యాంగ్జైటీ, వన్స్ కాన్స్టెంట్ ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ రిడ్యూసెస్ అన్ ఇండివిజువల్ టు ఏషెస్.
1: ఇంతే కాదు, శరీరతి ఇది శరీర అని ఈ శరీరం యొక్క ఉత్పత్తిని ఈ విధంగా వివరిస్తూ వచ్చింది. అనగా జీవించేటువంటిది ఈ శరీరము అని దీని యొక్క అంతరార్థం.
0: One of the meanings that could be ascribed to this body is that entity which tends to live.
1: రక్తపు ఉత్తగా పుట్టి బాల్యమున కోమలంగా పెరిగి యవ్వనమున సుందరమై ఆకర్షింపబడి వృద్ధాప్యములో వికారమును చెందుతున్నది ఈ శరీరము.
0: Now what actually is this body? It is born as an amorphous mass of flesh and blood. Then it takes the growth in the form of a tiny beautiful looking baby. And onwards up through one's youth till you come to an awkward, distorted looking form in the old age.
1: Balya, yavana, kaumara, vartakyamal nee kudanu, ee maarpu valane kalugutunnavu kanaka, veetike siriyatiti sariraha, anaga jeeninchetuvanti ee sariramu aneetuvanti satyanni prakatistu vachindi.
0: All these different stages in one's existence, the childhood days, the youth, the middle age and the old age, they all tend to change with the passage of time. So the body is one which tends to take different forms and shapes as time passes.
1: ఈ శరీరమును ఒక బాడుగ ఇల్లుగా కూడా భావించవచ్చును.
0: One can also look upon the body as a rented house.
1: దేహో దేవాలయ ప్రభుత్వ జీవో దేవ సనాతన, దీనిని ఒక పెద్ద పవిత్రమైన దేవాలయంగా కూడాను విశ్లేషించవచ్చును.
0: Yet another meaning could be given to the body, that of a temple.
1: ఈ బాడీ నుండి ఎందు నివాసం చేసేటువంటి జీవుణ్ణి ఈ ఇంటి నుండి పంపించటకై అనేక రకమైనటువంటి ప్రయత్నములు జరుగుతూ ఉంటాయి.
0: Now in this rented house, the jiva is continuing his living, and efforts are made to send this jiva out of this rented house.
1: ఈ ఇంటికి యజమానుడు దేవుడే.
0: But then the owner of the house is God.
1: కట్టకడపటికి మృత్యు అనేటువంటి అధికారిని పంపి తద్వారా ఈ ఇల్లును ఖాళీ కావిస్తున్నాడు.
0: So what does he do? He sends the official in the name of death, who in turn comes and picks you up.
1: దీనికి క్షేత్రమని కూడాను భగవద్గీత దీనికి ఒక పెద్ద ఒక పేరును పెట్టింది.
0: The Bhagavad-gita confers yet another name to this body, and a meaning, that of a seal.
1: Chetra, chetrajna chapiman vidhi. Ee chetrajnudanu nene, chetrudanu nene. Aneetvanti ok deento, deeniki oka chetram aneetvanti sarthaka namamunu neeminchindi.
0: And the Bhagavad-gita tells you that the body is not merely the seal. In fact, God identifies himself with the seal as also with the one who is residing therein.
1: Ee chetramulaku aneka arthamulu untunnayi.
0: There are many meanings given to this word kshetra or seal.
1: ఈ యొక్క జీవుని కవచం ద్వారా రక్షింపబడేటువంటిది కనుక ఈ దేహం అనేటువంటిది కవచంగా కూడాను దీనికి నిర్ణయం చేసింది.
0: Now the jiva is being protected by a sheath in the form of the body. So the body is raised to the level of a sheath or a protective.
1: కేత్రం అనగా నశించటము అని కూడాను మరొక అర్థం.
0: Or a protective gag. Now the kshetra, the word meaning kshetra, also means that which decays.
1: దీనికి జీర్ణించటము అని మరొక అర్థం.
0: Yet another meaning, one which has capacity to digest.
1: కట్టకడపడటకి పొలము అని నాలుగవ అర్థం.
0: A fourth meaning for this word kshetra is a field, a cultivable land.
1: కవచము, జీర్ణించటము, నశించటము, పొలము అనేటువంటి ఇన్ని అర్థములతో కూడినటువంటిది క్షేత్రం అనేటువంటి పదం.
0: So you have, for the single word kshetra, four different meanings. A sheet, that which digests, that which decays, and that which is a land of crop.
1: ఈ పొలములో యజమానుడు ఏ పంట పెట్టినా ఆ పంటని అందుకుంటాడు.
0: Now, in this field, which he tends to cultivate, whatever crop is laid by the owner, he gets that in return.
1: ఈ దేహం అనే పొలములో జీవుడు అనేటువంటి రైతు పుణ్య బీజములు అనేటువంటిది నాటినప్పుడు పుణ్యఫలమునే అందుకుంటాడు. పాపకర్మములు అనేటువంటి బీజములు నాటినప్పుడు పాపఫలమునే అందుకుంటాడు. ఏ యొక్క బీజములకు ఆ ఫలమునే అతనికి దక్కుతుంది.
0: సో ఇన్ దిస్ ఫీల్డ్, దిస్ ల్యాండ్ విచ్ ఇస్ అవైలబుల్ ఫర్ వన్ టు కల్టివేట్, ఇఫ్ ద జీవా హూస్ ద ఫార్మర్ వాజ్ టు సో సీడ్ ఆఫ్ గుడ్ డీడ్, హీ వుడ్ గెట్ గుడ్ ఇన్ రిటర్న్. If he were to sow the seed of bad and evil things, that again would be his return.
1: ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిమో ఆ ఫలములే మనకు అందుచుండు. విత్తనం ఒకటైనా వేరైన ఫలములు కలిగించుట ఎట్టు సాధ్యమగును.
0: As you sow, so shall you reap, it is said. What you sow now, that is what is going to give you what you have really put in. You sow one particular seed, expect something else in return. Is it possible?
1: Kaluka dekhamaneetvanti kshetramulo manam naatukuneetvanti vitramulanu puraskarinchukoniye phalamulu kudanu manaku dakkutu untayi chikkutu untayi.
0: So in this field, in tune with what we have sown, the fruit also will be commensurate.
1: Inka kshetramaniga maroka peru kudanu deeniki sarthakam avutundi.
0: There is one other meaning which fits in well with this description of kshetra.
1: Pavitra divyamaina paramatmani sthanamulanni kudanu anaga punya sthanamulanni kudanu kshetram kindane roopondutayi.
0: All these centers which are laid down by way of place of worship for God, which are pure and sacred, are also called kshetra.
1: Kasi kshetram. ఈ క్షేత్రం అనేటువంటిది విశ్వేశ్వరుని యొక్క దివ్య మహత్తరమైనటువంటి యొక్క పవిత్ర నామమునకు సమన్వయమైనటువంటిది.
0: Like for instance, we look upon Kasi as a kshetra, that's a pilgrim center. There it is famous for the worship of Vishveshwara.
1: అనేక మంది ఆస్తికులు, సాధకులు, భక్తులు ఆ ప్రదేశమును చేరి దివ్యమైనటువంటి యొక్క ఈ దివ్యానుభూతులను అనుభవించేటువంటి యొక్క పవిత్ర కూటముకే క్షేత్రమని పేరు.
0: This word Kshetra denotes a place where devotees, the believers and men of conviction would come together with a serenity of purpose and invoke the name of the Lord.
1: Badri Kshetramu, Prayaga Kshetramu, Vishud Kshetramu, ilanti kshetramulanni kudanu kevalamu divyamainatuvanti yokka bhagavantunaku sambandhinchinatuvanti kanuka veetiki kshetraka namamu sarthakamaindi.
0: In this way you also have the place Badri or Prayag and such other places which are the pilgrim centers or pilgrim places.
1: ఇక్కడ క్షేత్రమనగా ఈ దేహము ఒక దేవుని యొక్క నిలయముగా ఉండటం చేతనే దీనికి క్షేత్రం అనేటువంటి పేరు కూడాను సార్థకంగా భావించుకోవచ్చు.
0: Now this meaning given to this word Kshetra fits in well with the state of affairs as it remains, because this is a place where God really resides. That's a temple.
1: దేవుడనగా వేరు దేశమందు లేడు, దేవుడనగా తనదు దేహమంది.
0: Now when you talk about God, it is not some entity which is resident elsewhere in some other part. The God that you are talking about resides very much within
1: you. Paapamanaga veru paradesamuna ledu taanu cheyu panulu tagiriyindu.
0: And then when you talk about sin, it is not to be found elsewhere outside of you. It's very much within you, in tune with what you do.
1: Kanuka ee yokka shariram aneetundi yokka kshetram aneetundi devalayamulo daivamu aneetundi jeevatattamu ఇందులో ప్రతిష్ఠింపబడినది.
0: సో ఇన్ దిస్ ఫీల్డ్, ఇన్ దిస్ క్షేత్ర, ఇన్ దిస్ సెక్రెట్ సెంటర్ ఆఫ్ ది బాడీ గాడ్ హస్ ఇన్స్టాల్ హింసెల్ఫ్.
1: కనుకనే దీనిని దేహముతో పాటు అంతర్శుద్ధి, బహిర్శుద్ధి గావించుకున్నప్పుడే ఇది క్షేత్రమునకు సార్థకత అందుతుంది.
0: బట్ దెన్ ఫర్ ఇట్ టు బికమ్ ఎ పిల్గ్రిమ్ సెంటర్ ఇన్ ద ట్రూ సెన్స్ ఆఫ్ ది వర్డ్, ప్యూరిటీ ద ఇన్నర్ వన్ యాజ్ వెల్ అస్ ది ఎక్స్టర్నల్ వన్, బోత్ ఆర్ ఎసెన్షియలీ కాల్డ్ ఫర్.
1: దీనిని పరిశుద్ధపరిచేటువంటి మార్గం ఏమిటి?
0: Now what is the way to cleanse the inner and the outer self?
1: Jalamu cheta dehamunu shuddhamu gavinchukuntam.
0: Now through the medium of water one purifies and cleanses the body.
1: Satyamu cheta vaakkunu shuddhamu chesukovali.
0: Through the medium of truth one's word gets purified.
1: Vidya tapasula cheta jeevuni parishuddhamu gavinchali.
0: And through the medium of vidya, education or tapas or penance, the jeeva gets purified.
1: Ka jnanamu cheta బుద్ధిని సిద్ధిని చేసుకోవాలి.
0: అండ్ త్రూ ద మీడియం ఆఫ్ జ్ఞాన ద ఇంటెలెక్ట్ ఈస్ రైజ్డ్ టు ఎ హైయర్ లెవెల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్.
1: కనుక బుద్ధిని పరిశుద్ధము గావించవలనన్నా జ్ఞానం అనేటువంటి పదార్థము అత్యవసరము.
0: సో ఇట్ ఇస్ బుద్ధి హ్యాస్ టు షైన్ ఫోర్త్ ఇన్ ఆల్ ఇట్స్ గ్లోరీ. ఇట్ ఇస్ జ్ఞాన విచ్ హ్యాస్ టు బి లుక్డ్ ఇన్ టు లుక్డ్ అట్.
1: జీవుని పరిశుద్ధము గావించుకోవాలనన్నా విద్య, తపశక్తులు రెండు కూడాను అత్యవసరము.
0: And in the same manner, if the jiva has to be purified, then vidya and tapas, these are required.
1: Vakkunu parishuddhamu gavinchukovalannanna inka satyam ane padarthamu athyavasaram.
0: In the same manner again, if one word has to be purified, the medium of truth is necessary.
1: Dehamunu parishuddhamu gavinchukunataku parishuddhamaina jalame avasaram.
0: And if you wish to purify, cleanse the body, then water is the medium.
1: Ee vidhamuga ee dehamaneyunte devalayamunu మనము పవిత్రమైనటువంటి కర్మల ద్వారా, పవిత్రమైన విచారణ ద్వారా, పవిత్రమైనటువంటి తలంపుల ద్వారా మనము సార్థకత చేసుకోవాలి.
0: సో ఇన్ దిస్ మ్యానర్ దిస్ బాడీ అండ్ ఆల్ దట్ గోస్ విత్ ఇట్ హస్ టు బి సాంక్టిఫైడ్ త్రూ ఎ నోబుల్ థాట్, నోబుల్ వర్డ్ అండ్ ఎ నోబుల్ డీడ్.
1: ఏతావాత దివ్యత్వాన్ని పొందుటకు అసత్యములతో దూషితము కానటువంటి వాక్కు, హింసాదులచే దూషితము కానటువంటి దేహము, రాగద్వేషాలకే దూషితం కారటువంటి మనస్సు అత్యవసరము. వీటిని త్రికరణ శుద్ధి అని చెప్తూ వచ్చింది వేదాంతం.
0: సో ఆల్ సెడ్ అండ్ డన్ దిస్ త్రీ ఫోల్డ్ వే టు ప్యూరిఫై వన్స్ పర్టైనింగ్ టు వన్స్ వర్డ్స్, థాట్స్ అండ్ డీడ్స్ హ్యాస్ టు బి క్యారీడ్ అవుట్. ద వర్డ్స్ షుడ్ నాట్ బి చేంజెడ్ విత్ అన్ ఎలిమెంట్ ఆఫ్ అన్ట్రూత్. సో ఆల్సో ద మైండ్ షుడ్ బి బికమ్ ప్యూర్ ఫ్రమ్ యాంగర్ అండ్ డిటాచ్మెంట్ అండ్ డిజైర్.
1: కనుక దేహం అనేటువంటి దానిని సామాన్యమైనటువంటి యొక్క పంచభూతముల యొక్క మిశ్రమమైనటువంటిదని భావించరాదు.
0: వన్ షుడ్ నాట్ లుక్ అపాన్ ద బాడీ యాజ్ ఎ ప్లేస్ వేర్ ద ఫైవ్ ఎలిమెంట్స్ హావ్ కమ్ టుగెదర్.
1: ఆకారం యొక్క కూడికను మనం విచారించినప్పుడు మలమూత్ర దుర్గంధ మాంస రక్తమే కాని పురుగు జవ్వాదీలు పుట్టబో. మలమూత్ర దుర్గంధ మాంస రక్తమే కాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
0: A deeper analysis of what is contained in the body would tell you that what the body stores and what the body gives you is all that is undesirable, like urine, excreta and such other things. You can never hope to get anything good out of it.
1: Nimisha nimishamulaku neechulurune kaani punugu javvaadilu puttabo.
0: And minute to minute it decays and it doesn't bloom out or blossom forth.
1: క్షణభంగురమైనటువంటి నీటి పుడక వంటి ఈ దేహమును పవిత్రమైనటువంటి క్షేత్రముగా భావించుటలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
0: సో హియర్ యూ హ్యావ్ దిస్ బాడీ విచ్ అగైన్ హ్యాస్ గాట్ ఎ ఫ్లీటింగ్ ఎగ్జిస్టెన్స్ ఫ్రమ్ సెకండ్ టు సెకండ్ లైక్ ది బబుల్ ఆన్ వాటర్. సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్స్ ఎగ్జిస్టెన్స్ అట్ ఆల్?
1: దేవాలయములు మట్టితో, రాయితో, ఇటుకతో కట్టుతూ వస్తుంటావు. ఇవి కట్టినంత మాత్రమున ఇది ఇటుక కాదు, మట్టి కాదు, రాయి కాదు, కేవలము దైవము నివాసమైనటువంటి మందిరం.
0: Now one talks about building a temple through the medium of bricks and mortar and such other things. But this is actually not what one has to look for.
1: కనుక ఈ కట్టడమును గురించి మనం విచారించనక్కర్లేదు. ఈ కట్టడమునందున్నటువంటి యొక్క దివ్యమైనటువంటి మూర్తి తత్వాన్ని మనము కీర్తించాలి.
0: One should not go merely by this external construction of a temple. What one should look for is that contained within.
1: కనుకనే ఈ దేహమును సార్థకం గావించుకున్నప్పుడే దివ్యమైనటువంటి యొక్క జీవితం కూడాను పవిత్రమైనటువంటి స్థానమును పొందుతుంది.
0: అండ్ వన్స్ యు నో ది ప్యూరిటీ అండ్ ది పర్పస్ ఆఫ్ ది బాడీ హస్ బీన్ గివెన్ టు యూ, యూ కెన్ రియలైజ్ యువర్ ఎగ్జిస్టెన్స్.
1: ఈ పవిత్రమైన దేహమును అన్య మార్గంలో ప్రవేశింపచేయక, అన్యాయ అక్రమ అనాచార అసత్యములకు పాల్పడనివ్వక, దుర్మార్గమైనటువంటి క్రియల్లో ఇది ప్రవేశింపచేయక, తగినటువంటి యొక్క మానవత్వాన్ని అభివృద్ధి గావించుకునేటువంటి మార్గంలో దీనిని ప్రవేశింపచేయాలి.
0: దిస్ బాడీ విచ్ ఇస్ సేక్రెడ్ టు ది కోర్ అండ్ హస్ బీన్ గివెన్ విత్ ఎ పర్పస్ షుడ్ నాట్ బి వేస్టెడ్ అవే అండ్ ఫ్రిటెడ్ అవే ఇన్ పార్ట్స్ విచ్ మైట్ లీడ్ యూ టు కమిట్ వయలెన్స్, ఇన్జస్టిస్ అండ్ సచ్ అదర్ థింగ్స్ విచ్ ఆర్ నార్మలీ కండెమ్నబుల్.
1: ఇది పలుకుడే దివ్యమైనటువంటి యొక్క జీవితం కూడాను పవిత్రమైనటువంటి స్థానమును పొందుతుంది.
0: అండ్ వన్స్ యు నో ది ప్యూరిటీ అండ్ ది పర్పస్ ఆఫ్ ది బాడీ హస్ బీన్ గివెన్ టు యూ, యూ కెన్ రియలైజ్ యువర్ ఎగ్జిస్టెన్స్.

0: పూజాది వ్రతములు దీనికి నియమితమైనవి.
1: Instead, the body has to be utilized for performing good deeds. In tune with this idea, these yajnas, the yagas, and forms of worship have been laid down.
0: Inka rendavadi indriyamulu.
1: Now we come to the second aspect, the indriyas or the senses.
0: Ee indriyamulu aneka vidhamulaina margamulo praveshistu untayi.
1: Now these senses also tend to go in different ways.
0: Veetiki oka vidhamaina niyamam kaani nishthalu kaani levu.
1: They are not bound by any set of a code of conduct.
0: ఎట్టి మార్గమునందైనా ఇవి ప్రవేశించటకు వెనుదీయవు.
1: They would not hesitate to take into any path that comes to their fancy.
0: అందువలనే దీనికి మాత్రలు అనేటువంటి ఒక పేరును పెట్టి వచ్చారు.
1: That is why a name has been given to them called matra.
0: మీయతే ఇది మాత్ర అని దీనికి ఉత్పత్తి స్థానము అనగా దీనికి ఒక కొలతబద్ధ అనేటువంటిది దీనికి కలిగినటువంటిది.
1: Now the origin of this word matra is there something like a yardstick.
0: ee kolata paddha anetundi indriyamulu kagalinetundi dantlo undinetundi antarartham emiti.
1: Now why is it that the senses have been likened to a measure, a measuring yard? What's the meaning?
0: Oka padarthamunu bhujinchi idi tiyyaga unnadi leka cheduga unnadi ledhi ogariga unnadi ani aa padarthamunu kolucheetundi kolata paddha naluka.
1: Like for instance, you partake of a food item. Now, is it hot? Is it sweet? Is it astringent? This capacity to measure and judge thereby is given to the tongue.
0: Ini sugandhamu leka durgandhamu ani deenini nirnayam cheseetundi kolata baddha nasika.
1: And the nose has the capacity to judge and determine whether a smell is good or foul.
0: Ini sundaramainatundi లేక ఇది వికృతమైనటువంటిది అనేటువంటి సుందర వికృతాన్ని నిర్ణయం చేసేటువంటి కొలతబడ్డ నేత్రములు.
1: Likewise, the eye has a capacity to distinguish between a pleasing sight and a horrifying one.
0: ఇదే విధముగా దేహమునందు ప్రవేశించి సర్వేంద్రియములు కూడా ఒక్కొక్క దానిని ఒక్కొక్క రీతిగా నిర్ణయం గావిస్తూ వస్తున్నది.
1: In this manner, all the senses in the body have a capacity to judge a certain thing through their own capacity.
0: I see. దీనికి మాత్రము అనేటువంటి దానికి మరొక అర్థం కూడా ఉంటుండాలి.
1: But then there is one other meaning attached to this word matra.
0: ఇది ఒక నియమమును అనుసరించేటువంటిది.
1: That which follows a certain regimentation, a certain code.
0: కొలత నియమము అనేటువంటి రెండు అర్థములతో కూడినటువంటిది ఈ యంత్రము.
1: So this sense is now given two things. One, the way it can judge things, a yardstick like thing.
0: ముక్కు కేవలము వాసన చూడటమే దీనికి ఒక హద్దు కానీ ఇంకా అనవసరమైన విషయంలో దీన్ని ప్రవేశించడానికి ఏమాత్రము అధికారం లేదు.
1: అండ్ ద సెకండ్ థింగ్ ఇస్ ఇట్స్ ఓన్ ఇన్ బార్న్ లిమిటేషన్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ద నోస్ ఇట్ కెన్ అట్ బెస్ట్ స్మెల్ ఇట్ హాస్ నో రైట్.
0: దైవ నిర్ణయమునందు ఒక్కొక్క అంగములకు ఒక్కొక్క నియమమును మాత్రమే అందిస్తూ వచ్చాడు.
1: ఇన్ దిస్ మేనర్ గాడ్ హాస్ గివెన్ టు ఈచ్ సెన్స్ ఏ సర్టన్ సెట్ ఆఫ్ లిమిటేషన్ విచ్ కెనాట్ ట్రాన్సెండ్ దట్.
0: ఏ నాసికమా, నీవు కేవలము వాసనలు మాత్రమే అనుభవించాలని దీనికి ఒక హద్దును పెట్టాడు.
1: Like pain, oh nose, your job is merely to smell things. You can't transcend this limit.
0: ఈ భగవత్ ఆజ్ఞను తాను శిరసా వహించినప్పుడే ఇది సార్థకత నొందుతుంది ఈ నాసికవి.
1: Now this nose can really sanctify itself. It falls in tune with this commandment.
0: అట్టు కాకుండా వాసన చూచుటకై అందించినటువంటి ఈ ముక్కుతో నశమును పిలుచుకుంటే భగవంతుని యొక్క ఆశకు విరుద్ధంగా పోయినటువంటి తప్పులకు దోషం ఏర్పడుతుంది.
1: Now this nose has been given to you so as to smell. But instead of that, you try to put it aside by taking in this snuff powder. Now that's the purpose for which it is not meant. What is going to result is disorder. Or take for example the
0: ear.
1: Now the ears are merely there
0: to
1: listen to good things, melodious things.
0: పవిత్రమైనటువంటి వాక్యములను శ్రవణం చేయాలి.
1: అండ్ లిజన్ టు సేక్రెడ్ ఐడియాస్.
0: భగవత్ నామమును శ్రవణం చేయాలి.
1: అండ్ లిజన్ టు ది నేమ్ ఆఫ్ గాడ్.
0: హృదయమును రంజింపజేసేటువంటి యొక్క శ్రవణము నిమిత్తమై ఈ యొక్క కర్ణమును నియమించాడు.
1: నౌ ది ఇయర్స్ హావ్ బీన్ గివెన్ టు యూ సో ది హార్ట్ ది హృదయ ఇన్ టర్న్ కెన్ డాన్స్ ఇన్ జాయ్ వెన్ ది ఇయర్స్ లిజన్ టు సమ్.
0: హృదయమును అపవిత్రమ చేసేటువంటి యొక్క శ్రవణము కానీ లేక హృదయమును బాధించేటువంటి శ్రవణం కానీ లేక హృదయమును హింసింపజేసేటువంటి శ్రవణం కానీ చేయరాదు అనేది ఈ యొక్క నియమం.
1: So this is what is ordained for the ear. It should not listen to those things which might cause an agitation in the heart or bring it to grief or the sorrow.
0: Aithe deeniki neeminchinatundi neemamunu ullanginchi

0: అనవసరమైనటువంటి యొక్క విషయంలో వినటము, హృదయమును బాధించేటువంటి విషయంలో వినటము, హృదయమును యోచింపజేసేటువంటి విషయంలో వినటము, ఈ విధమైనటువంటి యొక్క క్రియల్లో తాను పాల్పడటం చేతనే ఈ యొక్క కర్ణములు కొంత దుర్మార్గము అనుసరించినట్టుగా దీని పాపమును అనుభవించవలసి వస్తుంది.
1: Now rather than confine it too strictly towards lay down for it, if the ears were to go out of the way to listen to things which might agitate you, distress you and bring you to grief, it's a case of acquiring sin by putting the ears to some other use.
0: ఇంకా జిహ్వ, జిహ్వే రసక్తి మధురప్రియత్వం సత్యం హితం త్వం పరమం వదామి ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవే. ఏ జిహ్వ, నీవు రసమెరిగినటువంటి జిహ్వ, సత్యం ఎరిగినటువంటి జిహ్వ, పవిత్రమైన రుచి మెరిగినటువంటి జిహ్వ, నీవు పవిత్రమైన వాక్యములను మాత్రమే ఉపయోగపెట్టాలి కానీ పరులను బాధించేటువంటిది, పరులను హింసించేటువంటిది, కంటినీరు తెప్పించేటువంటి మాటలు నీ అందు రాకూడదు. గోవింద దామోదర మాధవేతి అని నారాయణ నామస్మరణ చేయమని ఈ జిహ్వకు ఆజ్ఞాపించారు.
1: Likewise, the tongue has been given this commandment. O tongue, you are given to tasting delicious, sacred and purifying things. Like truth, do not waste away your service. Sing the name of Govinda, Madhava. Do not utter any word which would bring a tear to the eyes of a second person, or injure his feelings, or harm him beyond repair.
0: ఈ ఇంద్రియములు నియమించను ఆ కార్యములు ఈ ఇంద్రియములు సక్రమంగా పాటించటం లేదు.
1: సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ హావ్ బీన్ లేడ్ డౌన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద సెన్సెస్ బట్ వాట్ వి ఫైండ్ ఇస్ దీస్ సెన్సెస్ డు నాట్ ఫాలో వాట్ దే ఆర్ సపోజ్డ్ టు బి డూయింగ్.
0: కనుక నీ భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించడం చేత ఈ ఇంద్రియములు అనేక విధములైనటువంటి పాపములకు గురి అవుతున్నది.
1: సో బికాస్ దీస్ సెన్సెస్ ఆర్ ట్రాన్సెండింగ్ వాట్ బీన్ గివెన్ టు దెమ్,
0: ఈ ఇంద్రియములు కూడాను మానవుడు ధరించటం చేత ఈ జీవతత్వం కూడాను మాలిన్యం నొందుతున్నది.
1: దే ఆర్ అక్వైరింగ్ సిన్ అండ్ సిన్స్ ది ఇండియాస్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ వన్స్ ఎగ్జిస్టెన్స్ వన్ వెరీ లైఫ్ పర్పస్ ఆల్సో ఇస్ బీయింగ్ రూల్డ్.
0: ఈ జిహ్వ ద్వారా ఈ ఇంద్రియముల ద్వారా ఏర్పడినటువంటి యొక్క దుఃఖములే ఈ జీవితంలో అనేక విధమైనటువంటి దుఃఖములకు పాల్పడుతున్నాయి.
1: సో ఆల్ దట్ యు టాక్ అబౌట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్ ఆర్ బికాస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ దీస్ ఇంద్రియస్ ద సెన్సెస్ ఆర్ నాట్ డూయింగ్ వాట్ దే షుడ్.
0: మానవుడు అనుభవించేటువంటి కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు, ఈ సర్వ విధములైనటువంటి యొక్క బాధలన్నీ కూడాను ఇంద్రియముల ద్వారానే లభించినటువంటి ప్రసాదములు.
1: All that man experiences in this life, in the form of grief, distress, sorrow, difficulties, troubles and so on, they're all been acquired through the medium of his senses.
0: కనుకని ఆధ్యాత్మిక మార్గమునందు ప్రప్రథమములో ఇంద్రియములను నిగ్రహించుకోమని శాసిస్తూ వచ్చింది.
1: So one of the first ideas given to you in the spiritual domain is control your senses.
0: ఈ ఇంద్రియముల యొక్క తత్వాన్ని మనము ఎక్కువగా విచారించవలసి వస్తుంది.
1: Now one has to spend a good deal of time about the nature of these indriyas or the senses.
0: Innati dinam cheppinattuga manlo vachetvanti yokka ee durbhavamulu dushchintalu ivanni manavuni yokka swabhavamulu kavu.
1: Now as was told yesterday, all these ideas, the bad ideas and the thoughts and the bad streaks of behavior which come into man, they are not natural to him.
0: Ivi kevalamu manalo sheshinchi undinatundi మృగ లక్షణాలను మనం అభివృద్ధి పరచుకొని దివ్యమైన దైవ లక్షణాలను మనము అణగదొక్కుతూ వస్తున్నాం.
1: సో దీస్ ఆర్ బట్ రెమినెంట్ ఆఫ్ యువర్ పాస్ట్ లైఫ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యానిమల్ ఆర్ బీస్ట్. వీ హావ్ ఫర్గాటన్ అండ్ సెట్ అసైడ్ ద గాడ్లీ క్వాలిటీస్ దట్ వీ హావ్.
0: ప్రపంచంలో ఎంత గొప్ప అధికారి అయినప్పటికీ, గొప్ప రాజాదిరాజు అయినప్పటికీ, బలవంతుడు అయినప్పటికీ, గొప్ప తపస్వి అయినప్పటికీ, ఈ ఇంద్రియములను వశమే చేసుకోలేకపోయిన తమ యొక్క స్థానమునకు కానీ, తమ యొక్క బలమునకు కానీ, తమ యొక్క దివ్యమైన మార్గమునకు కానీ ఏమాత్రం కూడా ఉన్నత స్థాయి ఏర్పడదు, ఆదర్శవంతమైన జీవితాన్ని అందించలేదు.
1: Now one might be a top-ranking official, he might be the king of kings, he might be a mighty one, he might be a tapasvi or a realized one. But unless and until he has been able to check his senses and bring them into control, he cannot possibly really rise to what he claims to have risen to.
0: కనుకనే ప్రహ్లాదుడు కూడాను ఏకచక్రాధిపత్యం ఏలుతున్నటువంటి తన తండ్రి అయినటువంటి హిరణ్యకృష్ణునకు చక్కని ఉపదేశం చేస్తాడు.
1: ఇన్ దిస్ కాంటెక్స్ వాట్ డిడ్ ప్రహ్లాద డూ బై వే ఆఫ్ టీచింగ్ హిస్ ఫాదర్ హిరణ్యకృష్ణు ఎ లెసన్?
0: లోకములన్నీయున్

0: O Father, you are the mighty one who could conquer all the worlds in a matter of 1 hour. But the world of the senses and the world of your chitta, your heart, Father, you have not been able to conquer.
1: లోకమును జయించినటువంటి వాడు రాజు కావచ్చు, మహారాజు కావచ్చు.
0: Now one who has conquered the world could be called a king or a mighty.
1: ఇంద్రియమును జయించినటువంటి వాడు జగత్పతి కాగలడు.
0: But one who has conquered the senses would become the ruler of the universe.
1: కనుకనే ఇంద్రియములకు దాసుడు కావటము పశుత్వం యొక్క లక్షణం. ఇంద్రియాన్ని దాసత్వంగా స్వీకరించుకోవటం మానవత్వం యొక్క పవిత్రత.
0: Now it's an animal's nature to become a slave to its senses, but to bring the senses under check is given to man alone.
1: కనుకనే మానవుని యందుండినటువంటి యొక్క దివ్య లక్షణాన్ని పోషించుకుని అపవిత్రమైన స్థితి గుణములను భావములను తిరస్కరింప చేసుకునే నిమిత్తమై ఈ యాగములు ఏర్పడుతూ వచ్చాయి.
0: These yagas have been laid down so that man can free himself from all the bad and evil traits and come instead to understanding the true purpose of his life.
1: మానవుడు పొందవలసినటువంటి ప్రధానమైన శక్తి యొక్క గుణములలో త్యాగము అత్యవసరమైన శక్తి.
0: One of the most important qualities that man has to imbibe is that of sacrifice.
1: ఈ త్యాగమనగా సర్వసామాన్యంగా లోకంలో దానము ధర్మము ఇత్యాది క్రియలకు త్యాగముని దీన్ని నిర్వచిస్తూ ఉంటుంటారు.
0: Now as the world goes, we normally identify this word sacrifice with charity or philanthropy.
1: అయితే దాన ధర్మములకు త్యాగమునకు చాలా భేదం ఉన్నది.
0: But then there is a huge difference between what is sacrifice and what are charity or philanthropy.
1: భూదానము గోదానము సువర్ణదానము విద్యాదానము అన్నదానము శ్రమదానము జ్ఞానదానము ఇలాంటివన్నీ కూడాను తమ ఉండేటువంటి యొక్క శక్తులను ఏ కొంత భాగమో ఇతరులకు అందించడానికి ప్రయత్నించేటువంటి దానికి దానములు అని పేరు పెడుతూ వచ్చారు.
0: Now when you talk about gifting your land or cows or gold or your education or food and such other things that you possess from your side, we normally use the word dana or charity.
1: ఇట్టి వస్తువులను దానము చేయటం చేత మానవునికి తరిగిపోవడం ఏమాత్రము ఉండదు.
0: Now by indulging in such acts, he is not losing anything.
1: దానము చేయకపోవటం చేతనే మానవుడు దీనుడై జన్మిస్తున్నాడు.
0: Now because man is not really doing what he should in terms of his charity, he is leading a pitiable life.
1: కనుక ఈనాటి మానవుని యందు ఉండేటువంటి దీనత్వమునకు కాని లేక హీనత్వమునకు కాని పూర్వము మనము కలిగినటువంటి పదార్థములలో అంతో ఇంతో లేనటువంటి వారికి అందించకపోవటమే దీని యొక్క ఫలితమని కూడా శాస్త్రం నిరూపిస్తూ వచ్చింది.
0: సో ఇఫ్ టుడే యు ఆర్ ఇన్ ఎ పిటిబుల్ ప్లైట్ దెన్ ది శాస్త్రస్ హావ్ టోల్డ్ యు దట్ సమ్ టైమ్ ఇన్ ది పాస్ట్ యు వుడ్ హావ్ డినైడ్ సంబడీ హూ వుడ్ హావ్ బీన్ ఆస్కింగ్ ఫ్రమ్ యు ఫర్ సంథింగ్.
1: ఉన్నవారు పూర్ణముగా భుజించి అనుభవించుట కంటే లేని వారికి అంతో ఇంతో అందించటము ఇది మానవుడి యొక్క సహజ ధర్మం అని కూడా బోధిస్తూ వచ్చింది.
0: వెల్ యూ హ్యావ్ సంథింగ్ టు ఈట్ అండ్ యూ పార్టేక్ ఆఫ్ ఇట్. నౌ రాదర్ దాన్ డూ దిస్ వాట్ డిడ్ యూ హ్యావ్ టు షేర్ ఇట్ విత్ అదర్స్. దిస్ ఇస్ ద ప్రైమరీ లెసన్ కంటెయిన్
1: సమరసము సమన్వయము అనేటువంటి మానవునికి రెండు నేత్రములు అత్యవసరమన్నది.
0: Now the Shastra also has said that man has got to have these two eyes as such. One, an equality of purpose and an equal way of looking at things.
1: కనుక ఇవన్నీ కూడా కేవలము లౌకికమైనటువంటి జీవితములకు మానసికమైనటువంటి తృప్తిని అందించేటువంటి మార్గము.
0: సో ఆల్ దీస్ దట్ వి నార్మలీ డూ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ ఆర్స్ ఇఫ్ దే ఆర్ డన్ ఇన్ నార్మల్ వే యు సెక్యూర్ సమ్ పీస్ ఆఫ్ మైండ్.
1: అయితే త్యాగం అంటే దీనికి సంబంధించినటువంటిది కాదు.
0: బట్ ద సాక్రిఫైస్ ఇస్ నాట్ టు బి ఐడెంటిఫైడ్ విత్ ఎనీ ఆఫ్ దీస్.
1: తనకు ప్రీతికరమైనటువంటి పదార్థమైనా కూడా కోరినటువంటి వారికి నవ్వుతూ ఆనందంగా అందించేటువంటి యొక్క గిఫ్ట్ అనగా అందించేటువంటి యొక్క పరికరమునకి త్యాగము అని పేరు.
0: ద వర్డ్ సాక్రిఫైస్ ఇస్ రిజర్వ్డ్ ఫర్ దట్ యాక్ట్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎ పర్సన్ హూ చియర్ఫుల్లీ విల్లింగ్లీ అండ్ హ్యాపీలీ పార్ట్స్ విత్ సంథింగ్ అట్ ద నియర్ ఆస్కింగ్ ఆఫ్ ఇట్ ఈవెన్ దో హీ హింసెల్ఫ్ మైట్ హావ్ ఎ గ్రేట్ కాన్సిక్వెన్స్ ఫర్ ఇట్.
1: పదార్థమును మాత్రమే కాదు ప్రాణమునైనా సైతము నవ్వుతూ అందించడమే ఇది నిజమైన త్యాగము.
0: ఇట్స్ నాట్ మియర్లీ పార్టింగ్ విత్ ఎ మెటీరియల్ పొజిషన్ ఆఫ్ యువర్ విచ్ యు మైట్ హావ్ ఎ గ్రేట్ లైకింగ్ టు ఈవెన్ యువర్ లైఫ్ హ్యాస్ టు బి గివెన్ ఇన్ ద ప్రాసెస్.
1: కనుక నీ త్యాగేనైతే అప్రసక్తమానము అని కూడా వేదము నుదుటూ వచ్చింది.
0: So the Vedas have also proclaimed the truth that through the medium of sacrifice is to be obtained immortality.
1: త్యాగ శాంతి అనంతరము అనింది. మనకు శాంతి లభించాలంటే త్యాగం వల్లే శాంతి లభిస్తుంది.
0: They also say that to secure peace or shanti, sacrifice is the process.
1: కనుక మనము ఆత్మ శాంతిని కాని, జీవిత శాంతిని కాని, లోక శాంతిని కాని, ఇంద్రియ శాంతిని కాని మనం అనుభవించవలనన్న త్యాగమే దీనికి సరైన మార్గం.
0: So if you want to secure this peace, either according to the Atma, or your worldly existence, or the senses, or the mind, it is sacrifice alone which could give you these.
1: Mana pundinatuvanti yokka sampada endu kaani, tirula endu kaani, balamunandu kaani, gunamunandu kaani, parulanu aanandapettekuvanti vishayamlo, leka paramatmanu santruptiparchekuvanti vishayamlo, yaarunnaku manam samsiddhulai untundali.
0: Now whatever we may have in terms of wealth or material possession, if they are such as to give happiness to others around you, we should be ever willing and come forward cheerfully.
1: దీనిని పురస్కరించుకుని ఏ పురుష సూక్తమునందు అష్టోత్తర నామములు అంగ సమర్పణయందు అనేక విధమైనటువంటి చిహ్నములు మనకు నిరూపించవచ్చు.
0: Now here we have any number of parables to be obtained from the Purusha Sukta in the course of chanting the Ashtottara Nama.
1: మనం అంగ పూజ అని చేస్తుంటాం.
0: Now there is a form called అంగ పూజ.
1: నేత్రం సమర్పయామి, నా దృష్టి అంతా నీకు అర్పితం చేస్తున్నాను, ఇంక అన్య దృష్టిని ఎందు నా దృష్టిని ప్రవేశపెట్టను అనేటువంటి దీని యొక్క అంతరార్థం.
0: Now like for instance we say, I am offering to you my eyes for sight, wholeheartedly you pass with from your sight.
1: శాస్త్రమునందు అతి రహస్యమైనటువంటి యొక్క సూత్రములు కూడా ఉంటున్నాయి.
0: And here is the Shastra again, there are many subtle truths.
1: అందువలననే భగవంతుని చూడాలని దేవాలయానికి వెళ్తుంటాము. సరిగా దేవాలయానికి వెళ్లి దేవుని ముందు నిలుచుకున్న తర్వాత కన్నులు మూసుకుని ప్రార్థన చేస్తున్నాం. దేవుడి కారణం.
0: Now like for instance you want to have the darshan or you want to see the Lord, so you go to the temple. Having gone all the way to the temple, what do? You stand before the idol and then close your eyes.
1: నా దృష్టి భగవంతునికి అర్పితం చేశాను. ఈ కల్పితమైనటువంటి శిలలకు కాని, ఈ అనిత్యమైనటువంటి జగత్తు నడుతున్నటువంటి యొక్క దృశ్యములకు కాని నేను దీన్ని అర్పితము చేయను అనేటువంటి అంతర్భావం.
0: You go there, stand before the idol and close your eyes. What's the meaning of this? The meaning is that you are trying to tell yourself that your sight has been offered to the Lord. Not to the worldly.
1: Samarpayami Bhagavantanaku Homam Chestuntam.
0: Not to the sight of the world. So also we talk about offering our heart. What
1: is it? Hudayamu Neeru Swami Nadikar.
0: Therein is contained the prayer, O Swami, this heart is yours, not mine.
1: ఈ హృదయము కేవలము ఒక్క సింహాసనమే, సింగిల్ సింహాసనం.
0: Now this heart is a single throne.
1: ఇందులో నీవు కూర్చున్న తర్వాత మరెవరు కూడా ఇందులో కూర్చున్నట్టు వీరు కాదు. తల్లి కాదు, తండ్రి కాదు, భార్య కాదు, భర్త కాదు. ఎవరు వచ్చినా సరే గురువైనా నా ముందు నిలిచారు, కానీ నా లోపల ఉండవలసిన వాడు నీ ఒక్కడవే అనేటువంటి యొక్క ప్రతిజ్ఞ చేత ఈ హృదయ సమర్పయామి అనేటువంటి అంటున్నటువంటి అంతరాష్ట్రం.
0: So when you say that you have offered this heart and then you take a vow like that, what it means is, in this seat, O Lord, you are seated firmly, and having you within my heart, there is no place even for my mother, father or guru.
1: Aithe ee naadu aadhanika yugamu yukti prayatnato abhivruddhi gavinchinatuvanti jeevitam kanaka ఒక పుష్పం తీసుకునేది నేత్రం సమర్పయాని, నేత్రం అని చెప్పేది పుష్పాన్ని వేసేది దగా చేస్తున్నారు.
0: బట్ ఇన్ దీస్ ఆర్ మోడర్న్ సైన్స్ అండ్ పీపుల్ హావ్ బికమ్ స్మార్ట్, ఎక్సెసివ్లీ స్మార్ట్. సో వాట్ డు దే డు? దే గెట్ హోల్డ్ ఆఫ్ ఎ ఫ్లవర్ అండ్ సే నేత్రం సమర్పయామి, హియర్ ఆర్ మై ఐస్ ఆఫర్డ్ టు యూ, అండ్ దే థ్రో ది ఫ్లవర్.
1: అనగా చెప్పడం ఒకటి, చేయడం మరి ఒకటి.
0: దెన్ వాట్ దే డూయింగ్ ఇస్ దే సే సంథింగ్, దే డు సంథింగ్ ఎల్స్.
1: కనుక ఇతను భక్తుడు కాదు అని ఖండించింది ఈ యొక్క వేదాంతం.
0: So the Vedanta says such a person is not a bhakta or a devotee.
1: Karanam emanaga vachas anyat karma anyat duratmanam vid duratmanu ani nirnayam.
0: Because it decides that because his word and deeds have gone in two different directions, he is a duratma, a lowly person.
1: Inka hrudayam bhagavanta nivasam ani antunnam kaani ఈ చిమ్మాసన పైన క్షణక్షణములకు క్షణక్షణము ఎంతో మంది వచ్చి కూర్చుంటున్నారు, ఎంతో మంది వచ్చి లేచిపోతున్నారు. కట్టగడపటికి మ్యూజికల్ చైర్ గా తయారైపోయింది.
0: దెన్ అగైన్ వీ సే ఫర్ ద సేక్ ఆఫ్ సేయింగ్ దట్ దిస్ హార్ట్ in a single throne only for God. But from second to second, different people come and seat them too. It has become a game of musical chairs.
1: ఇలాంటి హృదయమును పరమాత్ముడు ఏనాదికులను ప్రవేశించాడు.
0: Now in such a heart, the Lord will never enter.
1: ఈ హృదయాన్ని అర్పితం చేసే పూర్వము కూడాను అందులో చేరినటువంటి హృదయ కమలము ఈ కమలమునందు అనేక క్రిములు చేరి ఉంటాయి.
0: Now, before a person can possibly enter the heart has been likened to a lotus, and any number of insects have to be found in this.
1: ఒక పుష్పాన్ని భగవంతుడికి అర్పించాలనుకుంటే ఆ పుష్పం పై చేరినటువంటి పురుగులంతా తీసివేసి చక్కగా పరిశుద్ధం చేసి అప్పుడు ఈ పరిశుద్ధమైన పుష్పాన్ని పరమాత్మకు అర్పితం చేయాలి. ఇది పూజా విధానం.
0: Now the form of worship laid down is, if you wish to worship its flowers, you take hold of the flower, clean it up, free it from all germs and insects, and then only you offer it to the Lord.
1: అదే విధముగానే హృదయ కమలం పైన కామ క్రోధ లోభము అమలవంటి ఈ అర్థస్వర్గం నుంచి పురుగులను నిండుకొని ఉంటున్నాయి.
0: In the same manner, in the lotus of the heart, are securely placed these six evil qualities, kama, krodha, moha, lobha.
1: ఈ యొక్క పురుగులను మనం తీసివేసి అప్పుడే పరిశుద్ధమైనటువంటి ప్రేమ అనేటువంటి జలములో కడిగి దానిని పరమాత్మకు అర్పితం గావించాలి.
0: సో రిమూవ్ ది బ్యాడ్ ట్రీస్, క్లీన్ ఇట్ ఇన్ ద వాటర్ ఆఫ్ లవ్ అండ్ దెన్ ఓన్లీ ఆఫర్ ఇట్.
1: ఇదియే ఈ ఆహుతి హోమము చేసేటువంటి దాంట్లో ఉండేటువంటి అంతరాత్మ.
0: దిస్ ఇస్ ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ వాట్ వి కాల్ హిస్ హోమ.
1: పూజ చేసే సమయంలో శుద్ధోదక స్నానం సమర్పయాలి అంటుంటాం. ఈ శుద్ధోదకం అంటే ఏమిటి? పవిత్రమైన జలంతో నేను స్నానం చేయిస్తున్నాను, అశుద్ధమైన జలంతో కాదు, మురికి నీళ్లతో కాదు.
0: Like again, when we do our puja, the daily puja or worship of the Lord, we keep saying as we go along that we are cleaning everything with pure water. There is a meaning contained in it, that the water should be pure and should be removed from all impurities.
1: ఈ పరిశుద్ధమైన జలం అంటే ఏమిటి? అదే స్వార్థరహితమైన ప్రేమ, పరిశుద్ధ జలం.
0: What is pure water? Selfless love.
1: ఇది నాకు ఏమి ఫలము అనేటువంటి భావం లేకుండా, ఇది దైవానికే ప్రీతికరమైనటువంటిది అనేటువంటి భావంతో చేసినప్పుడే పరిశుద్ధమవుతుంది.
0: So when does it get purified? When you have a thought like, this is the Lord, not mine.
1: కనుకని ఈ త్యాగము అనేటువంటిది ఒక విధమైనటువంటి పెద్ద జ్ఞానముగాను ఒక విధమైనటువంటి యజ్ఞముగాను రూపొందుతూ వస్తుంది.
0: So this sacrifice, in fact, has been elevated to the status of a yajna.
1: ఈ త్యాగములో ఒక విధమైనటువంటి అంత రహస్యం ఉంటుంది.
0: ఇన్ దిస్ సాక్రిఫైస్ అగైన్ దేర్ ఇస్ ఎ గ్రేట్ ఇన్నర్ మీనింగ్.
1: మానవునికి కలిగినటువంటి యొక్క సంపదలను భగవంతునకు లేక మరొకరికో దానము చేసే సమయంలో, అనగా త్యాగం చేసే సమయంలో సరైనటువంటి యొక్క అర్హతను పాటించాలి.
0: నౌ వెన్ యూ విష్ టు గివ్ ఇన్ ఛారిటీ, వెన్ యూ విష్ టు సాక్రిఫైస్ సంథింగ్ వాట్ ఎవర్ యూ మే పర్చెస్, దెన్ యూ మస్ట్ ఒబే ఎ సర్టెన్ సెట్ ఆఫ్ రూల్స్.
1: పుచ్చుకునేటువంటి వాని అర్హత, ఇచ్చుకునేటువంటి వాని అర్హత రెండు కూడా విచారణ చేయాలి.
0: లైక్ యూ మస్ట్ ట్రై టు అనలైజ్ ద డిజర్వెడ్నెస్ ఆఫ్ ద పర్సన్ హూస్ గివింగ్ అండ్ ద పర్సన్ హూస్ రిసీవింగ్.
1: భరించలేనటువంటి వానికి భారమైన దానం చేసినా లేక తన శక్తి లేనటువంటి యొక్క దానము మరొకరికి అర్పితం కావచ్చినా ఇరువురు కూడా బాధ చెందక తప్పదు.
0: నా ద పర్సన్ హూస్ రిసీవింగ్ ఇఫ్ యూ కెనాట్ బ్యాక్ విత్ వాట్ యువర్ గివింగ్ హిమ్, or the person who is trying to give it, if it doesn't have the deservedness to give, then either way it is going to be a mutually
1: manaku enta unnado anta maatrame tanaku daanam cheyadaniki prayatinchali.
0: The reverse would be greed. You must give in tune with what you possess, not exceed.
1: Manaku mitimirinatundi gaani daanam ga chesinappudu manam gatti tappinattavalsi vastundi.
0: Now if you indulge in giving beyond your limit, then certainly you are coming to greed.
1: మనం ఇచ్చినటువంటి దానిని భరించుకునే శక్తి కలిగినటువంటి వాడికి ఇచ్చినప్పుడు ఇది సార్థకత నందుతుంది.
0: ఇన్ ద సేమ్ మేనర్ హూవర్ ఇస్ రిసీవింగ్ ఇట్ ఫ్రమ్ యూ షుడ్ బి డిజర్వింగ్ టు రిసీవ్ ఇట్.
1: సో దట్ లేకుండా ఇది అపమార్గము పొందుతుంది.
0: దెన్ ఓన్లీ దేర్ బి ఎ పర్పస్ టు అదర్వైజ్ ఇట్స్ గోయింగ్ టు బి
1: కనుకనే పాత్ర ఏది దానము చేయమని చెప్పింది.
0: అదర్వైజ్ ఇట్ విల్ నాట్ ఫైండ్ ఇట్స్ డిజర్వెడ్నెస్. సో ఇట్ ఇస్ బీన్ సెట్ లుక్ ఎట్ ద డిజర్వెడ్నెస్ ఆఫ్ ఇట్.
1: పిల్లవాడి చేతికి బంగారం కప్పిచ్చినా పిచ్చివాడి చేతికి కట్టించినా చాలా ప్రమాదమే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హస్ బీన్ సెడ్ ఇట్స్ డేంజరస్ టు గివ్ ఎ గోల్డెన్ కప్ టు ఎ చైల్డ్ ఆర్ ఎ నైఫ్ టు ఎ మ్యాడ్ పర్సన్.
1: మన యొక్క ఆస్తిపాస్తులకు మన సంపత్తులకు ముఖ్యాధికారి ధర్మము, దానపరము అనేటువంటి విషయమే గిన లోకులు వెళ్ళినప్పుడు దొంగలు కూడాను మహానుభావుడు ఇతనికి మనం చదవడరాదు అని వారు కూడా మరొక మార్గంలో ప్రవేశిస్తారు.
0: If let's say the robbers or thieves were to pin down on one person as a potential customer, then once they get to know that this person indulges in charity and philanthropy, they would say, he's a great man, let's not bother him.
1: ఈ శ్రీమంతుడు అనేక పుణ్య కార్యములు చేస్తున్నాడు, దాన కర్మ యజ్ఞయాగాది కృతములు చేత సాక్షత నందుతున్నాడు అనేటువంటి యొక్క అనుగ్రహ చేత అగ్నిదేవుడు కూడాను దాని చేత ఏమాత్రము గ్రహించకుండా ఉంటాడు.
0: ఇన్ ద సేమ్ మేనర్ ద రెప్యుటేషన్ దట్ ఎ పర్సన్ మైట్ హావ్ దట్ హీ ఇస్ అ పర్సన్ హు ఇండల్జెస్ ఇన్ చారిటీ హు టెండ్స్ టు యూజ్ హిస్ మనీ అండ్ వెల్త్ ఇన్ ఎ ప్రాపర్ వే.
1: ఎందుకనగా శ్రీమంతునకు నాలుగు వారసులు ఉంటున్నాడు.
0: ఈవెన్ ది గాడ్ ఆఫ్ ఫైర్ వుడ్ స్టే అవే.
1: మొదటి వారసుడు ధర్మం.
0: ఇట్ ఈస్ సెడ్ దట్ దేర్ ఆర్ ఫోర్ పీపుల్ రెడీ టు ఇన్హెరిట్ ఫ్రమ్ ఎ వెల్దీ పర్సన్. వన్ ఈస్ ధర్మ.
1: రెండవ వారసుడు ప్రభుత్వం.
0: ద సెకండ్ ఈస్ ద గవర్నమెంట్.
1: మూడవ వారసుడు దొంగ.
0: ద థర్డ్ ఇన్హెరిటర్ ఈస్
1: నాలుగవ వారసుడు అగ్ని.
0: ఈస్ ద థీఫ్ అండ్ ద ఫోర్త్ ఈస్ అగ్ని ఆఫ్ ఫైర్.
1: ఈ శ్రీమంతుడు మొదటి వారసుడు అనేటువంటి దానము అనేటువంటి వారికి సరైన స్థితిని అందించకుండా ఉంటే ఈ ప్రభుత్వము అనేటువంటిది కూడా కొంచెం చెలరేగుతుంది. అనేక ట్యాక్సులు వేసి అనేక విధమైన హింసలు పూర్తి చేసి ఇంకా కొన్ని కొన్ని దీంట్లోపల రైడ్ కూడా చేసి తీసుకుని పోతారు.
0: ఇట్ దిస్ వెల్దీ పర్సన్ వన్ నాట్ టు గివ్ వాట్ హీ హ్యాస్ టు దిస్ ఫస్ట్ ఇన్హెరిటర్ దానా ఆర్ చారిటీ. ద సెకండ్ వన్ గవర్నమెంట్ ఈస్ రెడీ టు ఫౌండ్ ఫ్రమ్ హిమ్ బై వే ఆఫ్ లివింగ్ ట్యాక్సెస్ అండ్ ఇఫ్ నెసెసరీ టు మేక్ రైడ్ ఓవర్ హిమ్.
1: ఇంతే కాదు, దొంగ కూడా అరే వీడు పరమ లోపిగా ఒక్క నయా పైసా కూడా దాన ధర్మాలకు ఉపయోగపెట్టుకోడు, వీడు ఏ రకంగా అయినా గానీ చిక్కులు పాలు చేయాలి చెప్పండి అనేక పన్నాగములు పన్ని దొంగతనానికి ప్రయత్నం చేస్తారు.
0: Then the other inheritor, the thief, he is also waiting by the way and he feels here is a miser to the core and let me try to deprive him of quite a bit of it what he's
1: got. దొంగల నుంచి ఇప్పుడు తప్పించుకునే నిమిత్తమే అనేక దుర్కాసులు పెట్టు లేక మిలిటరీని పెట్టు పోలీసులు పెట్టు ఎన్నో విధములు భద్రంగా చేసినప్పటికీ అగ్నిదేవుడు సహించలేడు. ఇలాంటి వారి ధనము ఉండి ప్రయోజనం ఏమిటనేది ఏదో రీతిగానైనా కానీ మండింపజేస్తాడు.
0: Now by way of shielding yourself from these thieves and others, you might have tight security guards all around. But then the fourth inherited fire is not going to stay put. It will certainly come and engulf and deprive you of all your property.
1: కనుకని ఈ యజ్ఞయాగాది కథలో చెప్పేటువంటి మంత్రములు ఎందుకంటే అగ్ని అతన్ని సంతృప్తి పరిచయం నుంచి ఆహుతి చేస్తున్నారు. అగ్నిదేవుడా నా సంపత్తులను భస్మం చేయవద్దు.
0: Now when you perform the yajnas and the yagas in the sacrificial fire as it's called, you tend to invoke the name of this god of fire and plead with him, oh Lord, do not destroy what I have.
1: Kavalsinatvanti krutini yajnamlo nenu achyutam gavistunnanu itani chesinatvanti achyutam valla swaha swaha swaha ee swaha cheta tanu santrupti padipothunnadu agni devudu.
0: Then you keep chanting the word swaha swaha and then you satisfy the Lord thus by pouring into the pit what you feel would satisfy him more.
1: ee yajna devuni yokka andadandalanu pondinappudu inga yetti dongalu kudanu atanlo praveshinchadaniki veeru undadu.
0: Once you have the support and the assistance and the safeguarding measure of the god of fire, you need be have no fear.
1: కనుక ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కాని రాజులు కాని ఇందులో ప్రవేశించక వారు కూడా ఇందులో పాల్గొని ఆనందాన్ని అనుభవిస్తారు.
0: ది గవర్నమెంట్ ఆర్ ది కింగ్ వుడ్ నాట్ ఇంటర్ఫియర్ విత్ యూ, దే వుడ్ ఇన్ ఫ్యాక్ట్ రిజాయిస్ ఇన్ వాట్ యూఆర్ డూయింగ్.
1: కనుక ఈ త్యాగము అనేటువంటి యొక్క యోగములో ఉండేటువంటి యొక్క భోగమును ప్రతి వ్యక్తిని గుర్తించడం అత్యవసరం.
0: సో హియర్ ఆర్ దీస్ థింగ్స్, త్యాగ యోగ అండ్ ద భోగ, అండ్ ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ అండర్స్టాండ్ దీస్.
1: త్యాగములో ఉండేటువంటి యొక్క భోగమును ఈ యోగమును గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: సో త్రూ దిస్ మీడియం ఆఫ్ సాక్రిఫైస్ ఇట్ టు బి సెక్యూర్డ్ భోగ ఆర్ కంఫర్ట్ ఆర్ జాయ్ అండ్ దట్ ఈస్ ద యోగ విచ్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ టు అండర్స్టాండ్.
1: ఈ విధమైన యొక్క అంతరాత్మను పురస్కరించుకుని అంతర్ కళ్యాణమును ఆశించే ఈ యజ్ఞయాగాదులు ప్రారంభిస్తూ వచ్చారు ప్రాచీన ఋషులు.
0: బై వే ఆఫ్ హైలైటింగ్ ఫర్ ఇన్నర్ మీనింగ్ గివెన్ టు సమ్ ఆఫ్ దీస్ రిచువల్స్, దీస్ యజ్ఞస్ అండ్ యాగాస్ ఆర్ పర్ఫార్మ్డ్.
1: ఇది కేవలం ఒక్క దేశ నిమిత్తము కానీ ఒక్క జాతి నిమిత్తము కానీ ఒక్క విధమైనటువంటి యొక్క కాల నిమిత్తం కానీ కాదు. ఏ కాలమునందైనా ఏ దేశమునందైనా ఏ జాతికైనా కూడా లోక సమస్త సుఖనో భవంతు అనేటువంటిది ఈ యజ్ఞం యొక్క లక్ష్యం.
0: These yajnas are not confined near to one place or one country or one time. They are universal in their message, universal in their scope, And all that they ask for, all that the end result is, that may every being, wherever he might be, enjoy peace, prosperity,
1: So
0: the first yajna, the inner yajna, pertaining to the mind, the body, the world and one's deeds, that has to be purified.
1: అనగా కోరికను అనేటువంటి అగ్ని నిరంతరము ప్రజ్వలిస్తూ ఉంటుండాలి.
0: Now here is this desire, the fire of desire which is engulfing us.
1: ఇలాంటి కామాగ్నిలో మనము కొన్ని దుర్బుద్ధులను కూడా వశం చేయాలి.
0: Now in this fire we must try to sacrifice some of our bad traits.
1: ఈ కామాగ్ని లోపల మనం నెయ్యి వేస్తున్నాం. ఈ నెయ్యి ఎలాంటిదంటే పవిత్రమైనటువంటి వాసనతో కూడినటువంటి.
0: Now by way of sustaining this fire, we pour ghee, ghee which is pure.
1: ఘీ అనేటువంటిది అనగా నెయ్యి అనేటువంటిది కేవలము హృదయం నుంచి ఆవిర్భవించినటువంటి యొక్క భగవత్ ఆవేదన కృష్ణ అంటారు.
0: Now what is this ghee? This ghee is this intense pining away from your side, born deep from within your heart for the Lord.
1: భగవత్ ఆవేదనతో అర్పితం చేసినటువంటిది కామము కానేరు.
0: So that you offer, motivated by this deep pining away from your side towards the Lord, can never be called a desire.
1: ఇది ప్రేమ యొక్క త్యాగంగా రూపొందుతుంది.
0: So this takes the form of sacrifice, the form of love.
1: కనుకని ప్రతి మంత్రమునందు కూడా ఉండేటువంటి అంతరార్థాన్ని మనం చక్కగా విచారించినప్పుడు మానవుని యందు ఉండేటువంటి యొక్క సర్వ జీవిత సమన్వయమైనటువంటి తత్వాన్ని దైవంగా ఏకంగా భావించుకోవటమే.
0: So when you try and look deeper into the meaning and significance of each of these mantras, what comes out is that everything looks to the good and everything has a deep message contained for the welfare of all and for pleasing God.
1: ఆధ్యాత్మిక జీవితం అంటే ఒంటరితనంగా ఏక ఏకాకి జీవితంగా అని భావిస్తున్నారు కొంతమంది.
0: Now there are some who believe that a spiritual life consists in being isolated or leading a life of solitude.
1: కాదు కాదు. But the మానవ కోటి యావత్తు ఏక భావంతో దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని నిరూపించేటువంటి యొక్క భావమే ఈ ఆధ్యాత్మిక భావం.
0: But this is certainly not the case. Living in the world as you are, being part of a vast community, but having a single purpose nevertheless, so that all at one time could reach the goal proper.
1: మానవుని ఎందుకున్నటువంటి సత్యమిక సత్వములైనటువంటి యొక్క ప్రాచీన సాంప్రదాయములను కాలానుగుణ్యంగా సమన్వయం చేసుకుని సంరక్షించడమే యజ్ఞం యొక్క పవిత్రమైనటువంటి అర్థం.
0: The true inner meaning contained in performing a yajna is to highlight to man that these values which have been given to him, these thoughts and ideas, the pure ones which have come down to him from time immemorial, should in a suitable way be modified to fit into the changing circumstances.
1: అంతరాత్మే అనేటువంటి యొక్క బ్రహ్మతత్వములకు మనస్సే యజ్ఞ వేదిక అని మనం అనుకున్నాం.
0: Now yesterday we got to know that for this inner yajna that one has to perform, the mind is a sacrificial altar.
1: పేరే అంతర్యామి.
0: Now then we have the word అంతర్యామి.
1: యామి అనగా ఇక్కడ చూపించేటువంటిది.
0: Now యామి is that which shows you a direction.
1: ఇతను అంతర్దృష్టిని మాత్రమే చూపిస్తాడు కానీ బయట దృష్టిని చూపించడు.
0: Yami is one who shows you a direction. So Antaryami is one who shows you the inner
1: direction.
0: When you look outward, the external vision, what is one is seen as the many. But the inner vision would vouchsafe to you this realization, the unity in diversity. That which is one is split into the many. That's the quality of the mind.
1: అనేకమును ఏకముగా చేసేటువంటి బుద్ధి.
0: All those which are the many, to be shown as one, that's the quality of the intellect. So follow the dictates of the intellect of the buddhi, not the mind.
1: కనుక ఈ మనోవాక్యముల యొక్క తత్వాన్ని గుర్తింపజేసి హృదయాస్పదము గావించినటువంటి యొక్క త్యాగములకే నిజమైనటువంటి భోగము అని చెప్పవచ్చు.
0: So one who understands the true meaning as contained as the purpose, as the harmony of one's thought, word and deed, and then purifies and sanctifies them.
1: Itti bhogamune swarga anandamu ani cheptu vachadu.
0: Would come to this idea of sacrifice and that would give him comfort.
1: Ee swargamu kodanu shashvatamaina sthiti kadu.
0: Now one who does it, it is said, reaches swarga or heaven.
1: But kshine punye madhya lokam vichanti. ఈ చేసినటువంటి పుణ్యము సమిసిపోయిన తర్వాత తిరిగి మధ్య లోకంలో వెళ్ళి రావాల్సిందే.
0: But this swarga or heaven that you ascend to is not a permanent one. So So long as the fruit of the good deeds that you have done last, you would be there. Then you come back
1: again.
0: Now like, we have some money in our pocket and we are on a
1: pilgrimage.
0: So long as the money is there in the purse, we go about the pilgrimage.
1: Now as this
0: money is on the decline or decreasing, we keep coming back to our starting point.
1: అదే విధంగానే మనము ప్రోగు చేస్తున్న పుణ్యం ఉండినంత వరకే ఈ స్వర్గంలో క్రమక్రమేణ ఈ స్వర్గానందంలో అనుభవిస్తాం. ఇది తరిగే కొలది మనం క్రమక్రమేణ ఈ మత్స్యలోకంలో ప్రయాణం కాక తప్ప.
0: ఇన్ ద సేమ్ మేనర్ సో లాంగ్ యాజ్ ద ఫ్రూట్ ఆఫ్ ఆల్ గుడ్ డీడ్స్ ఇస్ లాస్టింగ్ వి ఆర్ ఇన్ హెవెన్. యాజ్ దిస్ ఇస్ ఆన్ ద డిక్రీజ్ వి టెండ్ టు టేక్ అవర్ జర్నీ బ్యాక్ టు దిస్ వరల్డ్.
1: అయితే యజ్ఞయాగాది కృతం వల్ల స్వర్గ ప్రాప్తి లభిస్తుంది అని అనుకుంటున్నాము. కాదు కాదు.
0: But then, we generally see that yajnas and yagas will take us to heaven.
1: Would
0: take us to heaven. No, not just this. They could even take you to the vicinity of God. They could take you to the closest possible idea of God. And you could become one with God himself.
1: Kanuka, manam, aa saarupamunu praveshinchi, saarupamunu pondi, saahityamunu cheri, saahityamulo leenamaipovali.
0: So, you must reach. First, proceed towards the journey proper, the destination proper. Reach the vicinity. Become one with it, and become one with it in such a way that you are one with it, enjoying bliss.
1: Meenadu, Tirigi, Chakkari Ganamuto, Sati Sakubai, Katakudana Jarutindi Ganaka, Vari Kudanu Kuntakaramivali, Ray Padjanamu, Ee Mano Buchuli Yoka Tattvani Kudanu, Munamundi.
0: Today, we have a program to follow. Well, the song, in song form, the story of Sati Sakubai would be rendered to you. So some time has to be set apart for them. We shall continue this theme about what we have been talking about tomorrow.

الثالث والإنسان